శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 16వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 7వ తేదీ సోమవారం ఎఫ్ఎం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ లో ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:56 దాటి 4 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.

0: దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలకు పట్టుకొమ్మలు. ఈ దేవాలయాలు మనలో భక్తి చైతన్యంతో పాటు మనోవికాసాన్ని పెంపొందిస్తాయి.
1: దేవాలయం ఎంత ప్రాచీనమైనదైతే అంత మహిమాన్వితమైనదని భావిస్తాం. అయితే ఇటువంటి మహిమాన్వితమైన దేవాలయాల్ని సందర్శించాలని మనందరికీ ఎంతో ఆసక్తి.
0: మరి వాటి కోసం ఎంతో దూర ప్రాంతాలకు కూడా వెళ్తుంటాం. అలాంటిది వ్యయ ప్రయాసలకు ఓర్చి ఎంతో దూరం ప్రయాణించకుండానే మన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో ఎన్నో మహిమాన్విత దేవాలయాలను ప్రాచీన దేవాలయాలను సందర్శించవచ్చు.
1: అలాంటి ప్రాచీన మహిమాన్వితమైన దేవాలయాల విశేషాలను అందించే కార్యక్రమం మన ఆలయాలు
0: ప్రతి శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమం వినండి, తరించండి.

0: ఇంతవరకు మీరు శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి భక్తి రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:40. సూక్తిసుధ. ఈ కార్యక్రమంలో కె. నరేష్ రావు గారు అందించే కొన్ని మహితోక్తులు వింటారు.
1: మొండివాడు రాజుకంటే ఘనుడు అని మనకొక సామెత ఉన్నది. మూర్ఖునికి తనకు తెలియదు, ఎవరు చెప్పినా వినడు. పరివర్తనతో మనిషి మనీషి అవుతాడు. మార్పు అనేది మానవ వికాస దశలో అనివార్యం, దాన్ని ఆహ్వానించాల్సిందే. మంచి అనేది మనకైనా తెలియాలి, లేదా నలుగురు చెప్పిందైనా వినాలి. ఇలా చేయని వాళ్ళని మూర్ఖులుగా లోకం వ్యవహరిస్తున్నది. మూర్ఖత్వం వలన సర్వం కోల్పోవడం తప్ప సాధించేదేమీ ఉండదు. నేను మారుతాను అని సంకల్పించుకున్న వారికి చెప్పవచ్చును, కాని నేను ఇంతే, నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అంటే కష్టం. బలవంతం చేసో ఒత్తిడి తీసుకువచ్చో మూర్ఖులను మార్చలేము. గుర్రాన్ని చెరువు వద్దకు లాక్కెళ్లగలం గాని నీళ్లు తాగించగలమా అనే మాట ఒకటి ఉండనే ఉన్నది. మనిషి 20 ఏళ్లకు యవ్వనవంతుడవుతాడట, 30 ఏళ్లకు బుద్ధిమంతుడవుతాడంట. ఈ 30 ఏళ్లు దాటిన తర్వాత కూడా మారకపోతే ఇంకా జన్మలో ఎప్పుడు మారడు అని అంటూ ఉంటారు. వేమన గారు మూర్ఖుల గురించి ఏమంటాడంటే, పొట్లకాయను తెచ్చి పొడవు త్రాటను గట్ట, వంకలేక లీల పెరిగినట్లు కుక్క తోకకు గట్ట కుదురునా చక్కగా విశ్వదాభిరామ వినురవేమాని. అంటే పొట్లకాయకు మారే స్వభావం స్వతహా ఉన్నది కాబట్టి దానికి రాయిని కట్టినట్లయితే చక్కగా పెరుగుతుంది, కాని అదే రాయిని తీసుకొచ్చి పొట్లకాయ ఎలాగైతే పెరిగిందో కుక్కతోక కూడా సరిగ్గా అవుతుందని చెప్పి కుక్కతోక కట్టినట్లయితే మరి ఎలా అవుతుందని దీని భావం. సుభాషితకారుడు ఇంకో అడుగు ముందుకేసి, తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిలి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు అని అంటాడు. అనగా ఇసుకలో నుండి నూనెను కూడా తీయవచ్చును, మృగతృష్ణ అనగా ఎండమావిలో నీరు కూడా త్రాగవచ్చును, కుందేలుకు కొమ్మును సాధించవచ్చును, కాని మూర్ఖుల మనసులను మాత్రం మనం సంతోష పెట్టలేమని. అంటే అసాధ్యాలన్నీ కూడా సుసాధ్యాలు చేయవచ్చు, కాని మూర్ఖులను మాత్రం ఏమాత్రం మార్చలేమని దీని భావంగా మనం గ్రహించవచ్చును. సుభాషితకారుడే మకర ముఖాంతరస్తమగు మాణికమున్ పెకిలింపగవచ్చు, చలదూర్మిక నికరమైన మహోధది దాటవచ్చు అంటాడు. ముసలి నోటిలో ఉన్నటువంటి మాణిక్యాన్నైనా తీసుకోవచ్చునట, మహా ఉత్తుంగ తరంగాలతో ప్రవహించే

0: మహానదినైనా దాటవచ్చునట, కాని మూర్ఖుని యొక్క మనసును మాత్రం మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అని అంటాడు. అయితే పెద్దల ఈ మాటల నుండి గ్రహించాల్సింది ఏమిటంటే, ఇప్పుడు ఒకప్పటి రోజులు లేవు, వేగం వేగం, అంతటా పోటీ ప్రపంచమే. నేను మారను అంటే చేసేదేం ఉండదు, తోసుకుపోవడం తప్ప. కావున మనల్ని మనం అర్థం చేసుకుంటూ అవసరమైన మార్పును ఆహ్వానిస్తూ ఆచరిస్తూ అందరితో కలిసి ఉంటేనే మనుగడ, లేదంటే అంతే సంగతులు.
1: ఇంతవరకు మీరు కె. నరేష్ రావు గారు అందించిన కొన్ని మహితోక్తులు విన్నారు.

ఇంతటితో ఈనాటి సూక్తి సుధ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. మరి ముందుగా విందాం ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

దేశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణగోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జల్జీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్ర కోత సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం తీర ప్రాంతాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తోంది. సముద్రపు లోతు, అలల ప్రభావం, తీరకోత తీవ్రత, సముద్ర ప్రవాహాల దిశ, బీచ్ ఆకృతి వంటి అంశాలను నిపుణులు పరిశీలిస్తున్నారు. నిర్ణీత గడువులో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో శాసనసభ శాసనమండలి సమావేశాలు ప్రారంభమవుతాయి. ప్రశ్నోత్తరాల సమయం అనంతరం సభ వాయిదా పడనుంది. అనంతరం శాసనసభాపతి ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే శాసనసభ వ్యవహారాల సలహా సంఘం బీఎస్సీ సమావేశంలో వర్షాకాల సమావేశాల ఎజెండా ఖరారుతో సభ ఎన్ని రోజులు నిర్వహించాలనేది నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో పలు బిల్లులను రాష్ట ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. 21 ఏళ్లకే చట్టసభలకు పోటీ చేసే అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనతో పాటు క్యూర్ ల్యాండ్ పోలింగ్, 22A భూములు, భూసేకరణ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం మర్రివలస వద్ద 6.50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వంతెన నిర్మాణ పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన

0: చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: కావాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు గ్రామస్తులు. ఈ బస్సులు మనం బ్రిడ్జ్ చేయాలి అని ఎలాగైనా గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాలి. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారని అత్తి గ్రామం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ని ఆయన దృష్టిలో పెట్టాను. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. వెంటనే సానుకూలంగా స్పందించారు. వెంటనే దానికి అక్కడికక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు దృష్టి కూడా పెట్టడం జరిగింది.
0: ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పార్టీల మధ్య సమన్వయంతో సీట్ల కేటాయింపు జరుగుతుందని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్టంలో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని పురంధేశ్వరి పేర్కొంటూ,
2: స్థానిక సంస్థల్లో మూడు పార్టీల పాత్ర ఉంటుందండి, మా పాత్ర మాత్రమే కాదు. కానీ ఇక్కడ సమన్వయంతో మూడు పార్టీలు కూడా ముందుకు వెళతాయి. ఇప్పుడున్నటువంటి జిల్లాల్లో నియోజకవర్గాల్లో అదేవిధంగా కార్పొరేషన్స్, మొదట్లో ఈ కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ జరుగుతాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఒక సమన్వయ మీటింగ్ నిర్వహించుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు బలాలు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా పార్టీలన్నీ కూడా కలిసి పనిచేస్తూ ముందుకు వెళ్లాలి అని నిర్ణయించడం జరిగింది.
0: గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు జలజీవన పథకం పనులను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామంలో 2,02,00,000 రూపాయలతో చేపట్టిన ఓవర్ హెడ్ ట్యాంక్, గ్రావెల్, రహదారి నిర్మాణ పనులను మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గోదావరి లంక పరివాహక గ్రామాల అభివృద్దికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. గోదావరి ఏటిగట్టు పటిష్టతకు ఇప్పటికే 22 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 16వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ కేంద్రాల్లో దరఖాస్తులు స్వీకరించనున్నారని అధికారులు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పింఛన్ పొందని వృద్దులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హులైన వారు ఆధార్, రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవపత్రంతో పాటు సంబంధిత విభాగానికి అవసరమైన ధృవపత్రాలు సమర్పించాలని అధికారులు సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ ప్రజాభవన్లో ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమలుపై ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. పథకం సమర్థంగా అమలయ్యేలా ఆసుపత్రుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని, పథకం అమలుకు అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేయాలని భట్టి విక్రమార్క కోరారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో జరిగే స్వర్ణ భారత్ ట్రస్ట్ రజతోత్సవ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు పాల్గొంటారు. ఈ సందర్భంగా అక్షర విద్యాలయం, నైపుణ్య కేంద్రాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించనున్నారు. అనంతరం స్వర్ణ భారత్ ట్రస్టులో జరిగే రజతోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. పూర్వ ఉపరాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో 25 ఏళ్ల క్రితం ఏర్పాటైన స్వర్ణ భారత్ ట్రస్ట్ పేదలు, మహిళలు, రైతులు, గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పిస్తూ సేవలు అందిస్తోంది. ప్రపంచ భద్రతలో చట్టాల అమలు కీలక పాత్రను గుర్తిస్తూ ఈరోజు అంతర్జాతీయ పోలీసు సహకార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయంగా వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాదం, సరిహద్దు అపాయాలను ఎదుర్కోవడంలో ప్రపంచ పోలీసుల సహకార ప్రాముఖ్యతను తెలియజేయడం, ప్రపంచవ్యాప్తంగా పోలీసు వ్యవస్థల మధ్య సహకారం, సమన్వయం ప్రాధాన్యతను ఈ దినోత్సవం తెలియజేస్తుంది. పోలీసు వ్యవస్థల్లో సమగ్రత, జవాబుదారీతనం, పర్యవేక్షణను నిర్ధారించేందుకు సమర్థవంతమైన చట్టపరమైన వ్యవస్థ అవసరాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు.

0: చేస్తూ ఈరోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటవీ విస్తరణ పచ్చదనం పెంపు కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల వల్లాపల్లి గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన విత్తన బంతులు కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా సాంబశివరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణాన్ని మరో 50% పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యార్థులు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమంలో సమిష్టిగా పాల్గొనాలని ఆయన కోరారు. దక్షిణ తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటు నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గూడ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందించేందుకు జలజీవన్ పథకం పనులను పర్యవేక్షిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. భారత ఫ్రాన్స్ మైత్రి సంబంధాన్ ప్రశంసయన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పారిస్ నగరే స్వామినారాయణ మందిరస్య ఉద్ఘాటనం అకరోత్. తేన రాష్ట్రపతి మాక్రో వర్యస్య యోగదానం సంస్మృత్య ప్రోక్తం యత్ ఏఐ ప్రౌద్యోగిక్యా అథ జలవాయు సంకట నివారణస్య దిశి ఉభౌ దేశౌ జాగతిక నేతృత్వం వహతః. మందిర నిర్మాణం సాంస్కృతిక సేతు రూపేణ కార్యం కరిష్యతి ఇతి తేన ప్రతిపాదితం.
3: BAPS के माध्यम से जब अलग अलग देशों में मंदिरों की प्राण प्रतिष्ठा होती है तो वहाँ भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ साथ ही जाते हैं. और भारत का विचार कहता है समानम मनः सह चित्तमेषाम, अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े. इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, ये फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी.
2: भारतीय अंतरिक्ष अनुसंधान संघटनेन भ्रामक वार्तानां खंडनं कृतम्. यासु इसरो संस्थायाः निजीकरणस्य उत तस्याः भूमिकायाः न्यूनीकरणस्य संभावना व्यक्ता आसीत्. సామాజిక మాధ్యమేషు ప్రసారితే ఏకస్మిన్ సందేశే ఇసరో సంస్థయా స్పష్టీకృతం యత్ నతు అస్యాః నిజీకరణం కరిష్యతే నచ అస్యాః మహత్వం న్యూనం భవిష్యతి. సంస్థయా ఉక్తం యత్ అంతరిక్ష క్షేత్రే నిజీ క్షేత్రస్య సహభాగితాయాః ముఖ్య ఉద్దేశ్యం ఇసరో సంస్థాం భారతస్య భావి అంతరిక్ష కార్యక్రమస్య అగ్రిమ జనాః అనుసంధానేషు అధిక ప్రభావి రూపేణ ధ్యానం కేంద్రీకర్తుం సక్షమం కరణం అస్తి. యదా చ ఉద్యోగ క్షేత్రం పరిపక్వ ప్రౌద్యోగికీనాం క్షమతానాం చ విస్తారం కరిష్యతి. దిల్లీ రాజ్యస్య ముఖ్యమంత్రిణా రేఖాగుప్తా ఇత్యనయా నవదిల్ల్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనస్య ఘటనాయాః మజిస్ట్రియల్ ఇతి దండాధికారి అనుసంధానస్య ఆదేశః ప్రదత్తః. తథా చ భవనస్య స్వామినః విరుద్ధం FIR ఇతి ప్రాథమికీ పంజీకర్తుం నిర్దేశోపి ప్రదత్తః. मुख्यमंत्री कार्यालयः अवदत् यत् घटना स्थलस्य समीक्षाया

ప్రసార వివరాలు. అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు ఈ రోజు వినబోయే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. 8:15 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ఆంగ్లంలో వార్తలు రిలే. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రామ్ భూపాల్ రెడ్డి గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. 8:45 సినీ రంజనీ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 9:00 హృదయ రాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశం ద్వారా కోరే పాటలు వింటారు. మరి మీకు నచ్చిన పాటలు వినాలి అంటే ఆ పాట వివరాలు మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్కి పంపించండి. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో, 12:05 ఆంగ్లంలో వార్తలు. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10, 12:40 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 3:00 నుండి 5:00 వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే.

సాయంత్రం 5 గంటలకు అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. 5:30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమం. 6 గంటలకు హిందీలో, 6:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 6:20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:30 నిమిషాలకు ప్రబోధ గీతం. ఆరు 6:30 నిమిషాలకు సినీ గీతాలు వినవచ్చు. సినీ రంజని కార్యక్రమంలో 6:50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7 గంటలకు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. 7:05 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 7:15 నిమిషాలకు పంట పొలాలు. 7:45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8 గంటలకు తిరిగి అభిరుచి. 8:30 నిమిషాలకు జానపద గేయాలు వినవచ్చు జానపద సంగీతం కార్యక్రమంలో. 8:45 నిమిషాలకు హిందీలో, 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15 నిమిషాలకు స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కార్యక్రమాలు. 10 గంటలకు మధుర గీతాలు మిమ్మల్ని అలరిస్తాయి. 11 గంటలకు హిందీలో, 11:05 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇక 11:10 నిమిషాలకు ఈనాటి ప్రసారం ముగుస్తుంది. ఇవి ఈ రోజు మీరు వినబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు, పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మ్యాక్రాన్తో కలిసి ఇరు దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని అన్నారు. ఫ్రాన్స్లోని ప్యారిస్లో స్వామినారాయణ హిందూ మందిర ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి దృశ్య మాధ్యమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సాంకేతికత, ఏఐ, రక్షణ రంగాల నుంచి అంతరిక్షం, వాతావరణ చర్యల వరకు ఇరు దేశాలు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్, ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు.
1: అలగ్ అలగ్ దేశో మే మందిరో కి ప్రాణ ప్రతిష్ట హోతీ హై తో వహాన్ భారత్ కే ప్రాచీన్ విచార్ ఔర్ మానవీయ మూల్య భీ సాథ్ సాథ్ హీ జాతే హై ఔర్ భారత్ కా విచార్ కహతా హై సమానం మనః సహ చిత్త మేషా అర్థాత్ హమారే మన్ సమాన్ హో హమారే హృదయ సాథ్ జుడే ఇస్లియే ఆజ్ జబ్ ఫ్రాన్స్ మే ఇతనా భవ్య మందిర్ బన్కర్ తయార్ హువా.
0: విద్యా సంస్థలు, పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. నిన్న గౌహతిలోని గీతానగర్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఉద్దేశించి ఉపరాష్టపతి మాట్లాడుతూ దేశ పురోగతికి నాణ్యమైన విద్య, పరిశోధనలు, నైతిక ప్రవర్తన ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఉమ్మడి సమాజంలో ఉన్నత విద్యలో పెరుగుతున్న మహిళల విజయాలను ప్రస్తావిస్తూ దీనిని ఒక స్వాగతించదగిన పరిణామంగా నారీశక్తికి ప్రతీకగా అభివర్ణించారు. మహిళలకు సరైన విద్యను, అవకాశాలను అందించడం ద్వారా వారు స్వయం శక్తితో నిలదొక్కుకోగలరని, అదే నిజమైన సాధికారత అని పేర్కొన్నారు. డ్రగ్స్ విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని, కుటుంబం సహాయంతో యువత వాటికి

0: దూరంగా ఉంటూ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని రాధాకృష్ణన్ చెప్పారు.
1: Our thoughts, our thinking, our actions should be controlled by one single factor, that is our own brain. Drugs should not determine what we should think. Our brain should determine what we should think and act. That's why wherever I am going, I am always saying, say no to drugs. Not only you should not take the drugs, you should not allow your friends, family members also should not take drugs.
0: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారని పేర్కొంది. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వకమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంఫాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంఫాల్ను సందర్శిస్తారు. అంతర్జాతీయ రాబందుల అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ నిన్న హర్యానాలోని పంచకులలో ఒక జాతీయ కార్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూపేందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రభుత్వ విధానం ఏ ఒక్క నిర్దిష్ట జాతికి పరిమితం కాకుండా సమగ్ర జీవావరణ వ్యవస్థ ఆధారిత నమూనాపై ఆధారపడి ఉందని అన్నారు. భారత్ వివిధ రాబందు జాతుల పరిరక్షణకై చురుకుగా కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబందుల కోసం సురక్షిత ప్రాంతాలను ఏర్పాటు చేసి అడవిలో ఈ జాతుల పరిరక్షణకు సహాయపడే సాంకేతిక సామర్థ్యాలను అభివృద్ది చేయాలని భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిపోయిన ఘటనపై మెజిస్ట్రేట్ విచారణ జరపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఆదేశాలు జారీ చేశారు. భవన యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఘటనా స్థలం పరిశీలన, ప్రాథమిక అంచనాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఈ ఘోర ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి ఘటనా స్థలంలో మరో మృతదేహం లభ్యం కావడంతో మృతుల సంఖ్య 6కు చేరుకుంది. ఘటనా స్థలంలో గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందం, ఢిల్లీ పోలీసులు, ఇతర సంస్థల బృందాలు శిథిలాలను తొలగిస్తున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్తో మాట్లాడి క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సహకారాలు అందిస్తున్నట్లు అమిత్ షా తెలిపారు. మరోవైపు ఢిల్లీ మేయర్ ప్రవేశ్ వాహి మాట్లాడుతూ, 4 అంతకంటే ఎక్కువ అంతస్తులు ఉన్న అన్ని అక్రమ నిర్మాణాలను తక్షణమే మూసివేస్తామని తెలిపారు. దీనికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని తక్షణమే తొలగిస్తామని పేర్కొన్నారు. ఇస్రోను ప్రైవేటీకరించడానికి, దాని పాత్రను తగ్గించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం తప్పుడు సమాచారంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పష్టతనిచ్చింది. ఇస్రోను ప్రైవేటీకరించడం లేదని, తమ ప్రాముఖ్యతను కూడా తగ్గించబోమని ఇస్రో సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొంది. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం, పరిశ్రమలు తమ సాంకేతికతలు, సామర్థ్యాలను అభివృద్ది చేసుకుంటున్న సందర్భంలో భారత అంతరిక్ష కార్యక్రమం తదుపరి తరంపై ఇస్రో మరింత బలంగా దృష్టి పెట్టేలా చేయడమేనని ఇస్రో తెలిపింది. రాబోయే రోజుల్లో హార్ముజ్ జలసంధి వెలుపల ఒక కొత్త నిర్బంధిత మండలాన్ని ప్రకటించనున్నట్లు ఇరాన్ భద్రతా అధికారి ప్రకటించారు. తమతో సమన్వయం లేకుండా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే ఏ నౌకనైనా ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మేజర్ జనరల్ మొహేన్ రిజా మాట్లాడుతూ, ఈ నిర్బంధిత ప్రాంతం అమెరికా నౌకాదళం నిబంధన రేఖ నుంచి ప్రారంభమై పర్షియన్ గల్ఫ్లోని కొన్ని భాగాల వరకు విస్తరిస్తుందని తెలిపారు. ఇరువైపుల నుంచి జలసంధి వైపు కదిలి ఈ ప్రాంతంలోకి ప్రవేశించే నౌకలు ఆంక్షలను ఎదుర్కొంటాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదించింది. షెంజెన్ లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్

శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత జోడీ చైనాకు చెందిన హేజీ టింగ్ రెన్ జియాంగ్లు 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్ లో భారత్ కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్ లో ఈ జోడీ రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750 గెలిచి థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500 రన్నర్అప్ గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్ లో మలేషియాకు చెందిన నూర్ మొహమ్మద్ అజ్రిన్ అయూబ్ టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. నిన్న తాష్కెంట్ లో జరిగిన ఫుట్బాల్ చివరి క్వాలిఫైయింగ్ మ్యాచ్ లో భారత్ బంగ్లాదేశ్ పై 3-0 తేడాతో విజయం సాధించింది. గత 20 ఏళ్లలో భారత్ తొలిసారిగా ఏఎఫ్సీ అండర్ 20 ఆసియా కప్ ప్రధాన టోర్నమెంట్ కు అర్హత సాధించింది. క్వాలిఫైయర్స్ లో భారత్ కు ఇది రెండో విజయం. ఈ విజయంతో జట్టు 3 మ్యాచ్ల నుంచి 6 పాయింట్లను సాధించింది. రాబోయే 2 రోజులలో బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిషా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తా ఆంధ్రప్రదేశ్, కేరళం, మాహేలలో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. గత కొన్నేళ్లుగా భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. విద్యా సంస్థలు పాఠ్యాంశాలే కాక ప్రజాస్వామిక విలువలను కూడా బోధించాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో భవనం కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 6కు చేరింది. సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

ఈనాటి కార్యక్రమం ఓ బంగారు మాటతో ప్రారంభిద్దాం. మీయంతట మీరే లోపలి నుండి ఎదగాలి. ఎవరూ మీకు బోధించలేరు, ఎవరూ మిమ్మల్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దలేరు. మీ అంతరాత్మకు మించిన గురువు మరెవరూ లేరు అని అనేవారు స్వామి వివేకానంద. ఈనాటి కార్యక్రమంలో 7:30 అనిల్ శ్రేయపతి స్కిల్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. అనంతరం 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషానవీన్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. మరి ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రబోధ గీతం విన్నారు. ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడువుల తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్స.

0: సేవల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్ఎచ్జిస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
0: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
0: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
0: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల,
6: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
5: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
6: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
5: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
6: ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
5: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: దరమాండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
5: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
5: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, కులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.
7: అబ్బా, పంటి నొప్పి.
5: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.
8: ప్రకటనలు విన్నారు, శ్రోతలు చూసారు, 103.2 MHz వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 8వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలిస్తారు. అలాగే ఈ నెల 8వ తేదీ మంగళవారం అంటే రేపు ఉదయం 8 గంటలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపల్లు, వంకరపల్లు, నోటి దుర్వాసన, ఇంప్లాంట్స్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీను నాయక్ గారు తగిన సలహాలిస్తారు. గమనికలు విన్నారు.

0: సినీ భక్తి గీతం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 7:30. ఇప్పుడు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్నే అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనము ఇన్సులిన్ గురించి సంబంధించిన విషయాలు, డయాబెటీస్ ఇన్సులిన్ కి సంబంధము, తర్వాత ఇన్సులిన్ సంబంధించిన రకాలు, దాన్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తర్వాత దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటి గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏంది? ఇన్సులిన్ అంటే హార్మోన్. ఈ హార్మోన్ ఏదైతే ఉందో బాడీలో బీటా కణాలను ఉంటాయి. ఇది ప్యాన్క్రియాస్ గ్రంథిలో, ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాంట్లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్సులిన్ ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఉత్పత్తి తగ్గడం గాని, పనితత్వం తగ్గడం వల్ల కాని డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. తర్వాత మనకు బయట నుండి ఇంజక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి డెఫిషియన్సీ ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది, కాబట్టి మనం బయట నుండి ఇన్సులిన్ ఇంజక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో అవైలబుల్ లేదు. మనకు టాబ్లెట్ల రూపంలో కూడా ట్రై చేశారు, ఓరల్ ఇన్సులిన్స్ ట్రై చేసినారు, కాకపోతే బయో అవైలబిలిటీ అంటారు. అంటే మనం 100 యూనిట్లు బాడీలో ఇనేల్ చేసినాం అనుకోండి, అది 10 యూనిట్లే పని చేస్తుంది. సో అది మళ్ళా బ్యాన్ చేయడం జరిగింది, దాన్ని మార్కెట్ నుండి విత్డ్రా చేయడం జరిగింది. ఈ ఇంజక్షన్ రూపంలో ఏంటంటే సబ్క్యూటేనియస్, మన చర్మం కింద తీసుకోవడం అన్నట్టు. చాలా అంటే చిన్న నీడిల్స్ తో కూడా వస్తుంది. ఇవాళ రేపు మనకు బాటిల్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇన్సులిన్ 31 గేజ్ సిరింజెస్ వచ్చినాయి. మనకు దోమకుట్టు కన్నా తక్కువ నొప్పి ఉంటుంది. దోమకుడితే ఎంత నొప్పి ఉంటుందో దానికన్నా తక్కువ నొప్పి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సబ్క్యూటేనియస్ లో అబ్జార్ప్షన్ మనకు 100% ఉంటుంది. సో ఇన్సులిన్ మనకు డిస్కవర్ చేసింది బ్యాంటింగ్ అండ్ బెస్ట్. ఇన్సులిన్ డిస్కవరీ కన్నా ముందు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ మరణించడం జరిగింది. ఇన్సులిన్ డిస్కవరీ తర్వాత మనకు లైఫ్ చాలా చాలా ఎక్స్పెక్టెన్సీ పెరిగింది డయాబెటీస్ పేషెంట్స్ లో. సో ఇన్సులిన్ అనేది అద్భుతం. మనకు టోటల్ 6000 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి. వీటిలో ఇన్సులినే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అంటే దానికి ర్యాంకింగ్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అంటే ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. చాలా మంది షుగర్ పేషెంట్లు కొద్దిగా భయపడతా ఉంటారు ఇన్సులిన్. ఎందుకు భయపడుతుంటారంటే వాటితో మనకు నొప్పి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, 30 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఇంజక్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక 10-15 డేస్ నొప్పి లేకపోతే అబ్నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, తర్వాత అసలు నొప్పి అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు. తర్వాత మనకు ఇన్సులిన్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్.

ఇన్సులిన్ అనేది ఇప్పుడు మనకు మందులు ఇచ్చి చూసినాం. పెద్దవాళ్లలో టైప్ 2 డయాబెటీస్ అంటాము, అది కామన్. 90% పేషెంట్స్ టైప్ 2 డయాబెటీస్ ఉంటారు. ఆ టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్లకు వచ్చే డయాబెటీస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 10-15 ఇయర్స్ టాబ్లెట్స్ తో పనిచేస్తుంది. ఒక్కోసారి హై డోస్ మందులు అంటే 3-4 రకాలు టాబ్లెట్స్ ఇచ్చినా గానీ షుగర్ కంట్రోల్ కాకపోవడం జరుగుతుంది. వాళ్లలో ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందిలో 1-2 ఇయర్స్ డయాబెటీస్ ఉంటుంది, కానీ కిడ్నీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది మొదటి దశనో రెండో దశనో. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బెస్ట్ మెడికేషన్ మనకి ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే మనకు షుగర్ కంట్రోలే కాకుండా బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో మనకు మంచి తత్వం అనేది వస్తుంది, అంటే వెల్బీయింగ్ అంటాం మంచి తత్వం అనేది. తర్వాత బరువు పెరగడం జరుగుతుంది. బరువు అనేది చాలా మంది నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటారు, కానీ ఇన్సులిన్ వల్ల బరువు ఏదైతే ఉందో మాంసం పెరగడం జరుగుతుంది, కొవ్వు పెరగదు. సో మాంసం ఏదైతే పోతుందో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో, హై షుగర్ ఉన్న వాళ్లకు మాంసం పోతుంది బాడీ నుండి, వెయిట్ లాస్ వీక్నెస్ వస్తుంది. సో ఆ వెయిట్ లాస్ వీక్నెస్ రికవర్ తొందరగా చేస్తుంది ఇన్సులిన్. అంటే మాంసం పెంచుతుంది, వెయిట్ పెంచుతుంది, తర్వాత వెల్బీయింగ్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఇన్సులిన్. అదే కాకుండా మనకు పేషెంట్స్ కొంతమంది గాయాలు అవుతాయి, కాళ్లలో పుండ్లు గాయాలు ఇవి అవుతాయి. సో కాళ్లలో రక్త సరఫరా నరాలను ఇంప్రూవ్ చేసే మందు కూడా ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే షుగర్ ఫాస్ట్ గా కంట్రోల్ చేయడమే కాకుండా మనకు కాళ్లలో రక్త సరఫరా పెంచుతుంది, తొందరగా పుండు 2 నెలల్లో మానాల్సిన పుండు 1 మంత్లో మానే అవకాశం ఉంటుంది. వాళ్లకు 2 టాబ్లెట్స్ తో షుగర్ కంట్రోల్ ఉన్నా గానీ ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా తొందరగా పుండు మానడం జరుగుతుంది. కాబట్టి టాబ్లెట్ డోస్ తగ్గించేసి వాళ్ళకు కొద్దిగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఆపరేషన్ టైంలో కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు ఆపరేషన్ కన్నా ఒక 15 డేస్ ముందు ఆపరేషన్ టైంలో హాస్పిటల్లో ఉన్న టైంలో ఒక 4-5 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చిన్న చిన్న ఆపరేషన్స్ నుండి పెద్ద హార్ట్ ఆపరేషన్స్ దాకా టెంపరీగా అయినా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ 15 దాటిన వాళ్ళలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. మనం టాబ్లెట్స్ ద్వారా అధిక ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి చేయలేకపోతాం కాబట్టి బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకునే విధానం ఎక్కువ మనం వాడేది 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. 30/70 అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే 30% బ్రేక్ఫాస్ట్ తో పనిచేస్తుంది, మధ్యాహ్నం 70% పనిచేస్తుంది. అంటే పొద్దున వేసుకున్న ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 30/70 ఇన్సులిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మధ్యాహ్నం అన్నం టైంలో వేసుకుంటారు, నైట్ డిన్నర్ టైంలో వేసుకుంటారు. అది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే 6 అవర్స్ టైంలో మనం 2 ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. అలా కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు, నైట్ డిన్నర్ కన్నా అరగంట ముందు వేసుకుంటే పొద్దున ఇన్సులిన్ 12 గంటలు, రాత్రి ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున మనకు టిఫిన్ తో పాటు మొత్తం ఇన్సులిన్ అంతా పనిచేయదు, ఓన్లీ 30% పనిచేస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 12 అవర్స్. చాలా మంది పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే కొద్దినే ఫుడ్ తీసుకుంటాం సార్, ఇంత రోజు ఇన్సులిన్ ఇస్తున్నారు ఏం కాదా సరిపోతుందా ఫుడ్ అనేది వాళ్ళ క్వశ్చన్. కానీ 30% ఇన్సులిన్ ఇంజెక్షన్ దాంట్లో పనిచేస్తుంది. తర్వాత చాలా మంది ఇన్సులిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటారు ఇన్సులిన్. సో యూజువల్ గా మనకేంటంటే డైజెషన్ టైమ్ 1.5 అవర్ 1.5 అవర్ తర్వాత ఇన్సులిన్ పీక్ యాక్షన్ 2 అవర్స్. సో మనకు బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే ఇన్సులిన్ యాక్షన్ 2 అవర్స్ కు వస్తుంది. మనం తీసుకున్న ఆహారం 1.5 అవర్ పడుతుంది డైజెస్ట్ కావడానికి. 1.5 అవర్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. అదే టైంలో మనకి ఇన్సులిన్ పనిచేసి ఆ షుగర్ లెవెల్స్ తగ్గించింది అనుకోండి, మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎలాగో తీసుకుంటున్నాం ఇంజెక్షన్, ఆ తీసుకునేది ఏదో కరెక్ట్ పద్ధతిలో టిఫిన్ కన్నా అరగంట ముందు తీసుకోవాలి. తర్వాత చాలా మంది చేయలకు ఇన్సులిన్ తీసుకుంటారు చేయళ్ల మీద. ఆ చేయల మీద అయితే మనకు మచ్చలు కనబడతాయి, తర్వాత అక్కడ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా పొట్ట మీద తీసుకోవడం బెటర్ పొద్దున టైంలో, సాయంత్రం టైం తొడల మీద తీసుకోవడం బెటర్. మళ్ళీ తీసుకున్న చోటనే కాకుండా మార్చుకుంటూ ఒక్కొక్క పొజిషన్ మార్చుకుంటూ, అంటే రౌండ్ సర్కిల్ లాగా ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టు తొడ చుట్టుపక్కల మొత్తం తీసుకోవడం, కడుపు చుట్టుపక్కల తీసుకోవడం, ఒక తీసుకున్న పాయింట్ దగ్గర కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి, సో దట్ నొప్పి ఉండదు. తర్వాత మనకు చిన్న స్పిరిట్ బాటిల్ కొనుక్కోవడం, దాంట్లో ఈ కాటన్ దూది దాంట్లో అద్దేసి తీసుకునే ముందు తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఇలా రాసినాం అనుకోండి, అక్కడ ఎర్రదనము లేకపోతే దురద లాంటి అలాంటి ప్లస్ నొప్పి ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. తర్వాత ఇన్సులిన్ లో చాలా రకాలు ఉన్నాయి, ఎక్కువ వాడేది మాత్రం మాకు 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. కొన్ని డిజైనర్ ఇన్సులిన్స్ అని కూడా వచ్చినాయి, అంటే బాడీలో ఇన్సులిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ ఇన్సులిన్ మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అది కొద్ది కాస్ట్ లో ఉంటుంది, పెన్ రూపంలో అవైలబుల్ ఉంటుంది డిజైనర్ ఇన్సులిన్. అవేలా అంటే మనకు విత్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అంటే అరగంట ముందు ఆగాల్సిన అవసరం లేదు, వాటి పీక్ యాక్షన్ 1.5 అవర్ డిసైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే విత్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇన్సులిన్ తీసుకుని ఇమీడియట్ గా టిఫిన్ కూడా చేయొచ్చు. కొన్ని 24 గంటలు పనిచేసే ఇన్సులిన్స్ ఉన్నాయి. 24 అవర్స్ అంటే పొద్దున ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం అంటే ఫిక్స్డ్ టైం వేసుకోవాలి. పొద్దున 9 గంటలకు వేసుకున్నారనుకోండి నెక్స్ట్ డే 9 గంటలకు వేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే 3 రోజులు పనిచేసే ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి, ఒకసారి వేసుకుంటే 3 రోజుల దాకా ఇన్సులిన్ అవసరం ఉండదు. సో మనం సండే వేసుకున్నాం, వెడ్నెస్డే వేసుకోవాలి, వెడ్నెస్డే అంటే బుధవారం వేసుకోవాలి, బుధవారం తర్వాత మళ్ళీ సండే వేసుకోవాలి, అంటే ఒక ఇన్సులిన్

మనకు ఆల్మోస్ట్ 3 డేస్ పనిచేస్తుంది. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కూడా ప్రతి ఫుడ్ ప్రతి మీల్ బ్రేక్ఫాస్ట్ తోని ఇంకో రకం ఇంజక్షన్, లంచ్ తోని ఇంకో రకం ఇంజక్షన్, డిన్నర్ తో ఇంకో రకం ఇంజక్షన్. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే ఒక్క షార్ట్ ఇన్సులిన్ తీసుకుంటే మీకు 7 డేస్ పనిచేసే విధానంలో కూడా ఉంది. సో ఈ ఇన్సులిన్ పంప్స్ అని వచ్చినాయి. పంప్స్ లో కూడా మనకి నోవో ర్యాపిడ్ ఇన్సులిన్, ఏదైతే మనకు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డిజైనర్ ఇన్సులిన్ అన్నామో ఆ ఇన్సులిన్ దాంట్లో పెట్టేస్తే ఒక ప్రిక్ ఇచ్చినాం అనుకోండి పంప్ లో 5 రోజుల దాకా మళ్ళీ మనము సూది కూర్చాల్సిన అవసరం ఉండదు. దానికి అటాచ్డ్ క్యాథెటర్ ఉంటుంది, దాంట్లోనే ఇన్సులిన్ బుడ్డి పెట్టేస్తే 5 డేస్ దాకా మనకు మళ్ళీ ప్రిక్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇన్సులిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఒక పేషెంట్ అడుగుతారు, సార్ ఇన్సులిన్ వల్ల బొక్కలు అరుగుతాయని. సార్, ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్, అంటే గ్రోత్ పెంచుతుంది, బాడీలో మజిల్ మాస్ పెంచుతుంది, మాంసాన్ని పెంచుతుంది. తర్వాత మనకు ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది, అంటే కొవ్వు అంతా కరుగుతుంది. తర్వాత మాంసం పెరుగుతుంది, వెల్బింగ్ ఉంటుంది, అంటే బాడీ బిల్డింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఇన్సులిన్ తోని. బొక్కలు గ్రోత్ ఉంటుంది, బొక్కల్ని గట్టిపరుస్తుంది. సో బొక్కలు అరగడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. కొంతమంది అడుగుతారు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా ఇన్సులిన్ వాడడం వల్ల. ఇన్సులిన్ బెస్ట్ మందు అండి కిడ్నీ ఇంప్రూవ్ చేయడానికి. కిడ్నీ ఏంటంటే 5 దశల్లో ఉంటుంది, ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. మనకు సెకండ్ అండ్ ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అయినా గానీ ఆ టైంలో ఇన్సులిన్ తీసుకుంటే డెఫినెట్ గా కిడ్నీ మళ్ళా రివర్స్ అయ్యి మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్ లో తీసుకున్నాం అనుకోండి ఇన్సులిన్, థర్డ్ స్టేజ్ లో కూడా అట్లీస్ట్ థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ రాకుండా కాపాడుతుంది. సో ఇన్సులిన్ కిడ్నీ పేషెంట్స్ కి నంబర్ 1 మెడికేషన్, దాంతో 1% కూడా హార్మ్ జరగదు. కొంతమంది ఏమంటారంటే, సార్ ఇన్సులిన్ వాడిన తర్వాత నాకు రెగ్యులర్ గా లో షుగర్ అవుతుంది, ఒక 2 సార్లు పడిపోయినా అంటారు. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల, ఎందుకంటే ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది, తొందరగా షుగర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి, ఒక్కోసారి మనం టైం కి ఫుడ్ తినలేదు, ఇన్సులిన్ ఆ రోజు ఎక్సైజ్ ఎక్కువ చేసినాము, సో ఇన్సులిన్ పనిచేస్తుంది, మళ్ళీ మనకు ఫుడ్ అనేది ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ పేషెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కొద్దిగా చాక్లెట్స్ తర్వాత లేకపోతే మనకు ఏదైనా పండు గాని ఏదైనా దగ్గర పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా ఫుడ్ లేట్ అవుతుంది అనుకోండి, కొద్దిగా చక్కెర చాయ్ తాగడము లేకపోతే చాక్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. యూజువల్ గా టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉంటే మనకు దీనివల్ల ఇన్సులిన్ వల్ల ప్రాబ్లం కాదు. తర్వాత ఇన్సులిన్ చాలా మందిలో ఏంటంటే ఒక 3-4 టైమ్స్ కంటి ఆపరేషన్ కోసం వస్తారు, 3-4 టైమ్స్ మందులు ఇస్తాము, తగ్గదు షుగర్, సార్ మీరు ఇన్సులిన్ తీసుకోండి షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం. యూజువల్ గా మనకు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల 100% నార్మల్ వస్తుందని కాదు, అది కూడా ఒక మందే. అంటే పేషెంట్ కి డోస్ వేరీ అవుతుంది, ఒక 1-2 టైమ్స్ విజిట్ తర్వాతనే మనకు షుగర్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి, తక్కువ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి ఇన్సులిన్, అసలు అది సరిపోనే సరిపోదు. కొంతమందికి మనకు 100 పాయింట్లు ఇచ్చినా సరిపోదు, 60 పాయింట్లు ఇచ్చినా సరిపోదు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్క లాగా రెస్పాన్స్ ఉంటుంది. సో దీన్ని టైట్రేషన్ అంటాం. ఇవాళ ఇన్సులిన్ ఇచ్చినాం, మళ్ళీ ఒక 5 డేస్ 10 డేస్కో పిలుస్తాం, మళ్ళీ డోస్ పెంచడమో తగ్గించడమో చేస్తాం. అంటే ఇన్సులిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక 10 డేస్ కి 2-3 సార్లు మీ డాక్టర్ని కలవాలి. మీరు ఒక చిన్న పేపర్ లో పెట్టుకుని ఏమేమి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇన్సులిన్ గురించి మంచి అవగాహన ఉంటే ఇన్సులిన్ తో అన్ని లాభాలే. మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఈవెన్ టాబ్లెట్స్ తో కూడా లో షుగర్ అవుతుంది, హైపోగ్లైసిమియా అంటాము, వీటితో కూడా ఇన్సులిన్ తో కొద్ది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపోగ్లైసిమియా అంటే మన రక్తంలో షుగర్ శాతాలు 60 కన్నా తక్కువ ఉంటే మనకు చెమటలు రావడము, గుండె దడదడ అనిపించడము, ఆకలి ఎక్కువ అవడము, కాలు చేతులు లాగడము, ఒక్కోసారి కాన్షియస్నెస్ పోవడము, ఒక్కోసారి డెత్ కూడా కావచ్చు. అంటే ప్రొలాంగ్ హైపోగ్లైసిమియా, పొద్దునప్పుడు 7 o'clock షుగర్ డౌన్ అయింది, మనం రెస్పాండ్ కాలేదు, అలాగే కంటిన్యూస్ గా నడుస్తా ఉంది అనుకుంటే ఒక 2 అవర్స్ వరకు ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా లో షుగర్ గురించి అవగాహన ఉండాలి, ఇన్సులిన్ గురించి అవగాహన ఉండాలి, తీసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి. పేషెంటే తనే తను సొంతగా కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా కొంతమంది ఏంటంటే అక్కడ లోకల్ గా ఊర్లో ఉన్న డాక్టర్ మీద డిపెండ్ అవుతారు ఇన్సులిన్ ఇవ్వడానికి. ఇప్పుడు తను వేరే పేషెంట్ తో బిజీ ఉన్నారు, ఒక్కోసారి ఇన్సులిన్ ఇవ్వడం లేట్ అవుతుంది, ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఇన్సులిన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు టైంకి ఫుడ్ తినరు, లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ గురించి భయపడే కన్నా వాటి గురించి అవగాహన పెంచుకుంటే ఇన్సులిన్ తో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. యూజువల్ గా కొంతమంది ఇలా కూడా అడుగుతారు, అరే సార్ మీరు ఇన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు ఇన్సులిన్, మరి టాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు సార్, స్టార్టింగ్ డే నుండి ఇన్సులినే వాడండి, ఇన్సులిన్ మంచిది కదా టాబ్లెట్ల కన్నా అంటారు. టాబ్లెట్లు మంచివే, ఇన్సులిన్ మంచిదే. మనకు ఇండికేషన్ ఇన్సులిన్ ఉందనుకోండి, అప్పుడు మీ డాక్టర్ మీకు దీనివల్ల ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేదా గుండె ప్రాబ్లం వచ్చింది, మీరు ఇన్సులిన్ వాడండి అంటే వాడండి. అలానే ప్రతి పేషెంట్ ఇన్సులినే వాడాలనేది ఏం లేదు, టాబ్లెట్స్ కూడా మంచివే. మనకు షుగర్ కంట్రోల్ అవుతూ కాంప్లికేషన్స్ లేవు, సమస్యలు లేవు షుగర్ వల్ల, అప్పుడు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, టాబ్లెట్స్ తో నడిపించచ్చు.
కొంతమంది 20-25 ఇయర్స్ కూడా టాబ్లెట్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారండి. ఇప్పుడు 5 ఇయర్సే డయాబెటీస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా కాళ్ళలో పుండ్లు అవుతున్నాయి, నరాలు రక్త సరఫరా ప్రాబ్లం ఉంది, లేకపోతే కంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే గుండె ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే 4-5 రకాల మందులు ఇచ్చినా కానీ కంట్రోల్ అవుతలేదు. సో వీళ్ళకేంటంటే మనకు ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ ఇవ్వడం బెటర్.

0: టెంపరీ ఇన్సులిన్ అంటాం, పర్మనెంట్ ఇన్సులిన్ అంటాం. టెంపరీ అంటే కొద్ది రోజులు ఇవ్వడం, మళ్ళీ తీసేయడం. పర్మనెంట్ అంటే ఒకసారి ఇస్తే జీవితకాలం ఇవ్వడం. సో ఒకటే, మీరు ఇన్సులిన్ గురించి భయపడకండి, మీ డాక్టర్తో డీటెయిల్ గా డిస్కస్ చేయండి, అవగాహన తెలుసుకోండి. అది ఇన్సులిన్ ది బెస్ట్ మెడికేషన్, అపోహలు విడనాడండి. థ్యాంక్ యూ.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ.
1: దీన్ని నియంత్రించుకోకపోయినా, ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు,
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఇంతవరకు మీరు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డయాబెటాలజిస్ట్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు అందించిన కొన్ని సలహాలు, సూచనలు విన్నారు.

0: శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్స్ వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం కొన్ని ప్రకటనలు.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
5: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
6: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్క్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
7: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
6: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
0: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు గమనికలు. ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమ సూపర్ స్పెషల్.

కమ్యూనిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రుడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనికలు విన్నారు.

శ్రోతలకు మరిన్ని గమనికలు. ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము లాంటి ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి, ఛాతీ మరియు ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తెలియజేస్తారు. అలాగే ఈ నెల 10వ తేదీ గురువారం ఉదయం 8:00 వేదాంత్ హాస్పిటల్ సరస్వతీ నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు తెలియజేస్తారు. గమనికలు

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. శ్రోతలు ఇప్పుడు మన నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందావనం సినిమా కోసం ఆలపించిన గీతం విందాం. సంగీతం మాధవ పెద్ది సురేష్, గీత రచయిత సంగీతం శ్రీనివాసరావు.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు ప్రభాత లహరి కార్యక్రమం. ఇప్పుడు వైశాలి సినిమా కోసం సుచిత్ర, ప్రవీణ్ సైవి పాడిన పాట విందాం. ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
2: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంధి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
1: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
2: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
1: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
2: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఫోన్ 233-444.
3: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 34వ భాగం.
4: గుడ్ మార్నింగ్ మేడం.
5: గుడ్ మార్నింగ్ వర్ధన్ గారు, బాగున్నారా?
4: బాగున్నాను.
5: భారతి, బాగున్నావా?
6: బాగానే ఉన్నాను మేడం.
5: ఓకే, రొటీన్ చెకప్ అయినానా ఈరోజు?
6: లేదు మేడం, మీరు రెగ్యులర్ గానే రమ్మన్నారు.
5: ఓకే,
6: బీపీ రెగ్యులర్ గా చెక్ చేసుకోమన్నారు. ఇంట్లో చెక్ చేస్తున్నాము, నార్మల్ గానే వస్తుంది.
5: ఓకే, పొద్దున సాయంత్రం చెక్ చేస్తున్నారా అమ్మా?
6: ఆయన ఉంటే రెండు పుట్టలా చెక్ చేస్తున్నారు మేడం.
5: ఓకే, కాళ్ళ వాపులు అట్లా ఏమన్నా అనిపిస్తుందా? ఇంతకు ముందు కొంచెం వాపులు ఉండే, ఇప్పుడు నేను చెప్పిన విధానంగా కాళ్ళు ఎత్తి పెట్టుకోవడం అలాంటివి చేస్తున్నారు?
6: అలా పెట్టుకుంటున్నాను మేడం.
5: ఓకే,
6: ఇప్పుడంతా ఇబ్బందిగా ఏమి అనిపించట్లేదు.
5: కదలికలు ఎలా ఉన్నాయి?
6: తెలుస్తోంది మేడం, బాగుంది.
5: ఓకే సరే, నేను ఒకసారి చెక్ చేస్తాను, పడుకోండి స్కాన్ బెడ్ మీద. హార్ట్ బీట్ అది మంచిగా ఉన్నది నాన్న, ఉమ్మనీరు అది పర్వాలేదు, కానీ చెప్తాను నేను. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి బరువు. పిండం బరువు 1.4 కిలోలు ఉన్నది, 100 గ్రాములే తక్కువ ఉన్నది భారతి. ఇక కాకపోతే నీరు కొంచెం లోవర్ సైడ్ ఉంది. సో వర్ధన్ గారు, ఉమ్మనీరు కొంచెం పెరగాలి. ఎందుకు అనంటే యూజువల్గా ఈ టైంలో మనము 12 నుంచి 15 సెంటీమీటర్లు ఎక్స్పెక్ట్ చేస్తాము. 10 సెంటీమీటర్లు ఉన్నది, మిగతా పొజిషన్ కానీ, రక్త సరఫరా కానీ, కదలికలు కానీ మంచిగానే ఉంది. బరువు 30 వారాలకి 1.5 కిలో ఉండాలి, 1.4 కిలోలు ఉంది, 100 గ్రాములు తక్కువ ఉన్నది. సో ఫుడ్ విషయంలో కొంచెం ప్రాపర్ కేర్ తీసుకోవాలి, అండ్ నీళ్లు కూడా మంచిగా తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నది వేసవికాలం, మరి ముఖ్యంగా
6: మేడం మీరు చెప్పినట్టే తింటున్నాను, వాటర్ కూడా ఎక్కువే తాగుతున్నాను మేడం. మరి ఎందుకు తగ్గిందంటారు?
5: అంటే ఎప్పుడైనా ఉమ్మనీరు తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లం.
6: ఇప్పుడు నేను కొంచెం జాగ్రత్త పడితే సరిపోతుంది అంటారు కదా మేడం?
5: చక్కగా సరిపోతుంది. బీపీ మాత్రలు స్టాప్ చేయొద్దు. పొద్దున సాయంత్రం బీపీ చూసుకోండి, కాళ్ళ కింద ఎత్తు పెట్టుకునేటట్టు చూసుకోండి, ఎడం పక్క పడుకోండి. ఎడం పక్క తిరిగి పడుకున్నట్లయితే రక్త సరఫరా అనేది మనకి కాళ్ళ నుంచి గుండెకి మనకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ వెళ్తుంది, కాబట్టి రక్త సరఫరా అనేది బేబీకి తల్లికి మంచిగా ఉంటుంది. అలాగే ఆకుకూరలు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయండి. వాటర్ మెలను అంటే పుచ్చకాయ, కర్బూజా, తర్వాత అనారు, జామ్ పండు, వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అండ్ నీరు కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి తీసుకునే ప్రయత్నం చేయండి. వీటితో పాటుగా మంచి నిద్ర అనేది ఉండాలి, వ్యాయామం కూడా చేసుకోవాలి. ఈ సమ్మర్లో సాధ్యమైనంత వరకు ఖచ్చితంగా 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తీసుకునే ప్రయత్నం చేయండి. కొబ్బరి నీళ్లు తాగే ప్రయత్నం చేయండి, కొబ్బరి లేనిది ప్రిఫర్ చేయండి. అలాగే మజ్జిగ తీసుకునే ప్రయత్నం చేయండి. బీపీ కూడా ఖచ్చితంగా చెక్ చేసుకోండి.

0: తీసుకునే ప్రయత్నం చేయండి. బయటకు ఒకళ్ళ ప్రయాణం చేయాలనుకుంటే వదులు దుస్తులు ధరించాలి, కాటన్ డ్రెస్సెస్ వేసుకునే ప్రయత్నం చేయండి, గొడుగు పక్కన పెట్టుకోండి, సాధ్యమైనంత వరకు బయటకు వచ్చే ప్రయత్నం చేయకండి, ఎండకు వెళ్ళే ప్రయత్నం చేయకండి. అత్యవసర పరిస్థితి ఉంటేనే చక్కగా వాటర్ బాటిలు, కోకోనట్ వాటరు, గొడుగు పక్కన పెట్టుకొని కాటన్ డ్రెస్సెస్ వేసుకొని సన్స్క్రీన్ లోషన్ అప్లై చేసుకొని బయటకు వచ్చే ప్రయత్నమే చేయండి.
1: చెప్తే కొన్నిసార్లు వినదు మేడం, ఇంట్లో బోర్ అవుతుంది బయటకు వెళ్దాం.
0: ఆడవాళ్ళం కదా వినం మేము.
2: కాదు మేడం, మీరు ఒక మాట చెప్పండి, నేను ప్రెగ్నెంట్ లేడీ కదా. మీరే అన్నారు ఎన్విరాన్మెంట్ అంతా మనకి అనుకూలంగా ఉండేలా ఉంటేనే బేబీ హెల్దీగా ఉంటుంది. 24 అవర్స్ ఇంట్లోనే ఉంటే నాకు కూడా బోర్ కొడుతుంది, కడుపులో ఉన్న బేబీకి కూడా బోర్ కొడుతుంది కదా మేడం.
1: వాతావరణం కూడా అనుకూలంగా ఉండాలి కదా.
0: ఎస్, అంటే మనకేంటంటే ఇప్పుడు యాక్చువల్లీ ఎండలు బాగున్నాయి, టెంపరేచర్ బాగా ఉన్నది, అది కూడా చూసుకోవాలి. అలాగే మనకి కాఫీ టీ అలవాటు ఉన్న వాళ్ళు ఉంటాము, అవి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. భారతి కాఫీ గానీ టీ గానీ ఇవి తీసుకోవద్దు. చక్కగా పాలు, బాయిల్డ్ ఎగ్ తీసుకోవచ్చు. కొంతమంది సమ్మర్ రాగానే వేడి చేస్తుంది, బాయిల్డ్ ఎగ్ తీసుకోకూడదు అనే అపోహతో ఉంటారు, కానీ ఖచ్చితంగా బాయిల్డ్ ఎగ్ తీసుకోవాలి, పాలు తీసుకోవాలి, మజ్జిగ తీసుకోవాలి, కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి, నీళ్లు తీసుకోవాలి, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్, కుకుంబర్, కీరదోసకాయ ఇవి ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయాలి.
2: మీరు చెప్పిన ఫుడ్ అంతా ఫాలో అవుతున్నాను మేడం. మాక్సిమం ఒక 90% అయితే మీరు చెప్పిన ఫుడ్డే తింటున్నాను. అందుకేనేమో మేడం వాటర్ తగ్గింది అంటున్నారు కదా. నెక్స్ట్ చెకప్ కి వచ్చేసరికి అది కూడా నేను చూసుకుంటాను మేడం.
0: వీటితో పాటు మెడిసిన్స్ ఖచ్చితంగా వేసుకోండి. ఐరన్ టాబ్లెట్స్ తినక ముందు వేసుకోండి, కాల్షియం తిన్న తర్వాత వేసుకోండి, రెండు కలిపి వేసుకోవద్దు. నీరు కొద్దిగా బోర్డర్ లైన్ ఉంది కాబట్టి, తర్వాత వేసవి కాలం కాబట్టి సేఫ్ సైడ్ ఆర్జినన్ ప్యాకెట్స్ అనేవి, శాషెస్ అని యాడ్ చేస్తాను, అవి కూడా గ్లాస్ ఆఫ్ వాటర్ లో కలుపుకొని తీసుకోండి.
2: మేడం నాకు ఇంకొక డౌట్, ఇందాక మీరు 8th month అని చెప్పారు, కానీ నేను ఇంకా 7th month లోనే ఉన్నాను కదా మేడం.
0: ఓకే, యాక్చువల్లీ భారతి, డాక్టర్ ఎప్పుడు కూడా ఏంటంటే మా క్లాక్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది క్యాలిక్యులేషన్ అంటే డే ఆఫ్ కన్సెప్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది. డే ఆఫ్ కన్సెప్షన్ ఎప్పుడు అవుతుంది? మామూలుగా ఒక స్త్రీ ప్రెగ్నెన్సీ టెస్ట్ కన్ఫర్మ్ అయింది, ప్రెగ్నెంట్ అని ఆ స్త్రీకి కానీ ఆ కుటుంబం కానీ ఎప్పుడు తెలుస్తుంది?
2: పీరియడ్స్, లాస్ట్ పీరియడ్స్ డేట్ కౌంట్ చేసుకుంటాం కదా.
0: పీరియడ్ మిస్ అయిన తర్వాత తెలుస్తుంది,
2: అంతే
0: కదా. ఇప్పుడు ఈ రోజు మనకి పీరియడ్ రావాలి, నాకు పీరియడ్ రాలేదు, 5 డేస్ దాటింది లేదా 1 వీక్ దాటింది, స్త్రీ ఆతృత పడుతూ ఉంటుంది, అప్పుడు టెస్ట్ చేసుకుని వస్తుంది. సో లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అని అంటాం. అంటే ఈ లాస్ట్ పీరియడ్ మిస్ అయిన తర్వాతే మీ బ్రెయిన్ లో ప్రింట్ అక్కడి నుంచి క్యాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. బట్ మాకు ఫర్టిలైజేషన్ ఎప్పుడు జరుగుతుంది భారతి? ఓవులేషన్ టైంలో జరుగుతుంది. అండము విడుదలైనప్పుడు ఫర్టిలైజేషన్ అనేది జరుగుతుంది. ఒక స్త్రీ ప్రెగ్నెంట్ అయింది అంటే ఆ డే ఆఫ్ కన్సెప్షన్ నుంచి కౌంట్ అవుతుంది. మరి అక్కడ 15 రోజులు ఉన్నట్టే కదా.
2: అవును మేడం,
0: రైట్. రెండోది ఏంటి, మేమెప్పుడు నెలకి ఎన్ని వారాలు ఉంటాయి?
2: 4 వారాలు.
0: 4, ఒక్కొక్కసారి 5 వారాలు కూడా ఉంటుంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది ప్రతి ఒక్క కన్సల్టెంట్ కానీ డాక్టర్ కానీ వారాలు లెక్క చూస్తారు. యాక్చువల్లీ స్త్రీ ఏమనుకుంటుంది, 1వ నెల, 2వ నెల, 5వ నెల, 7వ నెలకి పిల్లలు పుట్టినా బతుకుతారట, ఇంత అలా ఉంటుంది మీ కాన్సెప్ట్. మేము వారాలు లెక్క చూస్తాం. వారం అనేది ఒక గైనకాలజిస్ట్కి చాలా ఇంపార్టెంట్. అంటే వారంలో బేబీ యొక్క మైల్ స్టోన్స్ లోపట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ వారాలు అనేది 40 వారాలు. మీరు 10 నెలలు అంటారు, మేము 10 నెలలు అంటాం కదా. అంటే 9 నెలల, అంటే మామూలుగా మేమేం తీసుకుంటాం, 9 నెలల 1 వీక్, 9 months and 1 week. ఓకే, అంటే 10 lunar months, 40 వారాలు. ఎలాగా? ఫస్ట్ ట్రైమిస్టర్. ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, మనకి ముందు 3 నెలల్ని ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం. అవి ఎన్ని వారాల వరకు వస్తాయి?

0: ఒక వారం నుంచి 12 వారాలు కంప్లీట్ అయ్యే వరకు.
1: మళ్ళీ 3 నెలలు,
0: మళ్ళీ 3 నెలలు అని అంటే మనకి నెలకి 4 వారాలు. సో 12 వారాలు కంప్లీటెడ్. సో 3 నెలలు కంప్లీటెడ్. మనకు అలా చూసుకుంటే ప్రతి 4 వారాలకు ఒక నెల కంప్లీట్ అవుతున్నట్టే కదా. సెకండ్ ట్రైమిస్టర్ అంటే ఏంటి, మళ్ళీ 13-14 వారాల నుంచి 27 వారాల దాకా ఉంటుంది, రైట్? అంటే ఇప్పుడు 12 వారాలకి 3 నెలలు అయిపోయింది, మరి 16 వారాలకి ఏ నెల అయిపోయింది?
1: 6 నెలలు అయిపోవాలి కదా.
0: 16 వారాలకి
1: 13 + 4
0: 12 వారాలు అయిపోయింది, +4 16 వారాలు అంటే 4 నెలలు కంప్లీటెడ్. ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 20 వారాలు. సో 5th month కంప్లీటెడ్. ఇంకొక 4 వీక్స్ యాడ్ చేస్తే 24 వీక్స్, 6th month కంప్లీటెడ్. ఇంకొక 4 వీక్స్ యాడ్ చేస్తే 28 వీక్స్, 7th month కంప్లీటెడ్ కదా. మరి ఇప్పుడు నువ్వు 30 వారం కదా, అంటే మనకి 28 + 4 = 32 వీక్స్ కంప్లీటెడ్. అంటే 8th month కంప్లీటెడ్. సో ఇప్పుడు నువ్వు 30 వీక్స్ కంప్లీటెడ్. సో నా భాషలో నేనేం చెప్తాను, 8th month చెప్తాను.
1: అందుకనే స్కానింగ్ లో వచ్చిన డేట్ కి అనుకున్న డేట్ కి డిఫరెన్స్ ఉంటుంది.
0: ఉంటుంది, బట్ ఎవరిలో డిఫరెన్స్ ఉంటుంది, ఎవరికైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు నువ్వు నెల తప్పిన దగ్గర నుంచి చాలా ముఖ్యం. అందుకే డేటింగ్ స్కాన్ అనేది చాలా ముఖ్యం భారతి. ఎప్పుడైనా కూడా మీరు నెల తప్పిన ముందు 3 నెలలు పీరియడ్స్ ఏదైతే ఉన్నాయో అవి మినిమం రెగ్యులర్ గా రావాలి. అవి రెగ్యులర్ గా లేవు, మీరు 4 నెలల నుంచి పీరియడ్ రావట్లా డైరెక్ట్ గా డాక్టర్ దగ్గరకు వచ్చారు, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, అప్పుడు మీ డేటు డెలివరీ డేటు ఈ అర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ ఉంటుంది కదా డేటింగ్ స్కాన్, అది ఎన్ని వారాలు ఉంటుందో దాన్ని మేము క్యాలిక్యులేషన్ లో తీసుకుంటాం. ఒకవేళ సపోజ్ ఆ స్కాన్ పేషెంట్ మిస్ అయింది, డైరెక్ట్ గా ఎన్టీ స్కాన్ కు వచ్చింది మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు, అది 12 వారాలకి, అది మేము పట్టుకుంటాం. కాకపోతే ప్రతి స్కాన్ కి ±1 వీక్ డిఫరెన్స్ ఉంటుంది డెలివరీ డేట్ కి.
1: ఇప్పుడు అర్థమైంది మేడం.
0: ఓకేనా? సో ఇప్పుడు మనం ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా, ఇప్పుడు 32 వారాలు అంటే 8వ నెల అయిపోయింది, 32కి ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 36 వారాలు అంటే 9 కంప్లీటెడ్, 36కి ఇంకొక 4 వారాలు యాడ్ చేస్తే 40 వారాలు. మరి మీరు చెప్పిన 10 నెలలు అంతే, మేము చెప్పిన 40 వారాలు అంతే కదా భారతి.
1: ఇప్పుడు అర్థమైంది మేడం. ఇందాక మీరు చెప్తుంటే అంటే ఎక్కడన్నా పొరపాటు పడ్డారా మీరు అని నాకు అనిపించింది, నాకు ఇప్పుడు క్లియర్ అయింది మేడం.
0: సో 2 పద్ధతులు ఏంటంటే, ఎప్పుడైనా గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ యొక్క బైస్టులు రెగ్యులర్ గా ఉంటే స్కాన్ కి అర్లీ స్కాన్స్ కి తనకి అంత డిఫరెన్స్ డెలివరీ డేట్ రాదు. ఒకవేళ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉండి నప్పుడు మనకి నెలలా కరెక్ట్ గా లేనప్పుడు ఖచ్చితంగా ఆ పేషెంట్ లో మాత్రం అర్లీ ప్రెగ్నెన్సీ స్కానే క్యాలిక్యులేటెడ్ గా డెలివరీ డేట్ తీసుకుంటాం. అది కూడా మిస్ అయితే ఎన్టీ స్కాన్ తీసుకుంటాం, అది కూడా మిస్ అయితే టిఫా స్కాన్ తీసుకుంటాం. సో టర్మ్ అనేది ఎప్పుడు కూడా 37 వారాల నుంచి 42 వారాలని టర్మ్ అంటాం. సో ఖచ్చితంగా ఏ గర్భిణీ స్త్రీ అయినా అట్లీస్ట్ 37 వారాలైనా కంప్లీట్ కావాలి. 37 వారాలంటే 9 నెలలు కంప్లీటెడ్ +1 వీక్, 9 మంత్స్ కంప్లీటెడ్ 1 వీక్, అంటే 10వ నెల వచ్చి వారం కంప్లీట్ అయిందని అర్థం.
1: ఓకే మేడం, క్లియర్ గా అర్థమైంది.
0: రైట్ భారతి,
2: సంతాన లేమికి కారణాలు, సంతానం కోసం భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ధారావాహిక 34వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
3: బృందావన్ హాస్పిటల్.
4: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
3: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
4: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: ఫోన్ 233-444.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
1: ఇంతవరకు మీరు బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు.

ఇంతటితో ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: level. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Renu. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi says India-France strategic partnership is special because it rests upon strong foundation of long-standing cultural and political connections. Delhi Chief Minister Rekha Gupta orders magisterial inquiry into Satyaniketan building collapse incident. FIR lodged against building owner. ISRO says space sector reforms aimed at creating larger, stronger and globally competitive Indian space ecosystem, and it should be seen as ecosystem expansion and capability multiplication rather than privatization. Union Home Minister Amit Shah to chair 28th meeting of the Western Zonal Council at Panaji in Goa today. OPEC plus countries decide to keep oil production target for October unchanged. And in football, India qualify for the AFC Under 20 Asian Cup after 20 years following 3-0 victory over Bangladesh. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:30. ఇప్పుడు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రామ్ భూపాల్ రెడ్డి గారు కొన్ని సలహాలు సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా కలిలవాడి నిజామాబాద్. సెల్ 8019999990.
4: ప్రతి సోమవారం ప్రతి బుధవారం మనకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కలిలవాడి నిజామాబాద్ నుండి అనేక మంది డాక్టర్లు అనేక రకాల అంశాలపైన చక్కటి అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా తల తిరగడం వల్ల వచ్చేటటువంటి సమస్యలు, అట్లాగే ఎందుకు ఇలా జరుగుతుంది మొదలైన విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్ ఎన్ రాంభూపాల్ రెడ్డి గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్కారం.
5: నమస్కారం
4: డాక్టర్ గారు. జనరల్ గా మనం ఈ మధ్య చూసినట్లయితే తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, తల తిరిగి పడిపోయాడు అని చెప్తూ ఉంటారు. అసలు తల తిరుగుతుంది అనేటువంటిది ఎందుకు జరుగుతుంది, ఇది దేని లక్షణాలకు సూచికగా భావించవచ్చు?
5: నేను డాక్టర్ రాంభూపాల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, సన్ రైజ్ హాస్పిటల్. ఈ రోజు మనము తల తిరగటం అది దేనివల్ల వస్తుంది, దానికి మనం ఎప్పుడు జాగ్రత్త పడాలి, దేని విషయంలో ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించాలి అనే విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. కామన్ గా ఈ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మనం గాని మన కుటుంబ సభ్యులు గాని జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ తల తింపుట అనే సమస్య వల్ల బాధపడే ఉంటాం. చాలా మందికి ఓపీలో కూడా తలనొప్పి తర్వాత అతి సాధారణంగా నరాల డాక్టర్స్ దగ్గరకు వచ్చే సమస్యల్లో ఇది కూడా ఒకటి, తల తింపడం. సో అసలు తల తింపడం అనేది ఏంటి, దాన్ని అంటే ఏ సింప్టమ్స్ తో పేషెంట్స్ మన దగ్గరికి వస్తారు, ప్లస్ అది రావడానికి కారణం ఏంటి, దాని గురించి ఉన్న అపోహలు, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేది ఈ రోజు మనము తెలుసుకుంటాం. ఈ రోజు తల తిరగటం అంటే ఇంగ్లీష్ లో దాన్ని వర్టిగో అంటారు, తింపినట్టు అనిపించే సెన్సేషన్ ని వర్టిగో అంటారు. దీనికి పలు రూపాల్లో పేషెంట్స్ మన దగ్గరికి వస్తుంటారు. సో కామన్ గా మన దగ్గరికి వచ్చేది ఏంటంటే, సార్ చక్కెర వస్తుంది అని చెప్తా ఉంటారు. సో దాంట్లో కూడా నా చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తిరిగినట్టు అనిపిస్తుంది అని కొంతమంది, లేదు నా తల మొత్తం ప్రపంచం, నా చుట్టూ ఉన్న ప్రపంచం తిరగకపోయినా నా తల అందులో తిరుగుతా ఉంది అని కొంతమంది దాన్ని చక్కెర అంటారు. ఇంకొంతమంది ఏంటంటే నడుస్తున్నప్పుడు తూలి పడిపోతున్నట్టు, ఒక సైడ్కి ఒరిగినట్టు అనిపించడాన్ని చక్కెర వస్తుంది అంటారు. ఇంకొంతమంది తల తేలికైపోయినట్టు, బ్లాంక్ అయిపోయినట్టు, బ్లాక్ అవుట్స్ అంటారు, అంటే చుట్టూ ఉన్న ప్రమ చీకటి అయిపోయినట్టు అనిపించేదాన్ని కూడా కొంతమంది తల తిరగటం అనే రూపంలో మన దగ్గరకు వస్తూ ఉంటారు. సో ఇందులో నేను చెప్పినట్టు నడుస్తుంటే తూలినట్టు ఒక సైడ్కి అనిపోవడం అనేది కామన్ గా అది అటాక్సియా అంటారు ఇంగ్లీష్ లో. దానికి నరాలు గానీ మెదడులో గానీ ఏమైనా సమస్య ఉంటే ఆ తూలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకోటి తల తేలిగ్గా అనిపించడం, పడిపోయినట్టు అనిపించడం, ఇది నార్మల్ గా చాలా మందికి చూస్తుంటాం. షుగర్ పేషెంట్స్ లో షుగర్ తగ్గిపోయినప్పుడు, లేదంటే బీపీ పేషెంట్స్ లో బీపీ ఎక్కువ గానీ తక్కువ గానీ అయినప్పుడు, వాటర్ తక్కువ తాగినప్పుడు, డిహైడ్రేషన్ వల్ల ఈ తల తేలిక అనిపించి పడిపోయినట్టు అనిపించే సెన్సేషన్ ఉంటుంది. ఇవి అంత ఎక్కువగా మనకి ప్రెసెంట్ కావు, ప్లస్ అవి వచ్చిన పేషెంట్స్ ఇమీడియట్ గా రికగ్నైజ్ చేసేస్తారు. ఎందుకంటే షుగర్ పేషెంట్స్ కి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంటుంది, వాళ్ళకి షుగర్ తగ్గిపోతే తల తిరగడం అని ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసిపోతుంది, చెమటలు వచ్చేసినట్టు అట్లా అనిపిస్తుంది, కాబట్టి వాళ్ళు దాన్ని కనుక్కోగలుగుతారు. మొదట్లో చెప్పినట్టు ఈ నా చుట్టూ ఉన్న ప్రపంచం తిరిగిపోతుంది, నా తల తిరిగిపోతుంది అనేదాన్ని ముఖ్యంగా వర్టిగో అంటారు. ఈ రోజు దాని గురించి మనం ముఖ్యంగా చర్చిద్దాం.
4: సరే, బాగా చెప్పారు మీరు. అంటే మీరు అన్నట్టు బీపీ పేషెంట్లలో ఇది ప్రెసెంట్ అవుతుంది, అట్లాగే షుగర్ పేషెంట్లలో ప్రెసెంట్ అవుతుంది, అట్లాగే
6: మీరన్నట్టు ఈ తలలో ఉన్నటువంటి నరాలలో కూడా ఇది ప్రజెంట్ చేసే అవకాశం ఉంది, దీన్ని మీరు వర్టిగో అంటున్నారు సార్, దీని గురించి ఇంకొంచెం తెలియజేయండి మా శ్రోతలకి.
5: ఈరోజు ఈ తల తిరగటం

0: నరాలకు సంబంధించి స్పెషల్గా ఆ భాగం గురించి ఈరోజు మనం చర్చిద్దాం. ఈ వెర్టిగో అన్న, ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే వర్టిగో అంటారో దీనికి మూలంగా అంటే క్లాసిఫై చేయాలి అంటే రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి పెరిఫెరల్ వర్టిగో అంటారు, ఇంకొకటి సెంట్రల్ వర్టిగో అంటారు. సెంట్రల్ వర్టిగో అంటే మెదడుకు సంబంధించిన సమస్యల వల్ల వచ్చే తల తిరగడాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇది చాలా హానికరమైనది, ప్లస్ దీనికి ఇమీడియట్ గా అటెన్షన్ ఇవ్వకపోతే కొన్నిసార్లు ప్రాణం మీద కూడా రావచ్చు. కాకపోతే గుడ్ న్యూస్ ఏంటి అంటే చాలా మందిలో వచ్చే తల తిరగడం పెరిఫెరల్ వర్టిగోనే ఉంటుంది. సెంట్రల్ వర్టిగో అనేది చాలా రేర్, సో దాన్ని కనుక్కోవడం కూడా కొద్దిగా సులభం. ఈ పెరిఫెరల్ వర్టిగో అనేది చాలా కామన్ గా మనకి పేషెంట్లు వస్తూ ఉంటారు. దీనివల్ల ఎక్కువగా భయపెట్టేది కూడా పెరిఫెరల్ వర్టిగో. చాలా మందికి ఎట్లా ఉంటది అంటే నేను నిలబడలేనేమో, పడిపోతానేమో అన్నంత సివియర్ గా వచ్చేది పెరిఫెరల్ వర్టిగో. గుడ్ న్యూస్ ఏంటంటే అది ట్రీట్మెంట్ ఎక్సర్సైజ్ వల్ల తగ్గుతుంది. సో ఇప్పుడు ఈ పెరిఫెరల్ వర్టిగో అంటే ఏదైతే బ్రెయిన్ కి సంబంధం లేకుండా వచ్చే వర్టిగో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొట్టమొదటగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ కామన్ గా ఈ తల తిరిగే సమస్య దేనివల్ల వస్తుంది అంటే ఇన్నర్ ఇయర్, అంటే చెవికి మూడు భాగాలు ఉంటాయి, ఔటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్. ఈ ఇన్నర్ ఇయర్ లో సాల్ట్ రూపం అంటే మన ఉప్పు లాగా కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, ఓటోలిత్స్ అంటారు. వీటి పని ఏంటి అంటే మనం వంగినప్పుడు, అంటే కూర్చొని లేచినప్పుడు, బెడ్ లో అటు ఇటు తిరిగినప్పుడు మన మూమెంట్ ని పసిగట్టి మనిషిని బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా, పడిపోకుండా కాపాడడం వీటి పని. సో ఇవి ఏ కారణం చేతైనా వాటి పని అవి చేయకపోయినప్పుడు బాడీ ఆ బ్యాలెన్స్ చేసే మెకానిజాన్ని కోల్పోవడం వల్ల తల తిరగడం అనేది జరుగుతుంది.
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: 24 గంటలు అత్యవసర సేవలు,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
1: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
2: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
1: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
2: సంప్రదించండి
1: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: దీనికి చెవులు ఒకటే కాకుండా, అంటే ఈ బ్యాలెన్స్ సిస్టమ్ లో మన చెవులు, మన కళ్ళు, మన చిన్న మెదడు ఇవి కాకుండా కండరాలు మరియు నరాలు ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తేనే బ్యాలెన్స్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. తల తిరగడం అనేది మనం తిరిగినప్పుడు, వంగినప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు తల తిరగకుండా ఇవన్నీ సమన్వయంతో పనిచేస్తేనే మనిషి బ్యాలెన్స్ అవుట్ కాకుండా ఉంటారు. వీటిలో ఏ ఒక్కటి ప్రాబ్లం వచ్చినా కూడా తల తిరగడం అనేది జరగవచ్చు. అతి సాధారణంగా మనం చూసే కేసెస్ ఏంటంటే చెవి లోపలి భాగం, ఇన్నర్ ఇయర్ లో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల వర్టిగో వస్తుంటది. దాన్ని మెడికల్ టెర్మినాలజీలో బినైన్ పారాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగో, బీపీపీవి అంటారు. పేరు చాలా పెద్దది కానీ ట్రీట్మెంట్ చాలా సింపుల్, చాలా సాధారణంగా వచ్చేది ఇదే. భయపడాల్సిన సమస్య లేదు, టాబ్లెట్స్ కూడా అవసరం లేకుండా దీన్ని మనం నివారించుకోవచ్చు. మంచి విషయం, గుడ్ న్యూస్ ఏంటంటే ప్రపంచంలో 75 మందికి వచ్చే తల తిరగడం కారణం ఇదే. దీనికి మందులు లేకుండా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. చెవికి సంబంధించిన వేరే కారణాల్లో వెస్టిబులర్ న్యూరైటిస్ అంటారు, అంటే చెవి లోపల వైరల్ ఇన్ఫెక్షన్ గాని, కొంతమంది చాలా మందికి జలుబు అయినప్పుడు కూడా ఆ తల తిరగడం జరుగుతూ ఉంటుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల చెవి లోపల ఈ తల తిరగడం అనేది జరగవచ్చు. ఇంకోటి చెవికి సంబంధించిన కారణం మీనియర్స్ డిసీజ్ అంటారు, వీటిలో వినికిడి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. దీంతో పాటు చెవిలో రింగింగ్ సౌండ్, అంటే లోపల గంట కొట్టినట్టు వినిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఇవి కామన్ గా అంటే పెరిఫెరల్ వర్టిగోకి సంబంధించిన కాజెస్. సో ఇవి కాకుండా మైగ్రేన్ కి సంబంధించిన పేషెంట్స్ లో కూడా తలనొప్పితో పాటు వాళ్ళకి తల తిరిగినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఇది కూడా అతి సాధారణంగా మనం చూసేది, దీన్ని కూడా భయపడాల్సిన అవసరం లేదు. సో ఇవి కాకుండా సెంట్రల్ వర్టిగో అంటే బ్రెయిన్ కి, మెదడుకి లోపల ఏదైనా బ్లడ్ క్లాట్ అవ్వడం గానీ, లేదంటే మెదడులో ఏమైనా ట్యూమర్స్ ఉండడం గానీ, సో వాటి వల్ల వచ్చేదాన్ని సెంట్రల్ వర్టిగో అంటారు. ఇవి మాత్రం చాలా జాగ్రత్త పడాలి, వీటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రాణం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
2: ఇప్పటి వరకు తల తిరగడానికి కారణాలు తెలుసుకున్నాం, మరి అపోహలేంటి డాక్టర్ గారు?
0: అంటే చాలా మంది కొన్నిసార్లు అతి జాగ్రత్త వల్ల, లేదంటే నిర్లక్ష్యం వల్ల ఈ తల దింపేదాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. పేషెంట్ కి ప్రాణం మీదకి వచ్చే అంత సీరియస్ అవ్వడమే కాకుండా ఫైనాన్షియల్ గా కూడా చాలా ఖర్చు పెడతా ఉంటారు. సో వాటి గురించి ఉన్న అపోహలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. నేను ఈరోజు తినలేదు, లేదు నాకు రక్తం తక్కువ ఉంటది, నేను జర్నీ చేసినప్పుడు నేను తినకపోవడం వల్ల నాకు తల తిరుగుతా ఉంది అని వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకుని, వాళ్ళకి వాళ్ళు డయాగ్నోస్ చేసుకుని దాన్ని నిర్లక్ష్యం చేస్తారు. సో దీన్ని ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇట్లా అనిపించినప్పుడు కొన్నిసార్లు నేను అన్నట్టు అది సెంట్రల్ వర్టిగో అయి ఉంటే కనుక తర్వాత బాధపడ్డా కూడా ప్రయోజనం ఉండదు. సో అంటే ప్రతి తల తిరగటాన్ని నిర్లక్ష్యం చేయకుండా, సరే బీపీ పేషెంట్స్, షుగర్ పేషెంట్స్ వాళ్ళకి షుగర్ తగ్గినప్పుడు అది రావడం నార్మలే, కానీ షుగర్ లెవెల్స్ అడెక్వేట్ గా ఉన్నా, బీపీ నార్మల్ గా వస్తున్నా కూడా తల తింపుతుంది అంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఏదో వీక్నెస్ అనో జ్వరం వల్ల వచ్చిందనో రక్తం తక్కువ ఉందని వల్ల వచ్చిందనో అనుకోకుండా, సమస్య చిన్నదైనా పెద్దదైనా అది ఎందుకు వచ్చిందో డయాగ్నోస్ చేసుకోవాలి. పెరిఫెరల్ వర్టిగోనా, సెంట్రల్ వర్టిగోనా, దానికి టెస్ట్లు కూడా అవసరం.

0: లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు కొన్ని ఓపీలోనే పరీక్షలు చేస్తారు, కూర్చోబెట్టి, నించోబెట్టి, పడుకోబెట్టి టెస్టులు చేస్తారు. 75% పేషెంట్స్ కి టెస్ట్ లేకుండానే డయాగ్నోస్ అయిపోతుంది. దానికి ఏం చేయాలో చెప్తారు.
1: అంటే ఎలాంటి ఎక్స్రేలు, ఎలాంటి
0: అవసరం లేకుండా కూడా
1: చెప్పొచ్చు,
0: మనం డయాగ్నోస్ చేయొచ్చు. ఓపీలో మనం పేషెంట్ ని ఎగ్జామిన్ చేసి చెప్పొచ్చు. ఇంకో రెండో అపోహ ఏంటంటే ముసలి వాళ్ళలోనే వస్తుంది, చిన్నప్పుడు నాకు రాదు, ఈ వయసులో నాకేం ప్రాబ్లం ఉంటుంది, నేను యాక్టివ్ ఉన్నాను అని చాలా మంది పొరబడుతుంటారు. 3 సంవత్సరాల పిల్లల నుండి 100 సంవత్సరాల మనుషుల వరకు ఏ వయసులో అయినా కూడా ఈ వర్టిగో అనేది రావచ్చు. సో చిన్నప్పుడు తల తిరిగితే అది నార్మల్, ఈ ఏజ్ లో నాకేముంటది అనుకోవడం తప్పు. సో ఏ ఏజ్ లో అయినా కూడా స్ట్రోక్స్ ఈ కాలంలో చాలా కామన్ గా వింటున్నాము. ఏ ఏజ్ లో కూడా చెవి ఇన్ఫెక్షన్స్ గానీ మీనస్ డిసీజ్ అనేవి చాలా వస్తున్నాయి. సో వాటిని వయసుకి దానికి అంటగట్టేసి చూడకుండా వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకో అపోహ ఏంటంటే ఒకసారి వచ్చి తగ్గిపోయింది, ఆ రోజు నేను తినలేదు కాబట్టి వచ్చింది అనుకుంటా, లేదు 3వ రోజు ఇంకోసారి సేమ్, దాని తర్వాత 3వ రోజు మళ్ళీ వచ్చింది. ఇది రికరెంట్ వర్టిగో అంటారు. వీటి విషయంలో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. కొన్నిసార్లు బ్రెయిన్ కి రక్తం సరఫరా తగ్గిపోయి క్లాట్స్ ఫామ్ అయ్యే ముందు వార్నింగ్ సింప్టమ్స్ లాగా వస్తా ఉంటాయి. ఇవి పోస్టీరియర్ సర్క్యులేషన్ టీఐఎస్ అంటారు. సో రికరెంట్ వర్టిగోస్ అంటే ఒకసారి వచ్చింది మళ్ళీ 2 రోజులకు 3 రోజులకు మళ్ళీ వచ్చింది అంటే ఇటువంటి విషయంలో 80%లో నెగ్లెక్ట్ చేయొద్దు. ఇంకో అపోహ ఏంటంటే కొంతమంది సఫర్ అయ్యే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఆ టైంలో నేను ఇంకా బతకలేమో, నేను నిలబడలేనేమో, పడిపోతానేమో, అంత సివియర్ గా వస్తుంది, దీనికి ట్రీట్మెంట్ లేదేమో అనుకుని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నేను ఎంతమంది డాక్టర్ని కలుస్తున్నా నాకు ఈ సమస్య తగ్గట్లేదు, జీవితాంతం టాబ్లెట్స్ తినాలేమో అనుకుంటా ఉంటారు. అక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మీరు ఓన్లీ టాబ్లెట్స్ తింటే కొన్ని వెట్టిగోస్ అంటే కొన్ని తల తిరగడం తగ్గదు, వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు కంప్లీట్ గా రిలీఫ్ ఉంటది. ఓన్లీ టాబ్లెట్స్ తీసుకుంటే రిలీఫ్ అనేది 100%. కొన్ని వర్టిగోల్లో ఉండకపోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే కొన్ని వర్టిగోస్ కి టాబ్లెట్స్ అవసరం లేదు, ఓన్లీ ఎక్సర్సైజ్ మీదనే తగ్గిపోతుంది. మీరు ఎంతమంది డాక్టర్ల చుట్టూ తిరిగినా ప్రయోజనం ఉండదు. ఇంకొక అపోహ ఏంటంటే తల తీపగానే మెడికల్ షాప్ కి వెళ్ళి నాకు తల తిరుగుతుంది ఒక టాబ్లెట్ ఇవ్వండి, వీళ్ళు అడిగితే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. సో అది ఎంత డోస్ లో వాడాలి, ఎన్ని రోజులు వాడాలి అనే ఐడియా లేకపోతే ఈ టాబ్లెట్స్ వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలా విపరీతంగా ఉంటాయి. గుడ్డిగా టాబ్లెట్స్ తీసుకుని వాడడం కూడా మంచిది కాదు.
1: చాలా బాగా చెప్పారు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: 24 గంటలు అత్యవసర సేవలు,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
2: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
3: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
2: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
3: సంప్రదించండి
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
3: సెల్ 8019999990.
1: ఇప్పుడు ఈ సింప్టమ్స్ కనబడేటువంటి వాళ్ళు డాక్టర్ ని ఎప్పుడు సంప్రదించాలి?
0: చాలా మంచి ప్రశ్న. సో అందరూ అనుకుంటా ఉంటారు ఈ రోజు ఒక్కసారి అయింది కదా దీని కలవాలా, ఒకసారి వచ్చి తగ్గిపోయింది దీని కలవాలా అని. ఎప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే అందులో మొట్టమొదటిది తల తిరగడంతో పాటు విపరీతమైన తలనొప్పి ఉండడం. సో అది అంటే దానికి కారణం వేరే ఏదైనా ఉండొచ్చు, అంటే ఇది నార్మల్ తల తిరగడం కాదు. రెండో కారణము ఈ తల దింపటంతో పాటు కంటి చూపు తగ్గడం, ఒక ఆబ్జెక్ట్ డబుల్ గా కనిపించడం. సో ఇది కూడా కొంచెం డేంజర్ సింప్టమే. ఇంకోటి ఈ తల తిరగడంతో పాటు ఒక కాలు కానీ, ఒక చెయ్యి కానీ, ఒక ఫేస్ కానీ వీక్ అనిపించినప్పుడు, అంటే లైట్ గా పారాలసిస్ సింప్టమ్స్ తో పాటు ఇట్లా తల తిరిగినప్పుడు కూడా ఇమీడియట్ గా డాక్టర్ ని సంప్రదించాలి. ఇది కాకుండా నార్మల్ గా ఒక నిమిషం ఉండి తగ్గిపోయే తల దింపడం అనేవి అంత సీరియస్ కాదు. గంటలు గంటలు పర్సిస్టెంట్ గా ఉండడం, అస్సలు తగ్గట్లేదు అనే తల తిరగడం వచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇది కాకుండా మాట తడబడడం గానీ, మింగడానికి ఇబ్బంది అవ్వడం గానీ ఈ సింప్టమ్స్ తో పాటు తల తిప్పినప్పుడు మనం ఇమీడియట్ గా డాక్టర్ ని కలవాలి. ఇది కాకుండా నేను చెప్పినట్టు చెవిలో ఏదన్నా సౌండ్ వినిపించడం, వినికిడి తగ్గి తల తిప్పడం ఇట్లాంటి వచ్చినప్పుడు, లేదంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా తల తిప్పినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్ గా చూసుకోవాలి. అది కాకుండా బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ లో తల తిరిగింది అంటే ఇమీడియట్ గా డాక్టర్ అటెన్షన్ తీసుకోవాలి. లేని పరిస్థితుల్లో కొన్నిసార్లు అది సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి.
1: డాక్టర్ గారు, మరి దీనికి ట్రీట్మెంట్ ఎట్లా?
0: ట్రీట్మెంట్ ఇందాక మనం చెప్పినట్టు 70% మెడిసిన్స్ అవసరం లేకుండానే మనం కంట్రోల్ చేయవచ్చు. దానికి ఎక్సర్సైజ్ ఉంటాయి, బ్యాలెన్స్ కి సంబంధించిన ఎక్సర్సైజ్, ఎప్లీస్ మెనోవర్ అంటారు. అంటే డాక్టర్ అది ఓపీలో చూసిన తర్వాత పెరిఫెరల్ వర్టిగోనా, సెంట్రల్ వర్టిగోనా, బీపీ, పీవీనా అని చూసిన తర్వాత మీకు టాబ్లెట్స్ అవసరమా లేదా, ఎక్సర్సైజ్ అయితే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ ఒక వారం పాటు కంటిన్యూగా చేస్తే సమస్య టాబ్లెట్స్ లేకుండానే తీరిపోతుంది. కొంతమందికి నిలబడలేని వాళ్ళకి, బెడ్ మీద నుండి కూడా కొన్నిసార్లు లేవలేరు, అట్లాంటి వాళ్ళకి మనం టెంపరీగా రిలీఫ్ ఇవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తాం తప్ప టాబ్లెట్ పర్మనెంట్ క్యూర్ అనేది కాదు. ఇందాక చెప్పినట్టు టాబ్లెట్స్ ఎక్కువ రోజులు వాడితే పార్కిన్సన్ సింప్టమ్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఇవి కాకుండా పెరిఫెరల్ వర్టిగో కాకుండా సెంట్రల్ వర్టిగోలో ట్రీట్మెంట్ ఏంటంటే డాక్టర్కి అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు MRI స్కాన్స్ చేస్తారు. అందులో బ్రెయిన్ లో క్లాట్స్ ఉంటే దానివల్ల సింప్టమ్స్ వస్తా ఉంటే ఆ క్లాట్ థాట్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. సో మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సి

0: ఏంటంటే 70% తలదింపడం అనేది ప్రమాదకరం అనేది కాదు. 70% తలదిరగడానికి టాబ్లెట్స్ కూడా అవసరం లేదు. ఎటువంటి సమస్య తలదింపడానికి సంబంధించిన వచ్చిందా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి పెరిఫెరలా సెంట్రలా చూసుకుని టాబ్లెట్స్ అవసరమా కాదా అని తీసుకుంటే ఇది చాలా ఆరోగ్యానికి మంచిది.
1: బాగుంది డాక్టర్ గారు, ఈరోజు చక్కగా తలదిరగడం గురించి, దానిలో వచ్చేటువంటి సమస్యలు, ముఖ్యంగా మీరు అన్నట్టు 70% అందులో మామూలియే, కానీ దేన్ని కూడా మనం అంత ఈజీగా తీసుకోవద్దు అనే విషయాన్ని చక్కగా మా శ్రోతలకు వివరించారు. ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మా కోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ.
2: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990.
2: ఇంతవరకు మీరు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ఎన్ రాంభూపాల్ రెడ్డి గారు అందించిన కొన్ని సలహాలు సూచనలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 8:45 దాటి 30 సెకండ్లు.

సినీ రంజని. ఇప్పుడు విందాం కొన్ని తెలుగు సినీ గీతాలు. ముందుగా విందాం లీడర్ సినిమా కోసం నరేష్ అయ్యర్ శ్వేతా పండిత్ పాడిన పాట.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
1: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
0: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
1: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
2: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు తెలుగు సినీ గీతాలు సినీ రంజని కార్యక్రమంలో. మరి తర్వాతి పాట మనం వినబోతున్నాం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీ సినిమా నుంచి.

కార్యక్రమంలో చివరిగా విందాం బాహుబలి 2 సినిమా నుంచి పాట. గానం సోనీ దీపు, ఎంఎం కీరవాణి సంగీతం, చైతన్య ప్రసాద్ రచన.

మనసుకు హాయినిచ్చే స్వరాలు, జ్ఞాపకాలను మెల్లగా తాకే గీతాలు మీ అందరి వాట్సాప్ సందేశాలతో ప్రారంభమవుతోంది హృదయ రాగాలు. 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో వింటున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక స్వాగతం. మరి మీ మనసుకు నచ్చిన పాట కోసం ఆ పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 ఈ నంబర్ కి ఆ పాట వివరాలు, మీ పేరు, ఊరు పేరు టైప్ చేసి పంపించండి. నేను వినిపించేస్తాను. మరి చాలా వాట్సాప్ రిక్వెస్ట్ వచ్చాయి. మరి ఫస్ట్ వాట్సాప్ సందేశం పంపించిన వారు, వీరు గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి దస్తగిరి, సంధ్య, యాస్మిన్, సాదియా ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరిద్దరూ అడుగుతున్నారు మా కోసం చంటి సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
3: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూజ్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
4: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎన్ఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
3: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
5: మాతృత్వం ఒక మధురమైన వరం.
6: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
5: సంప్రదించండి
6: డాక్టర్ బండారి సుజాత,
5: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
6: ఖలీల్ వాడి, నిజామాబాద్.
7: ఫోన్ 0846225334.
8: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
6: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
8: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
0: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
8: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ.

0: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు
0: ద్వారకా నగర్ నిజామాబాద్
1: సెల్ 9032323258 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
2: ఆర్థోపెడిక్ ఎండోక్రైనాలజీ కార్డియాలజీ న్యూరో న్యూరో సర్జరీ యూరాలజీ జనరల్ మెడిసిన్
1: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ డెంటల్ ఫిజియోథెరపీ రేడియాలజీ అన్ని ఒకే చోట
2: 24 గంటలు అత్యవసర సేవలు
1: NABH గుర్తింపు
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్
1: రెమాండ్ షాప్
2: మగవారి పెళ్లి వస్త్రాలకు పార్టీలకు ఫంక్షన్లకు
1: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: రెమాండ్ షాప్
2: హోటల్ వంశీ కాంప్లెక్స్ పులాంగ్ క్రాస్ రోడ్ నిజామాబాద్
3: అబ్బా పంటి నొప్పి
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: కలిలవాడి నిజామాబాద్
2: సెల్ 9912317190
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
6: బాగానే ఉన్నాను, కొత్త బిజినెస్ కదా అంతగా నడవడం లేదు.
5: అరే ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
6: చేసుకోవాలనే ఉంది కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
5: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
6: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
7: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

విరామమనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గుడ్ మార్నింగ్ అంటూ రిక్వెస్ట్ పంపించారు. గుడ్ మార్నింగ్ అండి. వీరు నిజామాబాద్ తాలారాంపూర్ నుంచి. సురేందర్, బుచ్చమ్మ, అభినయ, వివేక్, చారి, రజిత, వీరందరూ అడుగుతున్నారు మా కోసం జానకి రాముడు సినిమా నుండి పాట వినిపించండి అంటూ. ఓకేనండి, మీకోసం ఈ పాట విందామా?

0: అమ్మలారా అయ్యలారా సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
1: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
2: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
5: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-4506. ట్యూన్ చేయండి FM 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి మీకు నచ్చిన పాట కోసం మీరు చేయవలసింది, మీకు నచ్చిన పాట వివరాలు మీ పేరు ఊరు పేరు టైప్ చేసి మా వాట్సాప్ నంబర్ 8462245066 ఈ నంబర్ కి పంపించండి. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించారు అనంతపూర్ డిస్ట్రిక్ట్ పాపినే పాల్యం నుంచి మధుసూదన్ రెడ్డి. వీరి కోసం విందాం అంతా మన మంచికే చిత్రం నుంచి ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం.
1: ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. కొత్త శ్రోతల కోసం మరోసారి గుర్తు చేస్తున్నాను, మీకు నచ్చిన పాట కోసం మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. మరి తర్వాత మెసేజ్ పంపించిన వారు చౌటుప్పల్ నుంచి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ కోరుతున్నారు ప్రేమించుకుందాం రా సినిమా నుంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం ఓ చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా బురద పుల్లా.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందడానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: ఖలీల్ వాడి, నిజామాబాద్.
5: ఫోన్ 08462253344.

విరామమనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రోతలు, మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. పాత శ్రోతలకు ఓ విజ్ఞప్తి, కనీసం 2 రోజుల గ్యాప్ తీసుకుంటూ రిక్వెస్ట్ పంపించండి. ఇలా మనం కొత్త శ్రోతలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది, మరిన్ని కొత్త పాటలు కూడా విన్నట్టు ఉంటుంది. ఏమంటారు? మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు నిర్మల్ జిల్లా భైన్సా మహాగావ్ గ్రామం నుంచి రాజేశ్వర్, రవళి, రుక్మిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం విందాం సీతారామం సినిమా నుంచి ఈ పాట.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి మీకు నచ్చిన పాట కోసం మీరు వాట్సాప్ మెసేజ్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066. మరి తర్వాతి మెసేజ్ పంపించిన వారు నిజామాబాద్ న్యూ ఇంజోర్స్ కాలనీ నుంచి నాగ్నాథ్ గుప్తా, గోదావరి, రవి ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం పూజా సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. మరి వీరందరి కోసం విందాం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.

శ్రోతలు 103.2 మెగాహెర్ట్స్ పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో మీరు వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ పులాంగ్ నుంచి వహీద్ రుమాని, మొహమ్మద్ జమీర్, మొహమ్మద్ ఫజీ, మొహమ్మద్ జునేద్, ఇంకా వారి మిత్రబృందం. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం సీను సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ, వీరందరి కోసం వినేద్దాం ఈ పాట.

శ్రోతలు ట్యూన్ చేశారు 103.2 మెగాహెర్ట్జ్ వింటున్నారు మీ మనసుకు నచ్చిన పాటలు హృదయ రాగాలు కార్యక్రమంలో. మరి మీకు నచ్చిన పాట కోసం మీరు వాట్సాప్ చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462 2450 66.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 195

శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు. మరి నెక్స్ట్ వాట్సాప్ రిక్వెస్ట్ పంపించిన వారు జక్రాన్పల్లి అర్గుల్ నుంచి హఫీజుద్దీన్ షాను బేగం, ఖులత్ ఖాదర్, ఖాతీజా, తనాజా, రయన్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరందరూ అడుగుతున్నారు మా కోసం పెళ్లి పందిరి సినిమా నుంచి పాటను వినిపించండి అంటూ. వీరందరి కోసం విందాం ఈ పాట.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. నింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

మరి కార్యక్రమంలో చివరిగా విందాం కొండవీటి దొంగ సినిమా నుంచి పాట. మరి ఈ పాట కోసం రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ నుంచి ఆర్ సాయినాథ్, రామ్మోహన్, కరుణాకర్, యోగేశ్వర్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం విందామా పాట.

మీరు విన్న ఈ పాటతో ఈనాటి హృదయరాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

వారికి ఆర్థిక సహాయం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్టు తెలిపారు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్దికి 200 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే మంజూరైన 117 కోట్ల రూపాయలకు అదనంగా మరో 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంజూరు చేశారు. ఈ రోజు వేకువజామున 2:58 శుభముహూర్తంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శ్రీ ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈరోజు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సీతక్క, అంగన్వాడీ సిబ్బంది పదవీ విరమణ చెల్లింపులు, గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల వేతనాల చెల్లింపు ప్రశ్నలపై సమాధానమిస్తారు. హైదరాబాద్లో పారాడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్ వరకు, పారాడైజ్ నుంచి బొల్లారం గన్రాక్ ఎన్క్లేవ్ షామీర్పేట్ మీదుగా ఓఆర్ఆర్ జంక్షన్ వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు నిన్న పారాడైజ్ జంక్షన్ వద్ద ప్రతిపాదిత కారిడార్లను పరిశీలించి భూసేకరణ అనుమతులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కారిడార్లతో ఉత్తర హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ కు వేగవంతమైన అనుసంధానం, ట్రాఫిక్ రద్దీ తగ్గింపు సాధ్యం కానుంది. తెలంగాణ సిలికాన్ ఫోటోనిక్స్ మిషన్ కు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించడంపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే సారస్వత్, రాష్ట ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు సచివాలయంలో చర్చించారు. కో ప్యాకేజ్డ్ ఆప్టిక్స్ వంటి సాంకేతికతల్లో తెలంగాణను కీలక కేంద్రంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అడ్వైజరీ కౌన్సిల్ కు నేతృత్వం వహించాలని సారస్వత్ ను ఆహ్వానించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థను ప్రైవేటీకరించబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆ సంస్థ ఖండించింది. ప్రైవేటీకరణ ఏమీ జరగబోదని, సంస్థ ప్రాధాన్యం కూడా తగ్గబోదని స్పష్టం చేసింది. రాష్టంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం తిరిగి 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. వివిధ భారతి స్టూడియోస్ లో 10 గంటలు దాటింది అంటే ఎవర్ గ్రీన్ హిట్స్ వినాల్సిందే. మరి ఇవాళ ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2010 నుంచి 2025 వరకు వచ్చిన సినిమాల్లోని పాటలు వినేద్దాం. మరి ఫస్ట్ గా అయితే వినేద్దాం అష్టాచెమ్మ మూవీ నుండి శ్రీకృష్ణ పాడిన పాట సిరివెన్నెల రచన.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
4: పది గంటల 8 నిమిషాలు దాటి 52 సెకండ్లైంది. బేబీ క్లాక్ లో ఎవర్ గ్రీన్ హిట్స్ లో మాకు మంచి పాట వినిపించగలరు అంటూ కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ ని, రాజేశం, సరోజిని ఇంకా వారి కుటుంబ సభ్యులందరి కోసమంట. అయితే ఇంకా గద్వేల్ నుండి సేర్ల వెంకటేశగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేష్, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్, అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమాని, డాక్టర్ మహమ్మద్ జమీర్, ఫసీ, జునీద్, జుమేర్, ముక్రామ్, నొమాన్, ఫరూక్, జకీర్ ఫసిల్, అలాగే భూదాన్ పోచంపల్లి నుండి శ్రావణి, వంశీ, కృష్ణ, అయ్యాన్ల, మాధవి, ఆంజనేయులు వీళ్ళందరి కోసం వచ్చేసింది. సర్ మూవీ నుండి శ్వేతామోహన్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం

0: పది గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత అభిహాసిని, వైష్ణవి నితిన్, అలాగే నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు ఉమా, ఇబ్రహీంపట్నం నుంచి ఆదిబట్ల కరాది గోపికిషన్ ఉమావతి, ఇంకా రాజాజీనగర్ నుండి విమరేష్, పూర్విక్, విస్మయ, పూజ, లీల, అజయ్, యతిక్, లిఖిత, గణేష్, సుజాత వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. ఇంకా అలాగే చాగనంపల్లి మహేష్ గారి కోసం, రావూరి సీను గారి కోసం కూడా వచ్చేస్తుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్లు ఈ చిత్రం కోసం చిత్ర పాడిన పాట అనంత శ్రీరామ్ గేయ రచన, మిక్కిజీ మహేష్ సంగీతం.

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: పది గంటల 20 నిమిషాలు 30:45 అయింది. శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. సికింద్రాబాద్ చిలకలగూడ నుంచి వరుణ్, తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా బుచ్చమ్మ, వివేక్ చారి, అభినయ, రజిత, సురేందర్, నిజామాబాద్ తాళ్లరాంపూర్ నుండి, ఇంకా హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి ఇంద్రవేణి, మెగ్నేష్, అనిరుద్, శ్రేయాంజ్, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి దిమాకర్, విమల, యష్ణ, త్రివేద, బుధన్, పోచంపల్లి శ్రోతలు భావన్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగ్మణి, అలాగే నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది జానీ మూవీ నుండి రాజేష్, నందిత పాడిన పాట, సెలివెన్నెల రచన, రమణ గోకుల సంగీతం.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు ఫిరాజిగూడ శ్రీనివాస్, శ్రీకర్, అభిరామ్, ప్రశాంత్, నిఖిల్, అలాగే కరీంనగర్ జిల్లా చంద్రపురి కాలనీ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జస్విత్, సులోతన, ఇంకా హేమచంద్ర, లతిక, శ్రీనివాస్, లావణ్య గుమస్తా కాలనీ నుంచి మెసేజ్ చేశారు. మంచి పాట వినిపించండి అంటూ భూదాన్ పోచంపల్లి, గాంధీనగర్ ఎలగత్తుల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులందరి కోసం, అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, ఇంకా నిజామాబాద్ నందిపేట్ మండల్ నుంచి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాంశ్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది. శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్, సుచిత్ర పాడిన పాట, రామజోగ శాస్త్రి గేయ రచన, డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్లో

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం అరుణ రాజేందర్ మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. అలాగే కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు పద్మ, రాజశేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా నుంచి, ఇంకా నిజామాబాద్ ఆరా చౌరస్తా నుండి రాజు ఉమారాణి, వంశీ స్వరూప, నిహాల్ సాయినా, సుచిత్ర, అలాగే లంగర్ హౌస్ నుంచి సంగీత, శ్రవణ్ కుమార్ యాదవ్, ఇంకా పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హనుమంతరావు గారు, అలాగే చందానగర్ హైదరాబాద్ నుంచి విజయకుమార్ గారి కోసం వచ్చేస్తుంది అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ హరిణి పాడిన పాట వేటూరి రచన, మణిశర్మ సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. రాజన్న జిల్లా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నర్సింగ్ మీనా, అలాగే చోడవరపు నాగేశ్వర రమాదేవి, లక్ష్మీ శశాంక, గాయత్రి విరుసుత, మహాజ్యోతి, సాయం రవిత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతలు, ఇంకా ఓల్డ్ అల్వాల్ నుంచి లక్ష్మీ రమణ, ఇంకా భూదాన్ పోచంపల్లి, యలగందల మార్కండయ్య, లక్ష్మీ దివ్య, శ్రీను చిన్ను, అలాగే హనుమకొండ జిల్లా కాచిపేట మండలం నుంచి జేరిపోతుల బుచ్చయ్య, ఇంకా వాళ్ల కుటుంబ

సభ్యులందరి కోసం. ఇంకా ఆత్మకూర్ మండల్ నుంచి పరమేశ్వర్, సంధ్య, హార్సిని కుమార్, వరుణ్, ఇంకా హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నుంచి శ్రీరామ్ పాడిన పాట, చంద్రబోస్ రచన, అనుప్రూపిక సంగీతం. మా శ్రోతలకు వచ్చిన మనవి, రిక్వెస్ట్ పంపించేశాక ఒకసారి రేడియో కూడా వినండి, ఎందుకంటే పేర్లు, శ్రోతల పేర్లు అందరూ చదువుతున్నాం కానీ ఇంకా మా పేర్లు చదవలేదని బోర్డు మెసేజ్ వచ్చేస్తున్నాయి కాబట్టి ఒక్కసారి మెసేజ్ పంపించడమే కాదు పాటలు కూడా వినండి. ఆలకించినందుకు ధన్యవాదాలు.

10:45 దాటి 18 సెకండ్లైంది. శ్రోతలు ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఓల్డ్ అల్వాల్ నుంచి కొండా పవన్ కుమార్ ఇంకా ఏదైనా మంచి పాట వినిపించగలరు అంటూ మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దొర్నాల సుదర్శన్, అవిశ్వేత్ బాబు, రాఘవి బాస్ విభు, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్, అలాగే రామ్నగర్ నుంచి సాహితీ సుకుమార్ సందీప్, బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి విష్ణు యాదవ్ గారు, సునీల్ రాజ్, అలాగే వరంగల్ కరీమాబాద్ బొమ్మలగుడి నుండి గోనె రవి, అరుణ్, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, అజయ్ కుమార్ వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది ద ఫ్యామిలీ స్టార్ మూవీ నుండి శ్రీరామ్ పాడిన పాట, అనంత్ శ్రీరామ్ గేయ రచన, గోపీ సుందర్ సంగీతం.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

మా శ్రోతలకు గమనిక, చాలా మెసేజెస్ చూస్తున్నాను ఇక్కడ. యాక్చువల్ గా అయితే జనరంజని ఈమెయిల్ అడ్రస్ కానివ్వండి, లేకపోతే చిరునామా దాని గురించి కానివ్వండి, ఒకసారి జస్ట్ నోట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఎందుకంటే మీకు ఎంతో ఇష్టమైన జనరంజని ప్రోగ్రామ్ ఎప్పుడు వింటారు కాబట్టి. సో జనరంజిలో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు, అడ్రస్ అయితే లేఖల ద్వారా పంపించాలనుకుంటే వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ మాత్రం చాలా మెసేజ్ వచ్చాయి కరెక్ట్ గా అంటే అది క్యాపిటల్ లెటర్స్ లో ఉంచాలా లేకపోతే కేస్ సెన్సిటివ్ ఏదేదో అడుగుతున్నారు. స్టిల్ ఇంకొకసారి రిట్రీట్ చేస్తున్నాము, HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఇవన్నీ క్యాపిటల్ లెటర్స్ లో పంపించగలిగితే మీ మెసేజెస్ కానీ లేకపోతే మీ పాటల రిక్వెస్ట్ ఖచ్చితంగా చెక్ చేసి పాటలు ప్లే చేయడానికి చూస్తాం. మరోసారి చెప్తున్నాను ఈమెయిల్ అడ్రస్ HELLOVIVIDHBHARATIHYD@gmail.com. క్యాపిటల్ లెటర్స్ లో దీన్ని మీరు టైప్ చేయగలరు, ఎందుకంటే చాలా మందికి బౌన్స్ అవుతున్నాయని చెప్పి మెసేజ్ చేస్తున్నారు ఇక్కడ. ఫస్ట్ ఇది కరెక్ట్ చేసుకుని మీ రిక్వెస్ట్ లు పంపించేసేయండి. నా చిన్న పాట వినేసేయండి. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ఎందుకంటే ప్రేమంటా చిత్రం కోసం హరిచరణ్ చిత్ర పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి గేయ రచన, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. నెక్స్ట్ ఆర్జే రెడీగా ఉన్నారు, మైక్ ఇచ్చేయాలి, నేను మ్యూట్ అయిపోవాలి, కానీ మీరు మాత్రం వింటూనే ఉండాలి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించి సంపూర్ణ వినోదం. స్టే విత్ అస్.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 22A అంశంపై స్వల్పకాలిక చర్చ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తో కలిసి ఈ ఉదయం అసెంబ్లీలో దుద్దిళ్ల శ్రీపాదరావు సెంట్రల్ హాల్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్టంలో పెద్ద సంఖ్యలో భూములు, ఇండ్లను నిషేధిత జాబితా 22A చేర్చడంపై చర్చించాలని ఈ రోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం వాయిదా తీర్మానం ఇచ్చింది. శాసనసభ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్కు వద్ద నల్ల టీషర్టులు ధరించి ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్టాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ ప్రతినిధులు పాల్గొంటారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీ చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, ఢిల్లీ మంత్రి మజీందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్బంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల కాలం నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. రాష్టంలో రానున్న 2 రోజులు అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాల సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.
1: వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11 గంటలు దాటి 3 నిమిషాలు. మరికొన్ని క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ రేడియో సఖి అనుపమ. మరి ఈ రోజు మనం ఎవరిని గుర్తు చేసుకోబోతున్నాము? ఆ పేరు సూర్యుడి కిరణాల వలె ప్రకాశించేది అని అర్థం. కాని వ్యక్తిత్వం ఆ కిరణ స్పర్శ నలుదిక్కులు ప్రసరించినట్టు అన్ని రంగాలలో నిపుణత కలిగిన గొప్ప కళాకారిణిది.

మిస్సమ్మ చేజారిన చక్రపాణి అందించిన ధీసాలి. పరిచయం అవసరం లేని పేరు. తెలుగువారికి అత్యంత ఇష్టురాలు. అహంకారమే ఆభరణంగా అద్వితీయ నటనకు నాట్యంతో సొబగులు అద్దిన భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని వారిని గుర్తు చేసుకుందాం. ఈ గుర్తుకు

భానుమతి గారి గానం, నటన, సౌందర్యం తెలుగింటి ఆడపడుచు వేసుకునే మూడు వరసల చంద్రహారం లాంటిది. చురుక్కుమనిపించే చూపు, రాగమేదైనా రాగోల్లసంగా పాడి వినిపించగల్లా విదుషీమణి. 1925లో దొడ్డవరం గ్రామంలో సెప్టెంబర్ 7న పుట్టిన భానుమతి గారు మన మనసున మల్లెలు పూయించగలరు, వినరా విస్సన్న అంటూ వేదం కూడా చెప్పగలరు. ఆడపిల్ల అని బాధపడలేదు ఇంట్లో వారు. చదువుతో పాటు ఆటాపాట రెండూ నేర్పించారు. తారాజువ్వల ఆమె ప్రతిభ త్వరలోనే ఆ తారాపదాన్ని తాకింది. ఇంతకీ ఆనాటి సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అమ్మాయి సినీరంగంలోకి ఎలా వచ్చిందంటారు?

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఈ రోజు మనం గుర్తు చేసుకుంటున్నాం అలనాటి మేటి నటి, గాయని, దర్శకురాలు, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని. మరి చమత్కారంగా చెప్పుకుంటే సంగీతం భానుమతి గారి మాతృభాష. తండ్రికి సంగీతం ఇష్టం, తల్లి మంచి గాయని. అలా సంగీతం అంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడే భానుమతి గారికి చాలా చక్కగా రాగాలాపన చేయగల అలవాటు వచ్చేసిందనమాట. ఇక తండ్రికి భానుమతి గారి పాటల్ని రికార్డ్గా వేయిద్దామని చెప్పి అనుకునేవారట. 9 సంవత్సరాల చిరుప్రాయంలో పాడడం మొదలుపెట్టిన భానుమతి గారికి దాదాపు 13-14 సంవత్సరాల వయసులో ఒక సినిమాలో అవకాశం వచ్చింది. ఏంటా సినిమా కథ మాట్లాడుకుందాం ఒక చక్కటి పాట విన్నాక.

పి పుల్లయ్య గారికి పాడగలిగిన అమ్మాయి వరవిక్రయించడానికి కావలసొచ్చింది. అలా భానుమతి గారికి ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. అప్పటికి వారి వయస్సు దాదాపు 13 సంవత్సరాలే. సినిమాలో హీరోలు లేరు అన్న వార్త మాత్రం వారి తండ్రికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. అదేంటి, ఎందుకు అని అంటారా? మరి అప్పట్లో అంటే 1940ల సంగతి. మరి ఆడపిల్లను బయటకు పంపించడమే గొప్ప, అప్పుడే సినిమాల్లోకి పంపడం అంటే అంతగా ఇష్టపడేవారు కూడా కాదు ఆ రోజుల్లో. వరవిక్రయంతో సినీ రంగంలో అడుగుపెట్టిన భానుమతి గారు వేయి రేకుల పద్మంలా తన అభినయంతో, నాట్యంతో, పాటతో ప్రతిభను విస్తరించుకున్నారు.

తొలి సినిమా తర్వాత అవకాశాలు వెల్లువల రావడం మొదలయ్యాయి. అప్పుడే భానుమతి గారి తండ్రిగారు ఒక షరతు పెట్టారట, మా అమ్మాయి నటిస్తుంది కాని హీరోలు ఎవ్వరూ అమ్మాయిని తాకకూడదు అని. మాకు కావలసింది భానుమతి గారి అభినయం, స్వరం. సరే అని ఒప్పుకుంది తెలుగు సినిమా. ఆమె ఆత్మాభిమానాన్ని అహంకారం అనుకున్న వారిని కూడా ఆత్మీయంగా ఆదరించిన భానుమతి గారు అప్పట్లో ఒక ఫైర్ బ్రాండ్. హీరోల మాటే ఎక్కువగా వినే దర్శక నిర్మాతలు కూడా భానుమతి గారి మాటను గౌరవించేవారు.

0: పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
2: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని మరి మనందరికీ తెలిసిన విషయమే, మిస్సమ్మ చిత్రంలోని కొన్ని భాగాలు భానుమతి గారితో తీశారు. వరలక్ష్మి వ్రతం ఉంది, 1 గంట ఆలస్యంగా వస్తానని చక్రపాణి గారికి చెప్పినా కొన్ని కారణాల వల్ల సావిత్రి గారితో ఆ చిత్రాన్ని పూర్తి చేశారు. తెలియని విషయం ఏంటో తెలుసా, తెలుగు సినిమాకు మంచి నటి దక్కింది. మిస్సమ్మ నేను చేయలేకపోయినా పర్వాలేదన్నది ఆమె మంచితనపు గుబాళింపు. కానీ చిలిపి భానుమతి గారు అంతటితో ఆగారా? లేదు కదా, అదే చక్రపాణి అనే పేరు పెట్టి తానే దర్శకురాలుగా తీసిన మరో చిత్రం, మరో సాహసిగా పేరు పొందారు తెలుగు చిత్రసీమలో.

ఎన్టీ రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారితో సమాన పోటీ ఇచ్చిన నటి మాత్రం భానుమతి గారే అని చెప్పచ్చు. రామారావు గారితోటి సారంగధర, మల్లీశ్వరి వివాహ బంధం మంచి విజయాలందించాయి. ఇక నాగేశ్వరరావు గారితో విప్రనారాయణ గుర్తుందా? ఆ సోయగం, ఆ అందమైన భావ వ్యక్తీకరణ మర్చిపోకముందే అదే నాగేశ్వరరావు గారికి అక్కగా అంతస్తులు చిత్రంలో చేసిన అల్లరి అంతా ఇంత కాదు. నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు భానుమతి గారికి ఒక పెద్ద హోటల్లో రూమ్ తీసుకుంటానని అన్నారట. అంటే వద్దండి, డబ్బు ఖర్చు కాస్త ఆదా చేసుకోండి నిర్మాత గారు అని సలహా ఇచ్చి స్టూడియోలో ఉన్న రూమ్లోనే పడుకున్నారట భానుమతి గారు. తీరా నిద్రలేచేసరికి ఏముంది, ఒక విశేషం ఉంది చెప్తాను. దాని ముందర విందాము విప్రనారాయణ చిత్రంలోని ఒక మంచి పాట.

0: పాట అమృతప్రాయంగా ఉంది దేవి.
1: ఏ పాట స్వామి?
0: రెండు పాటలును, అసలు పాట నీ పాట కూడా.
1: జయదేవ కవి కవిత్వమే అంత స్వామి.
0: ఆ అమృతానికి నీ గానం పరిమళం జోడించి ఆనంద సాక్షాత్కారం కోసం అలమటించి భక్తుల విరహాన్ని మాట మాటలు తొణికిసలాడిస్తూ ఉంది. ఆహా, ఇది మరొక్కసారి పాడు.

మరి అంతస్తులు సినిమా విశేషం ఒకటి చెప్తానన్నాను కదా, నిర్మాత రాజేంద్ర ప్రసాద్ గారు హోటల్లో రూమ్ బుక్ చేస్తానన్నా వద్దని ఒక స్టూడియోలో రూమ్లోనే పడుకున్నారు. తెల్లవారి నిద్రలేచేసరికి ఏముంది, ఆమె చేతి గోళ్లని ఎలుకలు కొరికేశాయి. షూటింగ్ క్యాన్సిల్ చేద్దామమ్మా అంటూ పరుగు పరుగునొచ్చారట నిర్మాత. వేళ్లకి అయోడిన్ రాసుకుంటూ చులాగ్గా భానుమతి గారు ఏమన్నారో తెలుసా, ఇంత చిన్న విషయానికి షూటింగ్ క్యాన్సిలా, అప్పుడు నేను భానుమతిని ఎలా అవుతాను, సూర్యుడిలా వెలిగే వ్యక్తిత్వం నాది ఎలా అవుతుంది అని చెప్పి అర్థం అన్నమాట. అది మొండితనం కాదు, పని పట్ల వారికున్న అంకిత భావము. మరి అంతస్తుల సినిమాలోని ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం మనందరి కోసం.

మధుల పరబుల్లోడా, మధుల పరబుల్లోడా, పిలిపి కళ్ళ కాశకాలు కొట్టే మలపరాములను తెలకబట్టుకొని వన్ టూ త్రీ

బరికెను చేత పట్టుకుని దులపరబుల్లోడా దుమ్ము దులపరబుల్లోడా చిలిపి కళ్ళతో చికార్లు కొట్టే మలపరి

సైగలు చేసి గోల చేయి సోగాళ్లను బట్టి దీపుకు బాగా సున్నం పెట్టి.

0: కలిపి కళ్ళతో షికార్లు కొట్టి మలపరాములను పిలక పట్టుకొని తులపరబుల్లోడో.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి గారిని గుర్తు చేసుకుంటున్నాము ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో వారి జయంతిని పురస్కరించుకుని. ఇక ద్విపాత్రాభినయం చేసి త్రిభాషా చిత్రంగా తీశారు, దర్శకత్వం వహించిన ఘనత కూడా భానుమతి గారికి దక్కింది. ఇంతకీ ఏంటా సినిమా తెలుసా? చండీరాణి. నిజానికి తొలి తెలుగు పాన్ ఇండియా సినిమా ఇది. ఈ చిత్రంలో వీరు అక్కయ్యగా చెల్లెలుగా కూడా నటించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో తీసి విజయవంతంగా విడుదల చేశారు. అసలు పాన్ ఇండియా సినిమా అంటే ఈ రోజుల్లో ఎంత హడావిడి ఉంటుందో కదా. ఏమాత్రం హడావిడి లేకుండా చక్కగా సినిమా తీశారు. ఆ సినిమా ఎంతగా విజయవంతమైందో ఆ రోజుల్లో చిత్రం చూసిన వారు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు.

భానుమతి, నేపథ్య గాయని, నటి, నిర్మాత, దర్శకురాలు, సంగీత దర్శకురాలు, రచయిత్రి, సంపాదకురాలు, నవలా రచయిత్రి, స్టూడియో అధినేత, ఇవి సినీ రంగంలో ఆమె కిరణస్పర్శ తాకిన కొన్ని విభాగాలే. అంతా తానే చిత్రాలకు ప్రాణం పెట్టి విజయవంతం చేయగలిగిన మేటి కళాకారిణి భానుమతి గారు. ఇక రచనా రంగం గురించి మాట్లాడుకుంటే అత్తగారి కథలు ఇప్పటికీ కడుపుబ్బా నవ్విస్తాయి. ఆ సినిమా, ఆ పుస్తకాన్ని చదివేవారు ఎందరో ఉన్నారు.

విలక్షణమైన స్వరం ఆమె సొంతం. తోడునీడలో ఇంగ్లీష్లో లాలిపాట పాడితే ఆశ్చర్యపోయాం. పిలిచిన బిగువటరా అంటూ మల్లీశ్వరిలో జావళి అందిస్తే మైమర్చిపోయాం. శరణం నీ దివ్యచరణం అంటూ పాడుతుంటే భక్తితో కైమోడ్పులందించిన మనమే ఎందుకో ఈ తోటమాలి అంటూ విప్రనారాయణలో పాడితే సిగ్గుపడ్డాం కూడా. వేరెవ్వరూ ప్రయత్నించినా ఆ వోకల్ క్వాలిటీ రాదేమో, ఎందుకంటే ఆ గళం భానుమతి గారికే సొంతం.

వదినగా మట్టిలో మాణిక్యాన్నే మనకందించారు. ఢిల్లీకి రాజాయన బామ్మ మాట ఎప్పుడూ బంగారు బాటే అని మలివయసులో కూడా తన నటనంతో నిరూపించారు భానుమతి గారు. తెలుగు తమిళ హిందీ చిత్రాలలో నటించిన వీరికి పద్మశ్రీ పద్మభూషణ్ పురస్కారాలతో పాటు జాతీయ పురస్కారాలు, అలాగే అంతస్తులు పల్నాటి యుద్దం చిత్రానికి రాష్టపతి అవార్డులు కూడా గెలుచుకున్నారు. తన ప్రతి చిత్రంలో ఒక్క కర్ణాటక శాస్త్రీయ సంగీతంతో కూడిన పాటైనా ఉండేటట్టు చూసుకున్న సంగీతాభిమాని భానుమతి గారు.

అష్టావధాని అని తమిళ అభిమానులు అంటే మా ఇంటి ఆడపడుచు అని మనమన్నాం. స్వశక్తితో, స్వయం ప్రతిభతో ప్రకాశించిన తారా భానుమతి. చలనచిత్ర రంగంలో ఆమె స్థానం అపూర్వం, అద్వితీయం, అనన్య సామాన్యం, అసాధారణం. సినిమా రంగం దాటి రచనారంగంలో కూడా రాణించిన రచయిత్రి. ఎంత చెప్పుకున్నా తరగని ఆస్తి. తెలుగువారి కీర్తి కిరీటంలో కలికితురాయి భానుమతి గారి జయంతిని పురస్కరించుకుని కొన్ని జ్ఞాపకాలు మధురమైన పాటలతో ఈ గుర్తుకొస్తున్నాయి మీ ముందుకు తీసుకొచ్చింది వివిధ భారతి. నమస్కారం అంటూ సెలవు తీసుకుంటోంది మీ రేడియో సఖి అనుపమ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి హిందీలో వార్తలు వింటారు.

0: सर्वश्रेष्ठ डेयरी किसान, सर्वश्रेष्ठ डेयरी सहकारी समिति और सर्वश्रेष्ठ एआई तकनीशियन, उत्तर पूर्वी क्षेत्र और हिमालयी राज्यों के लिए विशेष पुरस्कार का प्रावधान। नामांकन की तिथि 10 अगस्त से 10 सितंबर 2026 तक, तो देर किस बात की। आज ही आवेदन करें www.awards.gov.in पर या संपर्क करें नजदीकी CSC केंद्र पर। राष्ट्रीय गोपाल रत्न पुरस्कार 2026 पशुपालन एवं डेयरी विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
1: ఆరు పదుల రంగుల రత్నం, తరగని ఆనందం. తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో ఈ మంగళవారం అంటే రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తం పద్మినితో. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి అమ్మ చీర ఒక ఆపన్న హస్తంగా మారింది అని చెప్పి అన్నాను కదా, ఆ కథ ఏంటో చెప్పేస్తానని కూడా చెప్పానా. కైలాస మానస సరోవర యాత్ర ప్రతి భారతీయుడి ఆధ్యాత్మిక స్వప్నం. జీవితకాలంలో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లాలన్న ఆశ మనందరికీ ఉంటుంది, అవునా? మరి అలాంటి ఆశతోనే కుంభకోణం తమిళనాడుకు చెందిన పూంగొడికి కూడా ఆలోచన వచ్చింది. నేను కూడా ఎలాగైనా సరే నా ఫ్యామిలీతో వెళ్ళాలి, కుటుంబంతో వెళ్ళాలి అని చెప్పి అనుకుంది. అనుకున్న వెంటనే భర్తకు కూడా చెప్పింది. ఇద్దరు కలిసి గత నెల ఒక బృందంగా కలిసి మానస సరోవరానికి పయనమయ్యారు, నేపాల్కి. అక్కడ యాత్రలో భాగంగా యాత్రికులని 3 బస్సుల్లో విభజించి కూర్చోబెట్టేశారు. ఆధ్యాత్మిక భావనతో సాగుతున్న యాత్రలో ఏం జరిగింది, అసలు ఈ పూంగొడి కథ ఏంటి, మనమెందుకు చైతన్య స్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాము చెప్తాను.

వచ్చే దినస్పూర్తిలో ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాం పూంగొడి గురించి. ఎవరి ఈ అమ్మ చీర 21 మంది ప్రాణాలు ఎలా కాపాడింది? అనుకోకుండా వీరందరూ నేపాల్కి మానసరోవర్ యాత్రకు వెళ్లినప్పుడు అనుకోని వరదలు, ప్రకృతి విలయతాండవం, ప్రళయమే కళ్ల ముందు చూసింది పూంగొడి బృందం. రోడ్డు నిర్మాణ పనుల వల్ల వీళ్లున్న బస్సు మాత్రం కాసేపు ట్రాఫిక్ లో ఆగిపోయింది. అది నిజంగా వీరి అదృష్టమే అని చెప్పుకుంటారు. దూరంగా పొగమంచు కనిపిస్తోంది. అందరూ ఏం చేశారో తెలుసా? ఎంత బావుంది కదా ప్రకృతి అని ఫోటోలు తీసుకుంటున్నారట. కాని క్షణాల్లోనే ఆ పొగమంచు పెద్ద అలలా మారింది. డ్రైవర్ అప్రమత్తించడంతో అందరినీ పర్వత ప్రాంతానికి వెళ్లిపోండి అని చాలా కంగారు పెట్టేశట. వీళ్ళకి క్షణకాలం అర్థం కాలేట. ఎందుకింత తొందర పెడుతున్నామంటే డ్రైవర్ చెప్పాట, ముంచుకొచ్చేస్తోంది, మన ప్రాణాలు ఉంటాయో లేదో, తొందరగా పరిగెత్తండి, పైన కనిపిస్తున్న కొండని ఎక్కండి అని చెప్పి అందరినీ పరిగెత్తించేశాడు.

ఈ రోజు మనం చైతన్యస్ఫూర్తిలో మాట్లాడుకుంటున్నాం తమిళనాడుకు చెందిన పూంగుడి గారి గురించి. వీరందరూ గత నెల ఆగస్టులో నేపాల్లో మానస్ సరోవర్ యాత్రకు వెళ్లారు. మరి మనందరికీ తెలుసు, ప్రకృతి విలయతాండవం, వరదలు, మరి వీరి బస్సు కూడా కొన్ని క్షణాలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడం వల్ల వీరందరినీ పర్వత శ్రేణి ఎక్కేయమని చెప్పి డ్రైవర్ వీళ్లందరినీ దింపేశాడు. పూంగుడి, ఆమె భర్త ఎలాగో తిప్పలు పడి ఎక్కారు. వెనకాల కొందరు మహిళలు, పెద్దవాళ్లు మాత్రం ఎక్కలేకపోతున్నారు. ఆ క్షణంలో పూంగుడి తన దగ్గరున్న స్వెట్టర్ వేసుకుని కట్టుకున్న చీర కిందకు జారవిడిచారు. ఎందుకు? వారందరికీ సహాయం అందించడానికి. ఆ చీరని, పక్కనున్న కేబుల్ వైర్ని ఆసరాగా తీసుకున్న యాత్రికులు ఒక్కొక్కరిని పైన ఉన్న పూంగుడి ఇంకొందరు లాగగలిగారు. అలా వారి ప్రాణాలను కాపాడారు పూంగుడి.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుగునా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: ధైర్యానికి ఎన్నో రూపాలు. మరి ఈసారి ధైర్యం చీర రూపం తీసుకుంది. అమ్మ చీర అలంకారం మమకారం మాత్రమే కాదు, ప్రాణదాతగా మారి ఒకటో రెండో ఇద్దరో ముగ్గురునో కాదు, 21 మంది ప్రాణాలు కాపాడిన పూంగొడి ఒక స్ఫూర్తిదాత. ఆమె సమయస్ఫూర్తి, నిస్వార్థ ఆలోచన వల్ల కొందరి ప్రాణాలైనా నిలిచారు. ఆ కొందరు కూడా ఆమెను వేణోళ్ల పొగుడుతున్నారు. ఎందుకంటే తన కోసం తను ఆలోచించలేదు. ఆ క్షణంలో ఎక్కలేని ఆ కొండ ఎక్కలేని కొందరి గురించి ఆలోచించింది. వెంటనే సమయస్ఫూర్తితోటి తను కట్టుకున్న చీర వారికి సహాయంగా అందించింది. సలామంటోంది ఆకాశవాణి వివిధ భారతి ఆ అమ్మకు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. భారత్ ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటించనున్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్టాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఇక వార్తలు వివరంగా. గత కొన్నేళ్లుగా భారత్ ఫ్రాన్స్ దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్తో కలిసి ఇరు దేశాలు

0: ఇరు దేశాలు ఈ ఏడాదిని భారత్ ఫ్రాన్స్ ఆవిష్కరణల సంవత్సరంగా కూడా జరుపుకుంటున్నాయని ప్రధానమంత్రి అన్నారు. ఫ్రాన్స్లో భారత సైనికుల త్యాగాలకు చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుందని, ఆ చరిత్ర సామూహిక స్మృతిలో హృదయాలలో నిరంతరం నిలిచి ఉందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందలపై రోమన్ రోలాండ్ రచనలు ఇరు సమాజాలను మరింత దగ్గర చేశాయని ప్రధానమంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో గోవా, గుజరాత్, మహారాష్ట ముఖ్యమంత్రులు, సీనియర్ మంత్రులతో పాటు దాద్రానగర్ హవేలీ, డామన్ డయ్యు ప్రతినిధులు పాల్గొంటారు. కేంద్ర రాష్ట్రాలను ప్రభావితం చేసే సమస్యలపై చర్చించేందుకు, పరస్పర సహకారాన్ని బలోపేతం చేసేందుకు ఈ మండలి ఒక వ్యవస్థీకృత వేదికను అందిస్తోంది. అనంతరం అమిత్ షా గోవా పోలీసులకు రాష్టపతి పోలీస్ పథకాన్ని బహుకరిస్తారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 9వ రాష్ట్రీయ పోషణ మా 2026 ఎల్లుండి వారణాసిలో ప్రారంభమవుతుంది. ఈ 9వ సంచికను హమారి అంగన్వాడీ హమారి జిమ్మేదారీ అనే ఇతివృత్తంతో కేంద్ర మహిళా శిశు అభివృద్ది శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ప్రారంభిస్తారు. మిషన్ సక్షన్ అంగన్వాడీ పోషన్ 2.0 కింద సవరించిన అదనపు పోషకాహార కార్యక్రమం మార్గదర్శకాలతో ఈ ఏడాది ప్రచారం ఊపందుకుంది. ఈ మార్గదర్శకాలు మొదటిసారిగా ఎస్ఎన్పీ మెనూ బోర్డులను తప్పనిసరి చేయడం, అంగన్వాడీ నిర్వహణ కమిటీల ఏర్పాటుకు మార్గదర్శకాలను నిర్దేశించాయి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్కు పునాదిగా సుపోషిత భారత్ను నిర్మించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో జాతీయ అభివృద్ది అజెండాలో పోషణకు కేంద్ర స్థానం కల్పించేందుకు 2018 పోషణ్ అభియాన్ ను ప్రారంభించారు. ప్రతి సెప్టెంబర్లో జరుపుకునే రాష్ట్రీయ పోషణ్ మా మహిళలు, పిల్లలు, కౌమార దశలో ఉన్నవారిలో పోషణ, ఆరోగ్యం, సంరక్షణపై దృష్టి సారిస్తుంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ రేపు మణిపూర్ రాజధాని ఇంపాల్లో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిపి రాధాకృష్ణన్ మొయిరాంగ్ నంబోల్లో ఉన్న ఐఎన్ఏ మ్యూజియం, జపనీస్ యుద్ద స్మారక చిహ్నాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్టపతి సైనిక్ స్కూల్ ఇంపాల్ను సందర్శిస్తారు. లక్సెంబర్గ్ ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి జేవియర్ బెటెల్ తన అధికారిక పర్యటనకై న్యూఢిల్లీకి చేరుకున్నారు. జేవియర్ ఈరోజు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో సమావేశమవుతారని మన విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో అధికారికంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శ్రీలంక నాయకత్వంతో ఆయన సంప్రదింపులు జరుపుతారని, కొలంబోలోని ప్రవాస భారతీయులతో ముచ్చటిస్తారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి ఆయన నాయకత్వం వహిస్తారు. శ్రీలంక పర్యటన బలమైన సముద్ర రక్షణ భాగస్వామ్యంతో సహా పరస్పర ప్రయోజనకరమైన రంగాలలో సాంప్రదాయకంగా బలమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరుస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఢిల్లీ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సాతో కలిసి ఈ ఉదయం న్యూఢిల్లీలోని సత్యనికేతన్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని సందర్శించి అక్కడి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ, దశాబ్దాల నాటి బహుళ అంతస్తుల భవనం కూలిన ప్రదేశం నుంచి దాదాపు 80% శిథిలాలను తొలగించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మరణించారని తెలిపారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొన్నారు.
1: मलबा हट चुका है, केवल बेसमेंट जितना मलबा रहा है. अभी इसमें 12 लोग मिले हैं, जिसमें से 6 डेड हैं और 6 अभी ठीक स्थिति में हैं. उन सभी के पेरेंट्स हमारे टच में हैं. हम पूरी कोशिश कर रहे हैं कि उनको किसी भी तरह की कोई परेशानी ना हो. बच्चों को ठीक इलाज मिल रहा है.
0: జమ్మూ కశ్మీర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఈరోజు ప్రారంభమవుతుంది. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో 40 దేశాలకు చెందిన 135 చిత్రాలను ప్రదర్శిస్తారు. ఈ సందర్భంగా కశ్మీర్కు

0: చెందిన దర్శకుడు అవార్డు గ్రహీత ఆరిఫ్ బాషీర్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం స్థానిక చిత్ర నిర్మాతలకు, దర్శకులకు అంతర్జాతీయ చిత్రాలను చూసేందుకు, ఇతర చిత్ర నిర్మాతలతో సంభాషించేందుకు, మాస్టర్ క్లాసులకు హాజరయ్యేందుకు ఒక అవకాశాన్ని కల్పిస్తుందని, తద్వారా వారు చిత్ర నిర్మాణ ప్రక్రియను, చిత్రాలను నిర్మించేందుకు అవసరమైన వ్యవస్థను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని అన్నారు. సీనియర్ బిజినెస్ జర్నలిస్ట్ హకీమ్ ఇర్ఫాన్ మాట్లాడుతూ, ఈ ఉత్సవం జమ్మూకశ్మీర్కు నిర్మాతలు, డిస్టిబ్యూటర్లు, ఆర్థికవేత్తలను తీసుకురాగలదని, తద్వారా పెట్టుబడులను ఆకర్షించి నిర్మాణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిషా, కర్ణాటక, తమిళనాడులో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, అండమాన్ నికోబార్ దీవులలో ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్లో గంగానదితో పాటు ఇతర నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో బీహార్లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది. ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా సోన్ నది నుంచి కాస్త ఉపశమనం లభించింది. ఇంద్రపురి వంతెన నుంచి నీటి విడుదల 5.54 లక్షల క్యూసెక్కుల నుంచి నిన్న 1.96 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. సోన్ నది పట్నా సమీపంలో గంగానదిలో కలవడంతో తగ్గిన నీటి విడుదల దిఘ, గాంధీఘాట్ల వద్ద ఒత్తిడిని తగ్గించింది. షెంజెన్లో జరిగిన చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్లో భారత జోడి సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ షెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జోడి చైనాకు చెందిన హేజిటింగ్ రెన్ జియాంగ్యూలను 11-21, 21-13, 21-17 తేడాతో ఓడించి చైనా మాస్టర్స్లో భారత్కు మొట్టమొదటి టైటిల్ను అందించింది. టైటిల్ విజయంతో ఈ సీజన్లో ఈ జోడి రెండవ టైటిల్ను కైవసం చేసుకుంది. అంతకుముందు సింగపూర్ ఓపెన్ సూపర్ 750లో గెలిచి, థాయిలాండ్ ఓపెన్ సూపర్ 500లో రన్నరప్గా నిలిచిన సాత్విక్ చిరాగ్లు సెమీఫైనల్స్లో మలేషియాకు చెందిన నూర్ మహ్మద్ అజ్రిన్ అయూబ్, టాన్వి కియాంగ్లను 21-15, 18-21, 21-11 తేడాతో ఓడించి ఫైనల్లో స్థానం సంపాదించారు. అమెరికాలోని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిన్న అమెజాన్ ప్రైమ్ ఎయిర్ కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే దాటి కూలిపోవడంతో 5 మరణించారు. మరో 5 గాయపడ్డారు. ప్యూర్టోరికోలోని శాన్ జువాన్ నుంచి వస్తున్న 21 ఎయిర్కు చెందిన బోయింగ్ 767-300 విమానం రన్వే నుంచి పక్కకు జారి నేలపై ఉన్న అనేక వాహనాలను ఢీకొట్టింది. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండగా పైలట్, కో పైలట్తో పాటు వాహనాల్లో చిక్కుకున్న 2 అత్యవసర సిబ్బంది రక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఫ్రాన్స్ దేశాలు ఒక ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు గోవాలోని పనాజీలో జరిగే 28వ పశ్చిమ ప్రాంతీయ మండలి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపటి నుంచి ఈ నెల 10 వరకు శ్రీలంకలో పర్యటిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 12 గంటలు దాటి 40 నిమిషాలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలకు ఒక గమనిక, జనరంజనిలో మీరు కోరిన సినీ గీతాలు వినాలనుకుంటే, అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపించండి. లేఖలు పంపించాల్సిన మా చిరునామా నోట్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి, సైఫాబాద్, హైదరాబాద్ 504. మరి ఈమెయిల్ ఐడి హెల్లో వివిధ్ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD @gmail.com. మీకు నచ్చిన పాటలు, మీరు మెచ్చిన మాటలు ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 41 నిమిషం. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం అంటోంది మీ అనుపమ. మరి సెప్టెంబర్ 1 నుంచి 7వ తేదీ వరకు మనం జరుపుకుంటున్నాం జాతీయ పోషకాహార వారోత్సవాలు, నేషనల్ న్యూట్రిషన్ వీక్. సమతుల ఆహారం పోషకాలతో కూడినదే మన ఫిట్నెస్ కి. మన ఆహారం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు కదా. మరి మనం తినే పప్పులు, ఆకుకూరలు, మాంసం, గుడ్లు ఇవే కాదు, కొన్ని మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి మేలు చేసే ఉన్నాయని తెలుసా? బిర్యానీ, హే నోరూరిపోతుంది కదా. మరి అందులో వాడే బిర్యానీ ఆకు అంటే తేజ్ పత్తా. బిర్యానీకి రుచి సుగంధం ఇవ్వడమే కాదు, దీంతో కొన్ని ఉపయోగాలు కూడా ఉన్నాయండోయ్. నీటిలో మరిగించి బిర్యానీ ఆకులను కనుక మనం వడకట్టి ఆ నీటిని తాగడం వల్ల మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో పెడుతుంది. అలాగే బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం వల్ల బరువుని కూడా నియంత్రించచ్చట. మరి మన జీర్ణక్రియ మెరుగుపడి వ్యర్థాలు, మలినాలు ఏమైనా ఉంటే అంటే టాక్సిన్స్ కనుక మన శరీరంలో ఏమైనా ఉంటే బయటకు పంపించేస్తుంది. ఇంతేకాదు అజీర్తి సమస్యలకు కూడా చెక్ పెడుతుందట. వానాకాలంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి కూడా ఉపశమనం అందిస్తుంది ఈ బిర్యానీ ఆకు. బే లీఫ్, తేజ్ పత్తా, పేరేదైనా సరే ఈ ఆకులతో నీటిని ఆవిరి పడితే ఇది జలుబుకి కూడా మంచి పరిష్కారమట. వావ్, అసలు ఇన్ని రోజులు బిర్యానీలో తేజ్ పత్తా లేకపోతే బాగోదు, ఈ బిర్యానీ ఆకు కేవలము బిర్యానీ కోసమే వాడతామని అనుకున్నాం, కానీ దీంట్లో కూడా పోషకాలున్నాయని ఇవాళ్లే తెలుసుకున్నాం కదా.

0: ఆరు పదుల రంగుల రాట్నం తరగని ఆనందం తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో ట్యూన్ చేసి ఉంచండి. ఆకాశవాణి వివిధ భారతి గుర్తుకొస్తున్నాయిలో మిమ్మల్ని పలకరించడానికి రాబోతోంది రంగుల రాట్నం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
0: ఈట్ ఫిట్ లో జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం మనము. ఈ సందర్భంగా మసాలా దినుసులు మన ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తాయో తెలుసుకుంటున్నాం కదా. యాలకులు, వావ్, ఇలాచి చాయ్ నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టమేనా? మరి ఈ మసాలా దినుసు లేని ఇల్లు ఉండదు కదా. భగవంతుడికి సమర్పించే పాయసాన్నం నుంచి మనకు నచ్చే ఎన్నో కూరల్లో కూడా వాడుతూ ఉంటాము, అలాగే టీలలో కూడా వాడతాము. మరి యాలక్కాయలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కూడా సహాయపడతాయి. ఇక నోటి దుర్వాసనను దూరం పెడుతుంది యాలక్కాయలు నమ్మడం వల్ల. మనము తరచుగా అనుకుంటూ ఉంటాం కదా, అరే మనకి పళ్ళలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, బయటకు వెళ్తున్నాను, సడన్ గా ఇప్పుడు నేను బ్రష్ చేసుకోలేను అన్నప్పుడు జేబులోంచి ఒక ఇలాచి తీయడము, నమలేయడం చేసేయండి, నోటి దుర్వాసనకి చెక్ పెడుతుంది. ఇంకా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కూడా కరిగిస్తుంది. అంతేకాదు శరీరంలో రక్త ప్రసరణ పేరు మెరుగుపడడానికి కూడా ఈ యాలక్కాయలు ఉపయోగపడతాయి. అసలు మనము అనుకుంటాం కదా, మన వంటింట్లో దొరికే అన్ని దినుసుల్లో కల్లా మసాలా దినుసులు కేవలం వంటల్లో మాత్రమే వాడతామని, మరి వాటిల్లో కూడా ఇన్ని పోషకాలు అలాగే మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే ఉన్నాయని ఒక్కసారైనా ఆలోచించారా?

0: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
1: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
0: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 12 గంటలు దాటి 55 నిమిషాలు. మరి మనం జాతీయ పోషకాహార వారోత్సవాలు జరుపుకుంటున్నాం కదా, ఈ సందర్భంగా మన వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మన ఆరోగ్యానికి అవి ఎలా మేలు చేస్తాయో మాట్లాడుకుంటున్నాము. మరిక లవంగం చర్మంలోని మలినాలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచడంలో ఇది చాలా సహాయపడుతుందట. లవంగం నీరు నోటి దుర్వాసనను కూడా తగ్గిస్తుందండోయ్. ఊపిరితిత్తులను శుభ్రపరిచి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం ఇస్తుంది. మరి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంటే మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే ఇలాచి అంటే ఏం చేస్తారు, ఆ టీలో వేస్తారు, లవంగం అంటే ఏం చేస్తారు, అప్పుడప్పుడు పాన్లలో కనిపిస్తుంది, లేదా లవంగం పౌడర్ చేసుకుని పాతకాలంలో అమ్మమ్మలు నానమ్మలు డబ్బాలో పెట్టుకునేవాళ్లు, ఎందుకు పెట్టుకునేవాళ్లు అని చెప్పి అనుకున్నారు. కానీ ఒక్కసారైనా వారి మొహాలను గమనించారా ఎంత కాంతివంతంగా ఉండేవో. ఆ లవంగం తినడం వల్ల కూడా వారి స్కిన్ అంత బాగా గ్లో అయ్యేదన్నమాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 15 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు మీ రేడియో సఖి అనుపమాతో. మరి వంటింట్లో దొరికే మసాలా దినుసుల్లో కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి, మన ఫిట్నెస్ కి అవి దోహదపడతాయని మనం మాట్లాడుకుంటున్నాం కదా. దాల్చిన చెక్క సినిమా అని అంటాం కదా, వంటింట్లో వాడే సుగంధ ద్రవ్యం. దాల్చిన చెక్క కూడా మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ప్రతిరోజు దాల్చిని నీళ్లు కనుక తాగితే బరువు తగ్గుతారట. ఏం చేయాలి అంటే ఒక చిన్న గ్లాస్ నుడు నీళ్లలో చిన్న ముక్క దాల్చిన చెక్క వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుని వడగట్టుకుని తాగాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడే ఆరోగ్యదాయిని. తేనెతో దాల్చిన చెక్క కలిపి రాస్తే మొటిమలు కూడా తగ్గుతాయండోయ్.

పాటలు చెప్పుకున్నట్టు మరి మసాలా దినుసులతో కూడా తొలి పరిచయంగానే అని అనుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం దాన్ని మసాలా వంటల్లో వాడేసుకున్నాం, కానీ కాస్త ఒక్క క్షణమైనా ఆలోచించుకున్నామా? ప్రతిరోజు ఆరోగ్యానిపై ఫోకస్ పెట్టాల్సిందే. అది మసాలా దినుసులు కావచ్చు, ఏదైనా సరే చీట్ డేస్ లో కూడా మితమే హితం అన్న సూత్రాన్ని పాటిస్తూ అన్ని తిందాం, మితంగా తిందాం, కరిగించేసుకుందాం క్యాలరీస్ ని, ఫిట్నెస్ వైపు మెరుగైన అడుగులు వేద్దాం. ఈ సంవత్సరం పోషకాహార వారోత్సవాల థీమ్ ఏంటో తెలుసా? డిస్కవర్ ద పవర్ ఆఫ్ న్యూట్రిషన్. పోషకాహారం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే ఈ న్యూట్రిషన్ వీక్ ముఖ్య ఉద్దేశం. మరి ఈ రోజుతో న్యూట్రిషన్ వీక్ అయిపోయిందని చెప్పి రేపటి నుంచి మళ్లీ అన్ని మొదలు పెట్టేయకూడదు. జంక్ ఫుడ్ కి దూరంగా ఉందాము, వీలైనంతగా పరిమితంగా మితంగా తిందాము, అన్నిటినీ టేస్ట్ చేద్దాము. పెళ్లిళ్లకు వెళ్లినా, వేడుకలకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా సరే ఇదే మన సూత్రం ఉండాలి. ఆరోగ్య సూత్రాలని అన్నిటినీ పాటిద్దాం, ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. నమస్తే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమాపేశాలు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంలోనే 22A నిషేధిత భూముల అంశంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన తెలపగా దీనిపై స్వల్పకాలిక చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. అసెంబ్లీలో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ హాల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించి దానికి మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ల శ్రీపాదరావు పేరును నామకరణం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను హరీష్ రావు తీవ్రంగా ఖండిస్తూ రేవంత్ రెడ్డి పాలనను పోలీసు రాజ్యంగా అభివర్ణించారు. వివిధ డిమాండ్లతో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమాపేశాలు ఈ ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ ప్రశ్నోత్తరాలతో సభను

ప్రారంభించారు. సభ ప్రారంభమైన వెంటనే 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబడుతూ శాసనసభలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. దీంతో ప్రజా సమస్యలతో పాటు ఏ అంశంపైనైనా సభలో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్దంగా ఉందని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యంగా 22A అంశంపై స్వల్పకాలిక చర్చ చేపట్టేందుకు అభ్యంతరం లేదని, ప్రతిపక్షాలు సభకు సహకరించాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్ల అవినీతిపై విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసి ఏడాది గడుస్తున్నా స్పందన లేదని, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై సీబీఐ విచారణ జరగకుండా ఆపుతున్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. కాగా బీజేపీ సభ్యులు అసెంబ్లీ పోడియం వద్ద బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు. సభలోకి ప్లకార్డులు తేకూడదని, వాటిని మార్షల్స్ కు అప్పగించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ సూచించారు. బీఎస్సీ సమాపేశంలో చర్చించిన తర్వాతనే 22A పై నిర్ణయం తీసుకుందామని స్పీకర్ సర్ది చెప్పినప్పటికీ బీజేపీ సభ్యులు తమ పట్టు వీడలేదు. దీంతో బీజేపీ ప్రజాప్రతినిధుల ఆందోళనలు, నిరసనల నడుమ సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ శాసనసభను వాయిదా వేశారు. తెలంగాణ అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వేడుకకు శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్ తో పాటు పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ప్రజాసేవలో ప్రత్యేక గుర్తింపు పొందిన మాజీ స్పీకర్ దివంగత నేత దుద్దిళ్ల శ్రీపాదరావు స్మృత్యర్థం ఆయన పేరును ఈ అసెంబ్లీ సెంట్రల్ హాల్ కు నామకరణం చేశారు. తెలంగాణ అసెంబ్లీ సమాపేశాల ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ సభ్యులు గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిరసన తెలిపారు. రుణమాఫీ, మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం, పెండింగ్ డీఏలు, యువతకిచ్చిన హామీల అమలుపై మాజీ మంత్రి కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. భూదందాలపై పోరాడడానికి అసెంబ్లీ సమాపేశాలను నెల రోజుల పాటు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నినాదాల నల్ల షర్టులతో వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అసెంబ్లీ గేటు వద్ద అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. హరీష్ రావు నిరసన తెలుపగా జగదీష్ రెడ్డి స్పృహతప్పి పడిపోవడం, సునీత లక్ష్మారెడ్డి ఆవేదన చెందడం జరిగింది. అయితే టీషర్టులపై అభ్యంతరకర పదాల వల్లనే స్పీకర్ ఆదేశాల మేరకు వారిని నిరోధించి అదుపులోకి తీసుకున్నామని ఖైరతాబాద్ డీసీపీ స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఆందోళనలపై ఖైరతాబాద్ డీసీపీ శిల్పవల్లి స్పందిస్తూ నల్ల చొక్కాలపై ఉన్న నినాదాలపైనే అభ్యంతరం తెలిపినట్టు, చీరలాగారన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోపణలు అబద్దమని స్పష్టం చేశారు. స్పీకర్ ఆదేశాల మేరకే 35 మందిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. డీజీపీ, నగర సిపి భద్రతా ఏర్పాట్లను పరిశీలించగా శాంతి భద్రతల పరిరక్షణకే నిబంధనల ప్రకారం వ్యవహరించామని పోలీసులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై నల్ల టీషర్టులతో నిరసన తెలుపుతున్న తమ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా నిరసించింది. తోపులాటలో కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు గాయపడ్డం, అరెస్టులు, మహిళా ఎమ్మెల్యే పట్ల పోలీసుల ప్రవర్తనను మండిపడ్డారు. ఈ పరిణామాలకు నిరసనగా రాష్ట వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాళేశ్వరం వైఫల్యం, నీటి సమస్యలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ఏ కారణమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అవగాహన రాహిత్యం వల్లనే ఇరిగేషన్ శాఖ నాశనమైందని, ఆయన మాట్లాడిన భాష తెలంగాణకే చెడ్డపేరు తెచ్చిందని మండిపడ్డారు. కాళేశ్వరం నిర్మాణం, నీటి పంపకాల్లో కేసీఆర్ చేసిన తప్పుల వల్లనే ప్రస్తుత పరిస్థితులు తలెత్తాయని, ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం కావడం మంచిదని ఎద్దేవా చేశారు. సింగరేణిలోని 128 మంది ఉద్యోగుల మారుపేర్ల సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనమండలిలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 1997 నుండి ఉన్న ఈ పాత సమస్యకు చట్టపరమైన చిక్కులు ఉన్నందున అధికారులపై భారం పడకుండా ఒక కమిటీని ఏర్పాటు చేశామన్నారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల ప్రవర్తనను రేవంత్ రెడ్డి పోలీసు రాజ్యంగా హరీష్ రావు

0: తెలంగాణ భవన్లో తీవ్రంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం 1000 రోజుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమ గొంతు నొక్కిందని, మహిళా సభ్యులతో సహా నేతలను పోలీసులు అమానుషంగా అడ్డుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని 22A ఫీజు రియంబర్స్మెంట్ పై బీఆర్ఎస్ లేకుండా నామమాత్రపు చర్చ జరుపుతున్నాయని ఆరోపించారు. సమస్యలపై ప్రతిపక్షం లేకుండా పారిపోతున్న ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ముట్టడికి యత్నించడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు పోలీసు వాహనంపైకి ఎక్కడంతో వాహనం ధ్వంసమైంది. ఈ ఘటనలో పలువురు బీజేపీ నాయకులకు గాయాలయ్యాయి. ఈ ఆందోళనతో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. సింగరేణిని రాష్ట ప్రభుత్వం కేవలం ఆర్థిక వనరుగా భావిస్తోందని, కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో కార్మికులకు చేసిందేమీ లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గుర్తింపు సంఘాలు కార్మికుల సమస్యలు తీర్చడంలో విఫలమయ్యాయన్నారు. సింగరేణిలో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసినందున ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్దంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఏకవచనంతో అవమానించడాన్ని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మంత్రి సీతక్క తీవ్రంగా ఖండించారు. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేసి బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. రాజ్యాంగబద్ద పదవులను అవమానిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సభలో చర్చించేందుకు సబ్జెక్టు లేకనే బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ గేటు వద్ద డ్రామాలు చేశారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్పీకర్ స్థానంలో ఉన్న ఎస్సీ నేతను, ఆయన తల్లిని అసభ్య పదజాలంతో దూషించిన ఎమ్మెల్సీ తాతా మధును బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి దిగజారుడు రాజకీయం చేస్తున్న బీఆర్ఎస్ ను ప్రజలు బొంద పెట్టాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీన ప్రక్రియను భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా గుర్తింపు సంఘాల ఎన్నికల ద్వారా పూర్తి చేస్తామని శాసనమండలిలో మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం, కొత్త బస్సుల కొనుగోలు, బకాయిల చెల్లింపులతో సంస్థను లాభాల్లోకి తెచ్చామని పేర్కొన్నారు. కార్మికులకు ఫిట్మెంట్ ఇచ్చామని, ఖాళీల భర్తీ, మౌలిక వసతుల కల్పనతో ఆర్టీసీని దేశంలోనే అగ్రస్థానంలో నిలుపుతున్నామని వివరించారు. ప్రజా సమస్యలపై చర్చను పక్కదారి పట్టించేందుకే బీఆర్ఎస్ నేతలు నల్ల టీషర్టులతో డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విమర్శించారు. 22A అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్, బీజేపీలు రాద్ధాంతం చేస్తున్నాయని, కాళేశ్వరం సీబీఐ విచారణను అడ్డుకుంటాయని ఆరోపించారు. అసెంబ్లీ వద్ద కేటీఆర్, హరీష్ రావుతో సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్టును నిరసిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టాయి. ఆలేరు, భువనగిరి, యాదగిరి గుట్టల్లో రోడ్లపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వివిధ భక్తి కేంద్రం స్టూడియోలో సమయం 1 గంట దాటి 20 నిమిషాలు. స్వాగతం, సుస్వాగతం మనందరికీ. ఎంత ఇష్టమైన షో టైం కి అంటోంది మీ రేడియో సఖి అనుపమ. మరి షో టైం అనగానే ఇంత ఉత్సాహంగా ఎందుకు మాట్లాడేస్తోంది అని అంటారా? మరి మీ అందరికీ, మనందరికీ ఇష్టమైన షో కాబట్టి షో టైం లో ఎలా పాల్గొనాలి? చాలా చాలా సింపుల్. మేము అడిగే ప్రశ్నలకి మీరు జవాబులు పంపించేయాలి. ఎక్కడ ఎలా అంటారా? 0402324082 0402324285 ఇది మా వాట్సాప్ నంబర్. మరి ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెట్టేద్దాం షో టైం. సో షో టైం లో తొలి ప్రశ్న జాగ్రత్తగా వినండి. ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు అందుకున్న ఐశ్వర్య రాయ్ గారు 1994లో గెలుచుకున్నారు కదా, మరి ఈ పోటీలు, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎక్కడ జరిగాయి? ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబు గెలుచుకున్న

ఐశ్వర్యారాయ్ గారు 1994లో ఈ కితాబును గెలుచుకున్నారు. ఇది మన అందరికీ తెలుసు, కానీ ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్ కి వాట్సాప్ చేసేయండి.

పాటలు చెప్పుకున్నట్టు ఎంతో ఇష్టంగా ఉంటుంది కదా, మనకు కూడా కలవాలనే ఉంటుంది ఐశ్వర్యరాయ్ గారిని. మరి మనము షో టైంలో నేను ఇందాక మీ అందరినీ అడిగిన ప్రశ్న, ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ కితాబ్ గెలుచుకున్న ఐశ్వర్యరాయ్ ఆ పోటీల్లో ఎక్కడ పాల్గొన్నారు అంటే ఆ సంవత్సరం 1994 ఈ

పోటీలు ఎక్కడ జరిగాయి? జవాబు ఏంటో తెలుసా? సన్ సిటీ సౌత్ ఆఫ్రికా. మరి ఇంతకీ రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు? ఆదిలాబాద్ నుంచి గంగారెడ్డి, బుధన్ పోచంపల్లి నుంచి మార్కండేయ లక్ష్మి, అంకుశపురం నుంచి సుదర్శన్, సీతారాంబాగ్ నుంచి అరవింద్ లావణ్య, బెల్లంపల్లి నుంచి సంతోష్ కుమార్, చింతల నుంచి శ్రవంతి సుశీల్, హైదరాబాద్ నుంచి బాలరాజు, అలాగే సిరికొండ నుంచి గీత, మధుకర్, నందిపేట నుంచి ఉమ్మడ నుంచి జైనుద్దీన్, కూకట్పల్లి నుంచి శేషు, మేడ్చల్ నుంచి నరసింహమూర్తి, ఖమ్మం నుంచి కృష్ణకుమారి, వరంగల్ నుంచి పాషా, కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అలాగే నరేష్ రోజా, మూసాపేట నుంచి వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించేశారు.

ఆరు పదుల రంగుల రాట్నం, తరగని ఆనందం. తెర వెనుక విశేషాలు చెప్పుకుందాం వివిధ భారతిలో రేపు ఉదయం 11:05. ఈ విశేషాలు మీతో పంచుకోబోతోంది మీ రేడియో నేస్తం పద్మిని. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆరు పదుల రంగుల రాట్నాన్ని మనం వివిధ భారతి వేడుకగా ఎంజాయ్ చేద్దాం. ఆ వేడుకలో, ఆ సంబరాల్లో మురిసిపోదాం.

0: సహాయకం.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి షో టైమ్ లో ఎలా పాల్గొనాలి? మేము ఇప్పుడే వివిధ భారతి కుటుంబంలో జాయిన్ అయిపోయాము, ఇలా రేడియో సెట్ ఆన్ చేశాము అని చెప్పి అంటారా? 0404320852 0402324 0852 ఇది మా వాట్సాప్ నంబర్. మరి షో టైమ్ లో నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఒక పొడుపు కథ, మీ అందరు పూరించేస్తారని తెలుసు అనుకోండి, అయినా ప్రయత్నించండి. నన్ను కొడితేనే నేను పనిచేస్తాను. ఏంటది? ఎవరు నేను? నన్ను కొడితేనే నేను పనిచేస్తాను. ఇది ఒక పొడుపు కథ. జవాబు తెలిస్తే 0402324 0852కి వాట్సాప్ చేసేయండి.

షో టైంలో ఇందాక నేను అడిగాను ఒక పొడుపు కథ, ఒక క్వశ్చన్ అడగగానే జవాబులు అందరూ పంపించేశారు, కానీ రకరకాలుగా పంపించారు. నన్ను కొడితేనే నేను పని చేస్తాను అనంటే రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? డప్పు. మరి ఎవరెవరు సరైన జవాబులు పంపించారు? భువనగిరి నుంచి యాదగిరి, అలాగే నిమాని నుంచి పున్న వెంకటేశం, జిబ్లక్పల్లి నుంచి చక్రపాణి చెందిన, హైదరాబాద్ నుంచి బాలు మౌనిక, నిజామాబాద్ నుంచి మురహరి యశోద, గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ, రాజన్నపేట నుంచి శ్రీనివాస్, రాజుల నుంచి వీరేశం, అలాగే పెడన నుంచి కనకారావు, బెంగళూరు నుంచి డాక్టర్ శ్రీపతి బాబు, న్యావనంద నుంచి శ్రీరామ్ నరేందర్, నిజామాబాద్ నుంచి నాగనాథ్ గుప్తా, నందిపేట నుంచి వెంకటేష్, ఇంకా నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. జక్రన్పల్లి నుంచి రాజేందర్, అరుణ కూడా సరైన జవాబే పంపించేశారు. థ్యాంక్ యూ.

శ్రోతలకు ఒక గమనిక. జనరంజని, మీరు కోరిన సినీ గీతాలు అలాగే మీరు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇకపైన లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా పంపించండి. మరి లేఖలు పంపించాల్సిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. చిరునామా మరోసారి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ ఐడి హెలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. HELLO VIVIDHBHARATIHYD@gmail.com. జనరంజని, శ్రోతలు కోరిన సినీ గీతాల కార్యక్రమం ఈమెయిల్స్ అలాగే లేఖల ద్వారా ప్రతిరోజు ఉదయం 8:15 నుంచి 9 వరకు. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 1 దాటి 46 షో టైం వింటున్నారు. మరి షో టైం లో ఎలా పాల్గొనాలి? 0402324085200023240852 ఇది మా వాట్సాప్ నంబర్. మేము అడిగే ప్రశ్నలకి జవాబులు ఇక్కడ పంపించేయండి. షో టైం లో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అల్లరి ప్రియుడు సినిమా గుర్తుందా? మరి ఈ సినిమాలో హీరో ప్రొఫెషన్ ఏంటి? అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి? జవాబు తెలిస్తే 0402324085252 ఈ నంబర్ కి వాట్సాప్ చేసేయండి.

షో టైం వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతి నుంచి మరి షో టైంలో ఇందాక నేను అడిగాను, అల్లరి ప్రియుడు చిత్రంలో హీరో ప్రొఫెషన్ ఏంటి అంటే ఆయన ఒక సింగర్ అన్నమాట. సో రైట్ ఆన్సర్స్ ఎవరెవరు పంపించారు అంటే కడప జిల్లా పొద్దుటూరు నుంచి శ్రీనివాసరెడ్డి, అలాగే పుట్టపక్క నుంచి భవాని వెంకట్, రాంపురం నుంచి కట్ల సతీష్, నర్సంపేట నుంచి బాలకృష్ణ, హనుమకొండ నుంచి పీక్షపతి నిర్మల, గిర్మాపూర్ నుంచి మధు, హుడా కాలనీ నుంచి బుజ్జి, నందిపేట నుంచి రాకేష్ ఫరీద్, ఆళ్లగడ్డ నుంచి పాలెం పోలయ్య, వెల్లుల నుంచి జప్ప భూమేశ్వర్, చేపల నుంచి శ్రీనివాస్, డోంకేశ్వర్ నుంచి రమేష్, కల్వకుర్తి నుంచి కళ్యాణ్, కర్నూలు నుంచి ప్రమయ్య, ఆదర్శ్ నగర్ నుంచి రాజ్ కుమార్, నేరెడ్పేట నుంచి సురేష్, సోమాజిగూడ నుంచి అశోక్ కుమార్, వీరందరూ రైట్ ఆన్సర్స్ పంపించారు. మరి ఈ రోజు షో టైంలో పాల్గొన్న శ్రోతలందరికీ అనేక ధన్యవాదాలు అంటుంది ఆకాశవాణి వివిధ భారతి.

గంటలే విల్లాలి వీరమే వీరమణి గంటలే ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు ఎక్కినాడు అంటా.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 2 గంటలకు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తలు వింటారు. 2 గంటల 15 నిమిషాలకు శక్తిశీలిలో మళ్లీ కలుద్దాం.

ఆరుపదుల రంగుల రాట్నం, తరగని ఆనందం, తెర వెనుక విశేషాలు చెప్పేసుకుందాం. వివిధ భారతిలో రేపు ఉదయం 11:05 మీ రేడియో నేస్తంతో. ఆపాత మధురాల్ని మరింతగా స్పృశించుకుందాం. గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. మరి శక్తిశీలిలో ఇందాక నేను మీ అందరికీ చెప్పాను కదా, గోడల్లేని క్లాస్ రూమ్ లో ఒకరు ఏదో నేర్పిస్తున్నాను, బతుకు పాఠాలు అంటూ ముందుకు వచ్చారు, ఎవరు అని చెప్పి అన్నానా? మహారాష్ట్రలోని పత్రి గ్రామం మారుమూల పల్లె, అక్కడి జిల్లా పరిషత్ పాఠశాలలో గత 31 సంవత్సరాలుగా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు ఉజ్వల వాడేకర్. వీరే ఈరోజు మన శక్తిశీలి. నెలకు 10 రూపాయల స్కూల్ ఫీజు కూడా భారం అక్కడి ప్రజలకు. కాని చదువు విలువేంటో అందరికీ ఇంటింటికి తిరిగి చెప్పేవారు ఉజ్వల. అంతేకాదు పిల్లలకి పాఠాలు చెప్తూనే వారంలో ఒకరోజు ఒక కొత్త ప్రాంతానికి తీసుకుని వెళ్లేవారు ఉజ్వల. ఒకసారి పెట్రోల్ పంప్ కి తీసుకుని వెళ్లారు. ఎంత డబ్బుకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తూ లెక్కలు నేర్పిస్తారు ఉజ్వల. ఆసక్తిగా ఉంది కదా, ఇలా కూడా చదువుకోవచ్చా అంటారా? ఇలాగే చదివిస్తున్నారు. మరింత మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత.

ఈ పాటలో చెప్పుకున్నట్టు నిజంగా చిత్రంగానే అనిపిస్తాయి ఉజ్వల గారి క్లాసెస్ కనుక మనం కూడా అటెండ్ అయితే. మరి ఇందాక నేను మీ అందరికి చెప్పాను కదా, మహారాష్టలోని జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్నారు ఉజ్వల గారు. వీరు స్టూడెంట్స్ ని పెట్రోల్ పంక్ కూడా తీసుకుని వెళ్లి లెక్కలు ఎలా అక్కడ నేర్పిస్తారో తెలుసా?

ఎంత డబ్బులకి ఎంత పెట్రోల్ పోస్తారో చూపిస్తారు. మరి మరి ఇంకొకసారి చాక్లెట్ ఫ్యాక్టరీలో పాఠాలు. ఎన్నిసార్లు మెషిన్ తిప్పితే ఎంత చాక్లెట్ ఉత్పత్తి అవుతుందంటూ సరదాగా ప్రశ్నలు వేస్తారు. ఆ ప్రశ్నల్లోనే వాళ్ల సిలబస్ కూడా కవర్ అయిపోతుంటుంది. మరోసారి క్లాస్లో వెల్లుల్లి రెబ్బలు ఒలవమంటారట. అందులో దాగున్న పోషకాల గురించి చెప్తూ ఎన్ని రెబ్బలు వచ్చాయో లెక్కపెట్టమంటారు. ఇలా సరదాగా చదువు చెప్తూనే వారికి జీవిత పాఠాలు బతుకు పాఠాలు కూడా నేర్పిస్తున్నారు ఉజ్వల.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

ఏపీసీలు వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో స్టూడియో క్లాక్ లో సమయం 2 గంటలు దాటి 38 నిమిషాలు. ఈ రోజు మనం మాట్లాడుకుంటున్నాము ఉజ్వల వాడేకర్ గారి గురించి. వీరు మహారాష్టలోని జిల్లా పరిషత్ లో స్కూల్లో ఒక టీచర్. మరి పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసి అరుదైన కొందరు ఉపాధ్యాయులు చేసేవి వీరు కూడా చేస్తున్నారు. ఏంటవి? ఇందాక చెప్పుకున్నట్టు పెట్రోల్ బంక్ లో పాఠాలు, అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీలో కూడా బతుకుబడి ఎలా గడపాలి బతుకు పాఠాలు నేర్పిస్తున్న ఉజ్వల గారు ఉజ్వలంగా వెలిగిపోతున్నారు. ఒక ఉపాధ్యాయురాలుగా ఆవిడ సాధిస్తున్నది మామూలు విషయం కాదు. ఎందుకంటే పిల్లల్లో ఎంతో మంది మొండివాళ్లు కూడా ఉంటారు. క్లాస్ రూమ్ బయటకు వచ్చి ఏం నేర్చుకుంటామో, పరుగులు పెట్టేద్దాం, ఆటలు ఆడేద్దాం అన్న అల్లరి పిల్లల్ని కూడా చేయి పట్టుకుని మరీ తీసుకుని వెళ్లి కూర్చోపెట్టి ఇలా చేయాలి, ఇలా చేస్తే నీకు ఫ్యూచర్ లో ఈ పని కూడా నేర్చుకోవచ్చు అని చెప్తున్నారు. మట్టితో బొమ్మలు చేయించి ఒకరికొకరు బహుమానాలు ఇచ్చుకోమంటారు. చక్కటి వాతావరణంలో పెరుగుతున్న పిల్లల్ని చూసి పక్క గ్రామాల వారు కూడా ఇక్కడికే చదువుకోవడానికి తమ పిల్లల్ని కూడా పంపిస్తున్నారు. గతంలో అంటే 31 సంవత్సరాల క్రితము వారు చేరినప్పుడు, ఈ ఉజ్వల గారు స్కూల్లో టీచర్గా చేరినప్పుడు 10లు 20లో ఉన్న సంఖ్య స్కూల్ పిల్లలు ఇప్పుడు 100లోకి చేరింది.

శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఉజ్వల వాడేకర్ గారు జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్, పిల్లలను పంక్చర్ షాప్ లో కూడా తీసుకుని వెళ్లి పంక్చర్ చేయడం నేర్పిస్తూ సైకిల్ ని ఎలా రిపేర్ చేయాలో చూపిస్తున్నారు. రొట్టెలు ఒత్తిస్తున్నారు పిల్లలతోటి, ఎందుకంటే అమ్మకెప్పుడైనా సాయం చేద్దామా అనగానే ఉత్సాహంగా వచ్చే పిల్లలే కదా ఎక్కువ మంది. అందులో వంటింట్లో అమ్మకి సాయం చేస్తే అమ్మకి కూడా ఎంతో సంతోషం కలుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. చదువు అంటే సిలబస్ పుస్తకాలు మాత్రమే కాదు, బతుకు పాఠాలు చాలా అవసరమని అంటున్నారు ఉజ్వల వాడేకర్.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102 కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: శక్తిశిలిలో ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాము జిల్లా పరిషత్ పాఠశాలలోని టీచర్ ఉజ్వల వాడేకర్ గారి గురించి. స్వయంగా చేస్తేనే అన్ని పనులు వస్తాయని నమ్ముతారు ఉజ్వల గారు. పిల్లల కుటుంబాలకు కౌన్సిలింగ్ కూడా ఇస్తారు. చదువు ఆవశ్యకత పెద్దలకి చెప్పడంతో బడిలో అటెండెన్స్ కూడా పెరిగింది. ఖరీదైన కార్పొరేట్ స్కూళ్లు అందించే సౌకర్యాల కన్నా ఏమాత్రం తీసిపోనివ్వకుండా స్కూల్ని నడిపిస్తున్నారు. ప్రకృతి ఒడిలో నేర్పించే పాఠాలు కొన్ని వారికి పచ్చదనం యొక్క గొప్పతనాన్ని కూడా తెలియజేస్తున్నాయి.

ఉజ్వల వాడేకర్ గారు పిల్లలకు స్కూల్లో ప్రాక్టికల్ క్లాసెస్ వల్లనే ఎంతో ఉపయోగం ఉంటుందని తెలుసుకుని గత 31 సంవత్సరాలుగా జిల్లా పరిషత్ స్కూల్ పర్తి గ్రామం మహారాష్టలో నేర్పిస్తున్నారు. మరి వీరు ఈ ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల అంటే ఒక పెట్రోల్ బంక్ లో కానీ ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో కావచ్చు లేదా పంక్చర్ వేసే దుకాణంలో సరే ఏదైనా సరే ఇలాంటి ప్రాక్టికల్ క్లాసెస్ వల్ల వారికి ఎంత ఉపయోగంగా ఉందో ఆ పిల్లలు స్కూల్ పాస్ అవుట్ అయ్యాక కూడా ఎలా వారి ఫ్యూచర్ ఉండబోతోంది ముందుగానే మేము ఆలోచించుకుంటున్నాము అని చెప్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని మారుస్తున్న ఉజ్వల గారికి సెల్యూట్, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు, వారే మన ఉజ్వల భవిష్యత్తు కూడా. మరి ఇలాంటి టీచర్స్ అందరూ ఇంకా రావాలి, ముందుకు రావాలి, పిల్లల్ని ఇంకా బాగా రూపుదిద్దు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోల సమయం 3 గంటలు దాటి 35 సెకండ్లు. ముంబై వివిధ భారతి నుంచి కార్యక్రమాలు రిలేగా వింటారు వెంటనే. వివిధ భారతి సే గూంజతే హై కుచ్ అన్మోల్ లగ్వే. చడతా హై మహబ్బత్ కా రాగ్,
1: ప్యార్ కా రాగ్ సునో రే.
0: బజతా హై ఛాయా గీత్ వివిధ భారతి సే.
1: సదా రహీ హై, సదా రహేగీ.
0: తో సునియే రోజ్ రాత్ 10 బజే ఛాయా గీత్ సిర్ఫ్ వివిధ భారతి.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి మీరింత వరకు వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు సమయం 5 గంటలు. ఇప్పుడు విందాం అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు.

అభిరుచి కార్యక్రమంలో ముందుగా వినబోయే పాట సిపాయి చిన్నయ్య సినిమా నుండి. ఈ పాటను వినిపించమని కోరుతున్న వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నుండి భరత్ లాల్, భారతీబాయి, జ్యోతి, అంజలి, ఆదిత్య, లత, లావణ్య, లక్ష్మీప్రసాద్, దీక్షిత, స్వరూప ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరందరి కోరికపై ఈ పాట విందాము.

0: మీరు విన్న పాట సూర్యవంశం సినిమా కోసం హరిహరన్ పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు రంగారెడ్డి జిల్లా కడతాల్ గ్రామం నుండి కోరినవారు గోపాల్, మహేశ్వరి, ప్రవళిక, విష్ణువర్ధన్, విఘ్నేష్, సాయితేజ ఇంకా వారి కుటుంబ సభ్యులు. అభిరుచి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
3: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని ఒకే చోట,
3: 24 గంటలు అత్యవసర సేవలు.
2: ఎన్ఏబిహెచ్ గుర్తింపు.
3: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
4: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462240066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి, నిజామాబాద్.
5: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వెయ్యగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 8:30 మార్పు ఈ శీర్షికన రూపకం ప్రసారమవుతుంది. తప్పకుండా వింటారు కదూ.
0: వాణిజ్య ప్రకటనలు విన్నారు శ్రోతలు. అభిరుచి కార్యక్రమంలో శ్రోతలకు సినీ గీతాలు వింటున్నారు. తర్వాత

సినిమా నుండి కోరుతున్నారు. జగిత్యాల జిల్లా వెల్లుల లక్ష్మీరెడ్డి నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్ రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మిని, హర్షిని, శ్యామల, భారతి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరి కొరకుపై ఈ పాట.

0: మీరు విన్న పాట లక్ష్మీ నివాసం. సినిమా కోసం గంధశాల పాడిన పాట విన్నారు. ఈ పాటను వినిపించమని కోరినవారు జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం రామ్నగర్ నుండి బెంగి గణేష్, రజని, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్, సత్యనారాయణ, రమ్య, కృష్ణవేణి, సూర్యకళ, శంకర్ ఇంకా వారి కుటుంబ సభ్యులు. ఇప్పుడు విందాం మరికొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్.

0: జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ప్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఆర్డిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్వి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, సిజిటిఎంఎస్సి.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డిజిఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.
3: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
4: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
3: మరి ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
4: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
3: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
4: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
5: హలో, ఆకాశవాణి నిజామాబాద్.

0: ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ పై వినండి, ఆనందించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా PLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. అభిరుచి కార్యక్రమంలో తర్వాతి పాట మహర్షి సినిమా కోసం ఎస్పి బాలుగారు, ఎస్ జానకి పాడిన పాట వినిపించమని కోరుతున్నవారు వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్, రాజేశ్వర్, లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ, సహస్ర, నరసయ్య, పద్మ ఇంకా వారి

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమవారం మరియు శుక్రవారం 5:30. ఇక వింటూనే ఉండండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 MHz పై.

శ్రోతలందరికీ యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ఇక కార్యక్రమంలో ఈ రోజు మనం తెలుసుకుందాం విద్య ఉద్యోగ ప్రకటనల వివరాల గురించి. కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం విద్యా వార్తలతో.

డెహ్రాడూన్లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఆర్ఐఎంసీలో 2027 జూలై టర్మ్కు సంబంధించి 8వ తరగతిలో ప్రవేశాల కోసం ఆర్ఐఎంసీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 పరీక్ష నోటిఫికేషన్ను విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఇక ఇందులో దరఖాస్తు చేసుకోవడానికి కావలసిన విద్యార్హత, గుర్తింపు పొందిన పాఠశాలలో అభ్యర్థులు 7వ తరగతి చదువుతున్నా లేదా 7వ తరగతి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక 7వ తరగతి చదువుతున్నా లేదా ఉత్తీర్ణత కలిగి ఉన్న బాలురు మరియు బాలికలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష అలాగే వైవా ఓస్ మరియు వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30. వెబ్సైట్ వివరాలు www.exams.nta.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 30. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.exams.nta.nic.in.

ఇక కార్యక్రమంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగ ప్రకటన వివరాలను గురించి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి, వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్మెంట్లు, అలాగే ఇండియా మెటీరియాలజికల్ డిపార్ట్మెంట్ లో భాగంగా జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 1748. విభాగాల వివరాలు సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, టెలికాం తదితరాలు. ఇక విద్యార్హత, గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు డిప్లొమా లేదా బీఎస్సీ, బీఈ లేదా బీటెక్ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 22. వెబ్సైట్ వివరాలు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్సి డాట్

www.jeevovi.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి వినండి, సెప్టెంబర్ 22. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.ssc.gov.

0: భర్తీ కోసం కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్ పరీక్షను నిర్వహిస్తోంది. మొత్తం పోస్టుల సంఖ్య 127 కాగా విభాగాల వివరాలు జియాలజీ, అప్లైడ్ జియాలజీ, జియోఫిజిక్స్, అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా హైడ్రోజియాలజీ తదితరాలు. విద్యార్హత అభ్యర్థులు సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కోర్సును పూర్తి చేసి ఉండాలి. మూడు దశల్లో నిర్వహించే పరీక్షల ఆధారంగా అనగా ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 22. వెబ్సైట్ వివరాలు www.upsc.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 22. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.upsc.gov.in.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు, జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
5: చిక్కుకున్నాడు.
6: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
8: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా, డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది అన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.

ప్రకటనలు విన్న అనంతరం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో అనగా ఆర్ఆర్బీల్లో 13,706 పోస్టులకు సంబంధించి ఐబీపీఎస్ ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది. ఇక ఇందులో ఖాళీల వివరాలు, ఆఫీసర్ అలాగే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు, అభ్యర్థుల విద్యార్హత, సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎంబీఏ లేదా సీఏ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి, ఎంపిక విధానం, ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష అలాగే మెయిన్స్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 21, 2026. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.ibps.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు ముగింపు తేదీ మరొకసారి సెప్టెంబర్ 21. పూర్తి వివరాలకు సంప్రదించవలసిన వెబ్సైట్ మరొకసారి www.ibps.in.

బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 205. పోస్టుల వివరాలు చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, మేనేజర్, ఆఫీసర్ తదితరాలు. విభాగాల వివరాలు సప్లై చైన్ అలాగే కాంట్రాక్ట్స్ అండ్ ఎస్ఎల్ఏటీ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ట్రేడ్ ఫైనాన్స్ టెక్నాలజీ, డిజిటల్ బ్యాంకింగ్ ఆపరేషన్స్ తదితరాలు. విద్యార్హత, సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా బీఈ లేదా బీటెక్ లేదా పీజీలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి అభ్యర్థులు. ఆన్లైన్లో నిర్వహించే పరీక్ష ఆధారంగా అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 25. వెబ్సైట్ వివరాలు www.bankofindia.bank.in. ఆన్లైన్ విధానంలో ముగింపు తేదీ మరొకసారి సెప్టెంబర్ 25. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.bankofindia.bank.in.

0: కొనే అభ్యర్థులకు ఐటీబీపీ స్వాగతం పలుకుతోంది. బీఎస్ఎఫ్ అలాగే ఎస్ఎస్బీ అస్సాం రైఫిల్స్ లో వైద్య అధికారుల ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో భాగంగా మొత్తం ఖాళీల సంఖ్య 282. ఎంబీబీఎస్ అలాగే పీజీ సూపర్ స్పెషాలిటీ అర్హతను కలిగి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవడానికి అర్హులు. ఇక అభ్యర్థుల తుది ఎంపిక, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అలాగే ఇంటర్వ్యూ మరియు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక విభాగాల వివరాలు, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, అనస్థీషియా, రేడియాలజీ, ఆప్టమాలజీ, గైనకాలజీ అండ్ అబ్స్టెట్రిక్స్ తదితరాలు. పోస్టుల వివరాలు మరొకసారి, మెడికల్ ఆఫీసర్ పోస్టులు అలాగే సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు తదితరాలు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 8 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.recruitment.itbpolice.nic.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 8 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.recruitment.itbpolice.nic.in.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, నిజామాబాద్.

కార్యక్రమానికి తిరిగి స్వాగతం. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ మరియు డాక్ సేవక్ పోస్టుల భర్తీ కోసం తపాలా శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం ఖాళీల సంఖ్య 23,757. తెలుగు రాష్టాల్లో భాగంగా తెలంగాణ రాష్టంలో 419 ఖాళీలు ఉండగా ఆంధ్రప్రదేశ్ సర్కిల్లో 917 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషను ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇక అభ్యర్థుల తుది ఎంపిక 10వ తరగతి మెరిట్ మార్కుల ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక ఇందులో ఓటీఆర్కు చివరి తేదీ సెప్టెంబర్ 19, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 21. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు www.indiapost.gov.in/gds-online అనే వెబ్సైట్ ను సంప్రదించవచ్చు. ఓటీఆర్కు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 19, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 21. ఇక వెబ్సైట్ వివరాలు మరొకసారి www.indiapost.gov.in/gds-online.

పోస్టులకు నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 77. విద్యార్హత బీటెక్ లేదా సీఏ, డిగ్రీ సీఎస్ లేదా బీసీఏతో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఇక అభ్యర్థుల ఎంపిక విధానం కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అలాగే గ్రూప్ డిస్కషన్ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. విభాగాల వివరాలు: మార్కెటింగ్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఆపరేషన్స్, లాజిస్టిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎంసీఏ లేదా ఎంఎస్సీ తదితరాలు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.conquerindia.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 30 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.conquerindia.co.in.

0: ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ఐసీఆర్బి సైంటిస్టు అలాగే ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తుని ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీల సంఖ్య 175. విభాగాల వివరాలు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితరాలు. విద్యార్హత అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో కనీసం 65% మార్కులతో బీఈ లేదా బీటెక్ కోర్సు ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థుల తుది ఎంపిక రాత పరీక్ష అలాగే ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తులకు చివరి తేదీ 16 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు www.isro.gov.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 16 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.isro.gov.in.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశు శోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGT MSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
4: యోజన ఉన్న నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా మే గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 9.50 కోట్లకు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

యువవాణి కార్యక్రమానికి ప్రకటనల అనంతరం తిరిగి స్వాగతం. కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంటున్నాం ఉద్యోగ ప్రకటనల వివరాల గురించి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ఐఓబి శాశ్వత ప్రాతిపదికన వివిధ ఖాళీల భర్తీకై నోటిఫికేషన్ను విడుదల చేసింది. మొత్తం ఖాళీల సంఖ్య 291 కాగా పోస్టుల వివరాలు మేనేజర్ బ్రాంచ్ మేనేజ్మెంట్ అలాగే సీనియర్ మేనేజర్ ఐటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్, ఐఎస్ ఆడిట్ సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ సెక్యూరిటీ, డేటాబేస్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, సైబర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, క్రెడిట్ సీనియర్ మేనేజర్ తదితరాలు. విద్యార్హత అభ్యర్థులు సంబంధిత పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో పోస్టుల ప్రకారం డిగ్రీ లేదా బీటెక్ లేదా ఎంటెక్ లేదా ఎంబీఏ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఇక స్క్రీనింగ్ టెస్టు లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 15. వెబ్సైట్ వివరాలు www.iob.bank.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 15. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.iob.bank.

0: న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఐసి సైంటిఫిక్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇక ఇందులో మొత్తం పోస్టుల సంఖ్య 376. విభాగాల వివరాలు కంప్యూటర్ సైన్సెస్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితరాలు. విద్యార్హత సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ, బీటెక్, ఎంఎస్సీ, ఎంఎస్ లేదా ఎంసీఏ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే అభ్యర్థులు 2024 లేదా 2025 లేదా 2026 సంవత్సరానికి సంబంధించిన గేట్ స్కోరును కలిగి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక విధానం, విద్యార్హతలు అలాగే గేట్ పరీక్షలో సాధించిన స్కోరు ఆధారంగా ఉంటుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. ఇక దరఖాస్తులకు చివరి తేదీ 30 సెప్టెంబర్. మరిన్ని వివరాల కోసం www.recruitment.nic.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి 30 సెప్టెంబర్. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.recruitment.nic.in.
1: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా పిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెస్ట్రన్ రైల్వే 2026-27 సంవత్సరానికి సంబంధించి వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 64. క్రీడల వివరాలు: అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హాకీ, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్, క్రికెట్, డైవింగ్, ఫుట్బాల్, పవర్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ బాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, సైక్లింగ్, హ్యాండ్బాల్, హ్యాండ్బాల్, ఖోఖో, వాలీబాల్, వాటర్ పోలో తదితరాలు. విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు 10వ తరగతి అలాగే ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. అలాగే ఒలింపిక్ గేమ్స్ ఇందులో దేశానికి ప్రాతినిధ్యాన్ని వహించి ఉండాలి, లేదా వరల్డ్ కప్ లేదా వరల్డ్ ఛాంపియన్షిప్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, ఛాంపియన్స్ ట్రోఫీ లేదా థామస్

ఉబెర్ కప్లలో కనీసం 3వ స్థానాన్ని సాధించి ఉండాలి అభ్యర్థులు. ఇక ట్రయల్స్ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయాలి. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2026. వెబ్సైట్ వివరాలు www.rrc-wr.com. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులకు చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 30, 2026. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rrc-wr.com.

తెలంగాణ రాష్టం పెద్దపల్లి జిల్లాలో ఉన్న రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, నోయిడా కార్పొరేట్ కార్యాలయాలు సంయుక్తంగా వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేశాయి. మొత్తం పోస్టుల సంఖ్య 40. పోస్టుల వివరాలు ఇంజనీర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, ఆఫీసర్, సెక్రటేరియల్ ఆఫీసర్, అడిషనల్ సీఎంఓ, అకౌంట్స్ ఆఫీసర్, చీఫ్ మేనేజర్ తదితరాలు. విభాగాల వివరాలు కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటీరియల్స్, హ్యూమన్ రీసోర్సెస్, మెడికల్, ఫైనాన్స్, అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితరాలు. విద్యార్హత, పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో అభ్యర్థులు డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎంబీఏ, ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ, ఎంబీబీఎస్, సీఏ లేదా సీఎంఏ, పీజీ ఉత్తీర్ణతను కలిగి ఉండాలి. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు www.rfcl.co.in. ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు పూర్తి చేయడానికి చివరి తేదీ మరొకసారి సెప్టెంబర్ 24. వెబ్సైట్ వివరాలు మరొకసారి www.rfcl.co.in.

0: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు September 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
2: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగుల కామరా
4: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు Form 6, అభ్యంతరాలకు Form 7, సవరణలకు Form 8 ద్వారా August 15 నుంచి September 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: చివరగా మీరు విన్న వాణిజ్య ప్రకటనతో ఈనాటి యువవాణి కార్యక్రమం సమాప్తం.

యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రతి సోమవారం మరియు శుక్రవారం 5:30. వింటూనే ఉండండి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెచ్ పై. ఇక నిలయంలో సమయం 6:00 వస్తుంది. కాసేపట్లో శ్రోతలు మీరు వింటారు హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక 6:05 ఆంగ్లంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 6:10 ప్రాంతీయ వార్తలు మీరు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 6:20 సంస్కృతంలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: grounds, inaugurate and dedicate to the nation various development projects worth more than 35,000 crore rupees. And reigning world champion Sheetal Devi has confirmed a medal for India by storming into the women's compound individual final on the third day of the stage 3 of World Archery Para Series in Ahmedabad today. And that's the end of this news bulletin.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని ప్రకటనలు.
2: అప్నే పరివార్ కు దీజియే సురక్షిత్ జీవన్ రూరల్ పోస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ RPLI కి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ కే సాథ్ అప్నే నజదీకి డాక్ఘర్ సే ఆజ్ హీ సంపర్క్ కరే యా indiapost.gov.in పర్ లాగ్ ఆన్ కరే.
3: అక్క చూడు,
4: హ్యాపీ బర్త్డే రా,
3: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
4: ఎప్పుడు షాపింగే.
3: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
5: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
6: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
3: నాకు తెలుసు కదా,
6: ఆర్బీఐ అంటుంది
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలనే బీజేపీ శాసనసభ్యుల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ వర్షాకాల తొలిరోజు సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. బకాయి ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని కోరుతూ అసెంబ్లీ ఎదుట బీజేపీ పార్టీ నిర్వహించిన నిరసన నేపథ్యంలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుతో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గన్ పార్క్ వద్ద నల్ల టీషర్టులతో నిర్వహించిన ఆందోళనలో పోలీసులతో జరిగిన తోపులాటలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో సహా పలువురు గాయపడ్డారు. స్పీకర్ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఖండించారు. తెలంగాణ శాసనసభ వర్షాకాల సమాపేశాలు ఈ ఉదయం 10 గంటలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించడంతో మొదలయ్యాయి. 22A నిషేధిత భూములపై తక్షణమే చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించి అసెంబ్లీ పోడియం వద్ద నిరసన తెలపడంతో తీవ్ర కలకలం రేగింది. స్వల్పకాలిక చర్చకు సిద్దంగా ఉన్నామని మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంకేతం ఇచ్చినప్పటికీ బీజేపీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణను అడ్డుకోవడానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఒకటయ్యాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. బకాయి ఉన్న ఫీజు రీఇంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు అసెంబ్లీ ప్రాంగణాన్ని ముట్టడించేందుకు యత్నించడంతో అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శనగా వస్తున్న ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని ప్రత్యేక వాహనాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీస్ వాహనంపైకి ఎక్కడంతో వాహనం దెబ్బతినడమే కాకుండా పలువురు బీజేపీ నాయకులు గాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నల్ల చొక్కాలు ధరించి నిరసన తెలిపారు. హామీ ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ నిరసనకు మాజీ మంత్రి కేటీఆర్ నాయకత్వం వహించారు. నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు గాయపడ్డారు. ఈ తోపులాట సమయంలో మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. 128 మంది సింగరేణి ఉద్యోగుల అలియాస్ పేర్ల సమస్యను మానవతా దృక్పథంతో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనమండలిలో తెలిపారు. అధికారులపై భారం పడకుండా 1997 నాటి ఈ సుదీర్ఘ చట్టపరమైన చిక్కులను పరిష్కరించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్కు జరిగిన అవమానం 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, సభ మొత్తానికి జరిగిన అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధు సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసి డిస్మిస్ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల తీరుపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానాన్ని, వారి తల్లిని అవమానించేలా ఎమ్మెల్సీ తాతా మధు ఇతర నేతలు చేసిన అభ్యంతర వ్యాఖ్యలను క్షమించరాని నేరమని అన్నారు. రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న స్పీకర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజం తలవంచు

0: తీసుకునే చర్య అని విమర్శించారు. అసెంబ్లీ స్పీకర్పై ఎమ్మెల్సీ తాతా మధు ఉపయోగించిన అభ్యంతరకర భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తాతా మధును బీఆర్ఎస్ పార్టీ తక్షణమే బర్తరఫ్ చేయాలని, ఈ వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. స్పీకర్ దివంగత తల్లిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తూ మంత్రి సీతక్క మాట్లాడిన సమయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ భావోద్వేగానికి గురయ్యారు. స్పీకర్ కుటుంబానికి జరిగిన అవమానం, ఆయన రాజ్యాంగ పదవి గౌరవం గురించి మంత్రి ఆవేదనగా మాట్లాడిన తీరు సభా ప్రాంగణంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ను తీవ్రంగా కలిచివేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ మట్టి సహజ రంగులతో తయారు చేసిన వినాయక విగ్రహాలనే ప్రతిష్ఠించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పిలుపునిచ్చారు. ఈ రోజు హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదగాలని, ఉన్నత స్థానాలకు చేరాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆకాంక్షించారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలకు 150 మంచాలు ఇవ్వగా సిరిసిల్ల కేజీబీవీలో కలెక్టర్ ప్రారంభించారు. పాఠశాలల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని మహబూబ్ నగర్ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని మోడ్రన్ పాఠశాలను మండల విద్యాశాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ తో కలిసి తనిఖీ నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో విద్యాశాఖ కార్యదర్శి ఎలక్టోరల్ అబ్జర్వర్ యోగిత రాణా పర్యటించారు. జిల్లా కలెక్టర్ హరిత అదనపు కలెక్టర్ యువరాజ్ తో కలిసి జిల్లా కేంద్రాల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎస్ఐఆర్ కేంద్రాన్ని పరిశీలించి అనంతరం కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమాపేశం నిర్వహించారు. ఎన్నికల ముందు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి 1000 రోజులు పూర్తయినా ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో ఎస్ఐఆర్ 2026 ప్రక్రియను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగిత రాణా అధికారులను ఆదేశించారు. నస్పూర్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2 బృందాలు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాయి. సుజాత నగర్ మండలం సీతంపేట పంచాయతీ పరిధిలోని భూములను పరిశీలించిన బృందాలు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన స్థలం, సాంకేతిక అంశాలు, వివిధ అనుమతులకు సంబంధించిన అంశాలను పరిశీలించాయి. తెలంగాణ సాయుధ పోరాట యోధులు మొదటి నల్గొండ ఎంపీ కామ్రేడ్ రావి నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీఐ రాష్ట కార్యాలయం మగ్దూం భవన్లో ఆయన చిత్రపటానికి సీపీఐ రాష్ట కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం పూలమాల వేసి నివాళులర్పించారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నోటిఫై చేసిన ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకొచ్చాయి. దీంతో చెత్తను 4 రకాలుగా వేరు చేయడం నిర్బంధం కాగా, కాలుష్య కారకులచే నష్టపరిహారం చెల్లించే విధానం, బల్క్ వ్యర్థాల ఉత్పత్తిదారుల బాధ్యతలు స్పష్టంగా నిర్దేశించారు. సమగ్ర వ్యర్థాల నిర్వహణ పర్యవేక్షణకు డిజిటల్ పోర్టల్తో పాటు కొండ ప్రాంతాలు, ద్వీపాలకు ప్రత్యేక నిబంధనలు కూడా రూపొందించారు. రవీంద్ర భారతిలో నిర్వహించిన ప్రముఖ సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి సంతాప సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై దివంగత రైతు నాయకుడికి నివాళులర్పించారు. ఆయనను రైతుల సమస్యలపై ఎంతో అవగాహన కలిగిన వ్యక్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. మల్లారెడ్డి రచనల ఆధారంగా వ్యవసాయ రంగంలో ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరిస్తామని మంత్రివర్గంతో చర్చించి ఆయన జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఓటర్లను హక్కుల నుంచి వంచేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: అక్క చూడు,
2: హ్యాపీ బర్త్డే రా,
1: చూపించు, నా ఫేవరెట్ కలర్.

0: ఎప్పుడు షాపింగే.
1: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
1: నాకు తెలుసు కదా,
3: ఆర్బీఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః అద్య గోవాయాః పణజీ నగరే పశ్చిమ క్షేత్రీయ పరిషదః అష్టావింశతితమస్య ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తత్ర గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పోలీస్ కలరితి విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః లక్సెంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనం కృతవాన్. ఉక్తవాన్ చ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి, తాదృశే కాలే భారత లక్సెంబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య సప్త యావత్ ఉపాగతా. దిల్లీ నగర నిగమస్య దక్షిణ క్షేత్రస్య ఉపాయుక్తం సమేత్య చత్వారః అభియంతారః తాత్కాలిక ప్రభావేణ నిలంబితాః. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వః యావత్ బిహార్ మధ్యప్రదేశ్ పూర్వోత్తర ప్రదేశ ఉత్తరాఖండ పశ్చిమ బంగాళ పూర్వోత్తర భారత ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనా అస్తి. విశ్వదివ్యాంగధనుర్విద్యా శృంఖలాయాం శీతలదేవీ అంతిమచక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతి. అపి చ టెన్నిస్ స్పర్ధాయాం పూర్వతన విజేతారౌ అరీనా సవాలింకా అథ కార్లోస్ అల్కరాసః యుఎస్ ఓపెన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్యచక్రే స్వస్థానం రక్షితవంతౌ. అథ వార్తాః విశదీకృత్య. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః అద్య గోవాయాః పణజీ నగరె పశ్చిమ క్షేత్రీయ పరిషదః అష్టావింశతితమస్య ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. పరిషది గోవా గుజరాత్ మహారాష్ట్రైస్సహ కేంద్రశాసిత ప్రదేశౌ దాదరా నగర హవేలీ దమనదీవ్ ఇత్యేతౌ చ సమ్మిలితౌ స్తః. ఉపవేశనే గోవాయాః ముఖ్యమంత్రి ప్రమోద సావంతః, గుజరాతస్య ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలః, మహారాష్ట్రస్య ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీసః చ భాగం గృహీతవంతః. దాదరానగర హవేలీ దమన్ దీవ్ ఇత్యేతయోః ప్రతినిధయః అపి ఉపవేశనే భాగం గృహీతవంతః. ఉపవేశనస్య కార్యసూచౌ కేంద్ర రాజ్యయోః మధ్యే సామాన్య హిత సంబద్ధాని ప్రకరణాని అథ సంయుక్తరూపేణ కార్యాచరణం చ సదృశాః విషయాః సమావిష్టాః ఆసన్. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః తలేగాం స్థితే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియం ఇత్యస్మిన్ క్రీడాంగణే ఆయోజితే సమారోహే గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పోలీస్ కలరితి విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. ప్రెసిడెంట్స్ పోలీస్ కలరితి ధ్వజః రాష్ట్రపతి కా నిశాన్ ఇతి నామ్నా అపి ప్రఖ్యాతః. సః కస్మైచిత్ ఆరక్షిబలాయ ప్రదీయమానేషు సర్వోచ్చ సమ్మానేషు అన్యతమః అస్తి. అనేన సమ్మానేన గోవారక్షిబలస్య రాజ్యస్య జనాన్ ప్రతి సమర్పిత సేవా అనుశాసనం ప్రతిబద్ధతా చ సమ్మానితా భవతి. కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః సంప్రతి ప్రచలితే అస్మిన్ సమారోహే భాగం గృహ్ణాతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్వః గుజరాత్ మహారాష్ట్రయోః యాత్రాయై ప్రస్థాస్యతి. వడోదరాయాం ప్రధానమంత్రి 35,00,000 కోటి రూప్యతోప్యధిక మూల్యానాం విభిన్న వికాస పరియోజనానాం శిలాన్యాసం ఉద్ఘాటనంచ కృత్వా ఏతాని రాష్ట్రాయ సమర్పయిష్యతి. మహారాష్ట్రస్య ముంబై నగరె ప్రధానమంత్రి ఐషమః గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ఇత్యస్య ఉద్ఘాటనం కరిష్యతి. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణనద్య యువానః మాదక ద్రవ్యాణాం దురుపయోగస్య విరుద్ధం సుదృఢం పక్షం స్వీకర్తుం మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణే చ సక్రియతయా యోగదానం దాతుం ఆహూతవాన్. అసమస్య గువాహాటీ విశ్వవిద్యాలయే ఆయోజితే కార్యక్రమే విద్యార్థినః సంబోధయన్ ఉపరాష్ట్రపతిః యువకేభ్యః మాదక ద్రవ్యాణాం విరుద్ధే సంఘర్షే ప్రతిబద్ధతయా స్థాతుం ఆగ్రహం కృతవాన్.

సహ ఉపస్థితాన్ జనాన్ మాదక ద్రవ్య విహీన సమాజస్య నిర్మాణాయ కార్యం కర్తుం సంకల్పం కారితవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకర ఉక్తవాన్ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జమబర్గ దేశయోః మధ్యే విశ్వసనీయాః సంబంధాః సంతి. డాక్టర్ జయశంకర అద్య మధ్యాహ్నే నవదిల్ల్యాం లగ్జంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా విదేశ వ్యాపార మంత్రిణా చ జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనావధౌ వక్తవ్యమిదం ప్రదత్తవాన్. డాక్టర్ జయశంకర వర్షస్య ప్రారంభే కృతాం స్వకీయాం లగ్జంబర్గ్ యాత్రామపి స్మృతవాన్. విదేశమంత్రి ఉక్తవాన్ యత్ వాణిజ్యం నివేశః విత్తీయ సహకారశ్చ ఉభయోః దేశయోః సంబంధానాం కృతే కేంద్రే స్థితాః సంతి. జేవియర్ బెటల్ స్వీయ సంబోధనే ఉక్తవాన్ యత్ లగ్జంబర్గ్ దేశస్య భారతస్య చ మధ్యే విశ్వసనీయాః సుదృఢాశ్చ సంబంధాః సంతి. శ్రీ బెటల్ అద్య ఉషః కాలే భారతస్య త్రిదివసీయ యాత్రాయై నవదిల్ల్యాం సంప్రాప్తవాన్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యాః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ ఏఐఆర్ చలదూరభాష్యతంత్రాంశే అపి సముపలబ్ధో భవిష్యతి. రాష్ట్రీయ రాజధాన్యాః సత్యనికేతన క్షేత్రే భవన పతనేన మృతానాం సంఖ్యా సంవర్ధ్య సప్త యావత్ ఉపగతా వర్తతే. అఖిల భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థానేన విజ్ఞాపితం యత్ దుర్ఘటనాస్థలాత్ ద్వాదశ జనాః చికిత్సాలయం నీతాః. తేషు షణ్ణాం పూర్వమేవ మృత్యుః అభవత్. ఏకశ్చ ఉపచారావసరే ప్రాణం అత్యజత్. ఎయిమ్స్ ప్రశాసనేన ప్రత్యపాది యత్ ఏతేషు త్రయః అతీవ సంకటాపన్నాయాం స్థితౌ వర్తంతే. ద్వయోః అవస్థా స్థిరా వర్తతే. అత్రాంతరె అస్యాః దుర్ఘటనాయాః అనంతరం దిల్లీ సర్వకారేణ దృఢం ప్రశాసనిక పదక్షేపం ఉత్థాపయత. దిల్లీ నగర నిగమస్య దక్షిణక్షేత్రస్య ఉపాయుక్తః రాకేశ కుమారః, అధీక్షణ అభియంతా రణవీరసింహ, కార్యపాలక అభియంతా లలిత కుమారః, సహాయక అభియంతా సునీల చౌహానః అథ చ ఏక కనిష్ఠ అభియంతా ఇతి పంచాధికారిణః తాత్కాలిక ప్రభావేణ నిలంబితాః. నేపాల తిబ్బత్ ఇత్యేతయోః సహసా ఆగతేన వినాశకారిణా జలాప్లావేన మృతకానాం సంఖ్యా పంచపంచాశదధిక త్రయోదశశతం యావత్ వర్ధితా. రాష్ట్రీయాపత్ సంకట న్యూనీకరణ ప్రబంధన ప్రాధికరణస్యానుసారం సర్వాధికాః జనాః చితవన్నగరే మృతాః. అనంతరం నవలపరాసి పూర్వ ఇత్యస్య స్థానమస్తి. భారతర్తు విజ్ఞాన విభాగేన సంసూచితం యత్ శ్వహ యావత్ బిహార్ మధ్యప్రదేశ పూర్వోత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పశ్చిమ బంగాల్ పూర్వోత్తర భారత ఇత్యేతేషాం కేషుచిత్ భాగేషు చ అతివృష్టేః సంభావనాస్తి. ఋతువిభాగేన ఉక్తం యత్ శ్వహ యావత్ ఆంధ్రప్రదేశ ఝార్ఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్ తమిళనాడు రాజ్యేషు మేఘగర్జనేన సహ వృష్టేః సంభావనా వర్తతే. అహ్మదాబాదే అద్య సమాయోజ్యమానాయాః విశ్వ దివ్యాంగ ధనుర్విద్యా శృంఖలాయాః తృతీయ చరణస్య తృతీయే దివసే వర్తమాన విశ్వ విజేత్రీ శీతల్ దేవీ అంతిమ చక్రే ప్రవేశం లబ్ధ్వా భారతస్య కృతే పదకం సునిశ్చితవతి. ఉభయోః భారతీయయోః మధ్య సంజాతే ఉపాంత్య ద్వంద్వే జమ్మూప్రదేశస్య శీతల దేవ్యా స్వదేశీయా సరితా పంచచత్వారింశదుత్తర శతతః త్రిచత్వారింశదుత్తరశతాంకైః పరాజిత్య సువర్ణ పదకస్య నిర్ణాయక స్పర్ధాయాం స్వస్థానం సునిశ్చితం. టెన్నిస్ స్పర్ధాయాం పూర్వతన విజేతారౌ అరీనా సబాలెంకా అథ కార్లోస్ అల్కరాజః యుఎస్ ఓపెన్ ప్రతియోగితాయాః ప్రాగుపాంత్య చక్రే స్వస్థానం రక్షితవంతౌ. ఏకవారం పునః ముఖ్యాః వార్తాః. కేంద్రీయ గృహమంత్రి అమిత్ షాహ్ అద్య గోవాయాః పణజీనగరే పశ్చిమక్షేత్రీయ పరిషదః అష్టావింశతితమస్య ఉపవేశనస్య అధ్యక్షతాం కృతవాన్. తత్ర గోవారక్షిబలాయ ప్రతిష్ఠితం ప్రెసిడెంట్స్ పులిస్ కలర్ ఇతి విశిష్ట ధ్వజ సమ్మానం ప్రదత్తవాన్. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః లగ్జంబర్గ్ దేశస్య ఉప ప్రధానమంత్రిణా జేవియర్ బెటల్ ఇత్యనేన సహ ఉపవేశనం కృతవాన్. ఉక్తవాన్ చ యత్ యదా సంపూర్ణం విశ్వం అనిశ్చితతాం ప్రతి చింతితమస్తి తాదృశే కాలే భారత లగ్జంబర్గ్ దేశయోః మధ్యే విశ్వసనీయాః

0: मृताः। राष्ट्रिय राजधान्याः सत्यनिकेतन क्षेत्रे भवन पतनेन मृतानां संख्या संवर्ध्य 7 यावत् उपगता वर्तते इति वार्ताः।
1: आकाशवाणी ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:30. ఇప్పుడు విందాం దేశ బులిభక్త ప్రబోధ గీతం

ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 8:30 మార్పు ఈ శీర్షికన రూపకం ప్రసారమవుతుంది. తప్పకుండా వింటారు కదూ.

శివాని నిజామాబాద్ కేంద్రం. సమయం 5:35. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:35 దాటి 20 సెకండ్లు.

ఇప్పుడు విందాం సినీ గీతాలు. కార్యక్రమంలో ముందుగా విందాం కోర్ట్ సినిమా కోసం అనురాగ్ కులకర్ణి, సమీరా భారద్వాజ్ పాడిన

0: ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 8:30 మార్పు ఈ శీర్షికన రూపకం ప్రసారమవుతుంది. తప్పకుండా వింటారు కదూ.
1: సినీ గీతాల్లో తర్వాతి పాట ధీవర సినిమా కోసం శిల్పారావు పాడిన పాట విందాము.

0: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగా హెచ్ పై తప్పక ట్యూన్ చేసుకోండి.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశవాణి నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గానీ వాట్సాప్ మెసేజ్ గానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: సినీ గీతాలు తర్వాత పాట నా సామిరంగ సినిమా కోసం కాలభైరవ రాహుల్ సిబ్లి గురించి పాడిన పాట విందాం.

విన్నపడుతూ సినీరంజని సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి కాసేపట్లో వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఈనాటి కార్యక్రమంలో వరి సాగు విధానానికి సంబంధించిన వివరాలు వింటారు. వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
0: ఇప్పుడు వినండి వరి సాగు విధానం. ఈ విషయం గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు అందిస్తున్న వివరాలు.
3: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబి రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదే విధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అనంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు, అంటే ఎరువులు యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలుకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే

0: కుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది 1 ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత గనక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ లాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష గనక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు 1 ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేట్ కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుంది అన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం 10 కిలోల విత్తనం 1 ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకున్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదే విధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే 1 ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు. 10 ఎకరాలు 5 ఎకరాలు 7 ఎకరాలు 15 ఎకరాలు ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: వరి సాగు విధానం ఈ విషయమై రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మి గారు తెలియజేసిన వివరాలు విన్నారు. రేపు సాయంకాలం 6:50 ప్రసారమయ్యే కార్యక్రమంలో పంటల్లో ఆశించే రెక్క పురుగుల నివారణ గురించి రాజేంద్ర నగర్ వ్యవసాయ కళాశాల కీటక శాస్త్రవేత్త హెడ్ డాక్టర్ ఏ రామకృష్ణ గారు తెలియజేసే వివరాలు వినొచ్చు. ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి కార్యక్రమంలో లైఫ్ ఫోనిని అందిస్తున్నాం. ప్రస్తుత పంటలపై ఎల్నినో ప్రభావం, పంటల సంరక్షణకై సమర్థ నీటి యాజమాన్యపు ఆవశ్యకత గురించి శాస్త్రవేత్త డాక్టర్ వి రాములు గారు రైతు సోదరుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు.

0: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్, అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈరోజు మరియు రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ముందుగా ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు పంట సాగులో యాజమాన్యం గురించి దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ యువ రైతు పి శ్రీనివాస్ గారితో పరిచయం ఉంటుంది పరిచయకర్త ఎం శశిరేఖ గారు. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:00 సినీ రంజని కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు వింటారు. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ మూడు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 అలనాటి గీతాలు, మధుర గీతాలు వింటారు. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీమన్ నింబాచల లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధన్ వినిపిస్తారు ఆర్ సాయిలు గారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది ప్రబోధ గీతంతో. అనంతరం 7:30 డాక్టర్ నవీన్ సూపర్ స్పెషాలిటీ ఐ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో డాక్టర్ నవీన్ నూకలగారు నుంచి సలహాలు సూచనలు వింటారు. 8:00 డాక్టర్ సీన్ నాయక్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీన్ నాయక్ గారు నుంచి సలహాలు సూచనలు వింటారు. ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 సినీ గీతాలు వింటారు. 9:00 హృదయరాగాలు కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ సందేశాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10:00 వైద్య భారతి కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇవి రేపు ఉదయం పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వీలత. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్ సభ అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. గౌహటి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, విద్యా సంస్థల విలువ ర్యాంకింగ్స్ లో కాకుండా సమాజంలో తెచ్చే మార్పులోనే ఉంటుందన్నారు. అస్సామీ, తమిళ భాషల మధ్య సాంస్కృతిక సాహిత్య మార్పిడిని పెంచాలని సూచిస్తూ ఉన్నత విద్యలో ఆవిష్కరణల అవసరం ఉందన్నారు. ఈ సందర్బంగా ఆయన 110 కోట్ల రూపాయల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్, చంద్రకాంత అభిదాన్, భూపెన్ హజారికా పుస్తకాలను ఆవిష్కరించారు. విద్యార్థులతో డ్రగ్స్ వ్యతిరేక ప్రమాణం చేయించారు. అస్సాంలోని నగావ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. దీంతోపాటు తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో 2 స్థానాలకు, పుదుచ్చేరిలో 1 స్థానానికి శాసనసభ ఉప ఎన్నికలను కూడా ప్రకటించింది. తమిళనాడులోని మధురాంతకం, ధరాపురం స్థానాలు, పశ్చిమ బెంగాల్లోని రెజీనగర్, నందిగ్రామ్ స్థానాలు, పుదుచ్చేరిలోని తట్టంచావడి అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయని కమిషన్ తెలిపింది. లోక్సభ అసెంబ్లీ ఉప ఎన్నికల నోటిఫికేషన్ బుధవారం నాడు విడుదలవుతుంది. ఈ నెల 16వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. అక్టోబర్ 6న పోలింగ్ జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. భారతదేశం ప్రపంచ ఫార్మసీ స్థానాన్ని బలపరుచుకుంటూ గ్లోబల్ హెల్త్ కేర్ కేంద్రంగా ఎదగాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఫార్మా మ్యాక్టెక్ ల్యాబ్ నెక్స్ట్ ఎక్స్పో 2026ను ప్రారంభించిన సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, వైద్య పరికరాలు, టెలిమెడిసిన్ ఆవిష్కరణలు, ఆత్మ నిర్భరత, స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మెడ్టెక్ రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్, పేటెంట్ చట్టాలు, మేధో సంపత్తి వ్యవస్థలను బలోపేతం చేయవలసిన అవసరం ఉందని చెప్పారు. సాంకేతిక భాగస్వామ్యాలు, ఉమ్మడి వ్యాపారాల ద్వారా స్వయం సమృద్ది సాధించి దేశ పౌరులకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన ఆరోగ్య వెల్నెస్ సేవలందించే స్థాయికి భారత్ ఎదగాలన్నారు.
1: Make sure we are very high quality, zero compromise on quality, and ensure not only that every Indian gets high quality health care, but we provide wellness and health care to the world from India.
0: వ్యవసాయ సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణ ఉపాధికి కృషి విజ్ఞాన కేంద్రాలు కేంద్ర బిందువులుగా మారాలని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో కృషి విజ్ఞాన కేంద్రాలను బలోపేతం చేయడంపై ఈరోజు సమీక్ష నిర్వహించిన సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, 2027 మార్చి నాటికి 300 కెవీకేల మౌలిక వసతులను ఆధునీకరించాలని, డిసెంబర్ 2028 నాటికి అన్ని కేంద్రాల్లో ఇంక్యుబేషన్ కమ్ స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కేంద్ర రాష్ట్రాల సమన్వయం, సిబ్బంది ఖాళీల భర్తీ, నిధుల మద్దతు ద్వారానే ఇది సాధ్యమవుతుందని అన్నారు. ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అమలుకు రాష్ట్రాలు తగిన ఆర్థిక సహాయం అందించాలని శివరాజ్ సింగ్ చౌహాన్ విజ్ఞప్తి చేశారు. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. గోవా తలైగామ్లోని డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో గోవా పోలీసులకు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్స్ పోలీస్ కలర్ పురస్కారాన్ని అమిత్ షా అందజేశారు. సైబర్ నేరాల బాధితుల కోసం 12 భాషల్లో పనిచేసే ఏఐ వాయిస్ అసిస్టెంట్ ను, 1930 హెల్ప్ లైన్ ను కూడా ప్రారంభించారు. అత్యవసర స్పందన సమయం తగ్గినందుకు, శిక్షల శాతం పెరిగినందుకు గోవా పోలీసుల సేవలను మంత్రి ప్రశంసించారు.
2: గోవా పోలీస్ కి సేవ రాష్ట్రపతి జీకే దియే హువే నిశాన్ కే సాథ్ దేశ్ భర్ కి

0: पुलिस की कतार में खड़ी है। ये गौरव जिन जिन राज्यों की पुलिस को मिला वो पुलिस के गौरवशाली इतिहास, साहस और समर्पण के कारण ही राष्ट्रपति महोदय ने गोवा को प्रेसिडेंट कलर से सम्मानित करने का काम किया।
1: అంతకుముందు పణజీలో జరిగిన 28వ పశ్చిమ మండల సమావేశానికి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గోవా సీఎం ప్రమోద్ సావంత్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, మహారాష్ట సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు పాల్గొన్నారు. ఇస్రో ప్రభుత్వ సంస్థేనని, ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ అన్నారు. బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, నూతన అంతరిక్ష విధానం కింద కార్యకలాపాలను విస్తరించేందుకు మాత్రమే ప్రైవేటు రంగాన్ని భాగస్వాములను చేస్తున్నామని, ఇస్రో ప్రాధాన్యత పెరిగిందని, ప్రభుత్వ బడ్జెట్ నిధులు సరిపోతాయని తెలిపారు.
2: ఇస్రో ఈజ్ నాట్ ప్రైవేట్ సెక్టర్, ఇస్రో ఈజ్ ఎ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ వర్కింగ్ ఫర్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వీఆర్ వర్కింగ్ దేర్. వన్ ఆఫ్ ద మ్యాండేట్ టు ఇన్స్పైర్ ఇస్రో అండ్ ఎన్సీవీస్ టు గ్రో ద స్పేస్ ఎకోసిస్టమ్ విత్ రెస్పెక్ట్ టు ద బడ్జెట్. వాట్ ఎవర్ ఇస్రో నీడ్స్ పర్ ఇయర్ గవర్నమెంట్ ఇస్ అలాటెడ్, దేర్ ఇస్ నో షార్టేజ్ ఆఫ్ బడ్జెట్.
1: ఇన్స్పేస్ చైర్మన్ పవన్ గోయంక మాట్లాడుతూ, ఇస్రోలో శాస్త్రవేత్తల నిష్క్రమణ సాధారణ పరిమితిలోనే ఉందని, సంస్థ కార్యకలాపాలు మరింత విస్తరిస్తున్నాయని చెప్పారు. పరిశుభ్రమైన గాలి ప్రాథమిక అవసరమని, అది పర్యావరణ సదుపాయం కాదని జాతీయ హరిత ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ ప్రకాష్ శ్రీవాత్సవ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, గాలి కాలుష్యానికి సరిహద్దులు లేవని, వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ వ్యర్థాలు దీనికి ప్రధాన కారణాలని పేర్కొంటూ, వీటి నివారణకు అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జాతీయ స్వచ్ఛమైన గాలి కార్యక్రమం కింద ఉత్తమ ప్రతిభ కనపరిచిన నగరాలకు స్వచ్ఛవాయు సర్వేక్షణ్ అవార్డులను అందించారు. సరైన ప్రణాళిక, క్షేత్రస్థాయి అమలుతో పరిపూర్ణ వాయు నాణ్యత సాధ్యమేనని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ముంబైలో గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ ను ప్రారంభిస్తారు. డిజిటల్ చెల్లింపులు, ఆర్థిక సమ్మేళనంలో భారతదేశ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. ప్రపంచవ్యాప్తంగా పౌరులు, సంస్థలు, ఆర్థిక వ్యవస్థలకు విశ్వసనీయ సమ్మిళిత ఆర్థిక, క్వాంటమ్ టెక్నాలజీలు, ఇతర అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు ఎలా ఉపయోగపడతాయనే అంశాలపై ఈ సదస్సులో దృష్టి సారిస్తారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, తమిళనాడు రాష్టాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల్లో పుదుచ్చేరి, కరైకాల్, విదర్భ, ఛత్తీస్గఢ్, గంగానదీ తీర ప్రాంత పశ్చిమ బెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా కోస్తాంధ్ర, కేరళ, మాహే ప్రాంతాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని తెలిపింది. అహ్మదాబాద్ లో జరుగుతున్న వరల్డ్ ఆర్చరీ పారా సిరీస్ 3వ దశలో ఈరోజు ప్రపంచ ఛాంపియన్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ విలువిద్య వ్యక్తిగత విభాగంలో ఫైనల్ కు దూసుకెళ్లి భారత్ కు పతకాన్ని ఖాయం చేశారు. పూర్తిగా భారతీయుల మధ్య జరిగిన సెమీఫైనల్స్ లో జమ్మూకు చెందిన శీతల్ దేవి సరితపై 145-143 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించింది. ఫైనల్లో ఆమె కజకిస్తాన్ కు చెందిన ఐజాదా సిదాన్తో పోటీ పడతారు. మరోవైపు కాంస్య పతక పోరులో చైనాకు చెందిన వాంగ్ హుయిటింగ్ తో సరిత తలపడతారు. దీంతో భారత్ కు మరొక పతకం అందించే అవకాశం ఉంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం యువత చురుగ్గా కృషి చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు. లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలకు బుధవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2029 నాటికి మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. బీహార్, మధ్యప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఈశాన్య భారత ప్రాంతాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు విందాం పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో పసుపు పంట సాగులో యాజమాన్యం గురించి దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ యువ రైతు పి శ్రీనివాస్ గారితో పరిచయం. పరిచయకర్త ఎం శశిరేఖ గారు.
1: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం. పంట పొలాలు కార్యక్రమానికి రైతులందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో పసుపు పంట సాగు గురించి ధర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ యువ రైతు పెదంగంటి శ్రీనివాస్ గారితో పరిచయం, ఇంకా రైతన్న జరపైల ముచ్చట్లు, మార్కెట్ ధరలు, వాతావరణ వివరాలు మున్నగు అంశాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం మార్కెట్ ధరలు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ తెలియజేసిన మార్కెట్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. పసుపు పిల్ల కొమ్ములు క్వింటాలుకింటికి గరిష్ట ధర 16,500 రూపాయలు, కనిష్ట ధర 9,522 రూపాయలు, మోడల్ ధర 14,700 రూపాయలు. పసుపు దుంప రకం క్వింటాలుకింటికి 15,118 రూపాయలు, గరిష్ట ధర కనిష్ట ధర 10,006 రూపాయలు, మోడల్ ధర 14,788 రూపాయలు. పసుపు చూర క్వింటాలుకింటికి 13,500 రూపాయలు గరిష్ట ధర, 10,006 రూపాయలు కనిష్ట ధర, 11,500 రూపాయలు మోడల్ ధర. తెల్ల నువ్వులు క్వింటాలుకింటికి గరిష్ట ధర 11,586 రూపాయలు, 10,489 రూపాయలు కనిష్ట ధర, 11,586 రూపాయలు మోడల్ ధర. మొక్కజొన్న హైబ్రిడ్ రకం క్వింటాలుకింటికి గరిష్ట ధర 18,050 రూపాయలు, కనిష్ట ధర 1,400 రూపాయలు, మోడల్ ధర కూడా 1,400 రూపాయలు. మార్కెట్ ధరలు విన్నారు. ఇప్పుడు వాతావరణ సూచన. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుండి వచ్చిన సమాచారం ప్రకారం రానున్న 5 రోజుల్లో జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 32 డిగ్రీల సెల్సియస్, మరియు రాత్రి కనిష్ట ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. గాలిలోని తేమ ఉదయం 81 నుండి 84%, మరియు మధ్యాహ్నం 51 నుండి 56% మధ్య ఉండవచ్చు. వాయువ్య దిశ నుండి గాలులు సరాసరి గంటకు 11 నుండి 14 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది. వాతావరణ వివరాలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు పసుపు పంట సాగు గురించి ధర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ యువ రైతు పెదంగంటి శ్రీనివాస్ గారితో పరిచయం. పరిచయకర్త ఎం శశిరేఖ. రైతు సోదరులకు నమస్కారం. ఇప్పుడు మన ముందు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నటువంటి ధర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామ అభిదయ యువ రైతు పెదంగంటి శ్రీనివాస్ గారున్నారు. మరి వారు ఏ పంటలు సాగు చేస్తున్నారు, మంచి దిగుబడుల కోసం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటిస్తున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
2: నమస్కారం అండి
1: శ్రీనివాస్ గారు. మీరు ఎంతకాలంగా వ్యవసాయం చేస్తున్నారు?
2: నేను ఈ వ్యవసాయం అనేది 15 సంవత్సరాలుగా చేస్తున్నాను. 3 ఎకరాల సొంత భూమి ఉంది, వేరే వాళ్ళది మా పక్క వాళ్ళదే, ఇంకో 3 ఎకరాలు కౌలుకు చేస్తున్నాం. ఈ అన్ని పంటలు 6 ఎకరాలలో సాగు చేస్తున్నాం. నేను పీజీ ఎంఏ ఇంగ్లీష్ బీఎడ్ చేశాను. చిన్నప్పటి నుంచి వ్యవసాయ ఫ్యామిలీ కాబట్టి అదే రూట్లో నేను వస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగానికి ట్రై చేస్తూనే ఈ వ్యవసాయం ఆధారంగా చేసుకుంటూ చేస్తున్నాను మా ఊర్లో.
1: ఏ పంటలు సాగు చేస్తుంటారు శ్రీనివాస్ గారు మీరు?
2: మేము పసుపు, వరి, మొక్కజొన్న తోటలు సాగు చేస్తాము, బెండకాయ, బీర.
1: అంటే సీజన్ బట్టి మీరు వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఉంటారు?
2: అవునండి. ఎక్కువగా ఇప్పుడు వరి, పసుపు, మొక్కజొన్న, సోయా అధికంగా వేస్తున్నాం. అయితే ఇంతకు ముందు సోయా పంట ఎక్కువ మంది వేసేవారు, అది డిమాండ్ లేకపోవట్ల దిగుబడి తగ్గట్ల వరి ఎక్కువగా వేస్తున్నారు. అలాగే మేము వరితో పాటు పసుపు పంట కూడా సాగు చేస్తాం. దాంతో అంతర పంటగా మొక్కజొన్న వేస్తాం, చుట్టూగా కందులు కూడా వేస్తాం.
1: అంటే కంచె పంటగా కందులు కూడా సాగు చేస్తుంటారు. మరి శ్రీనివాస్ గారు పసుపు పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి పసుపు పంట గురించి తోటి రైతుల కోసం వివరించండి. ముందుగా పసుపు వేసుకోవడానికి విత్తనం ఎలా సేకరించుకోవాలంటారు?
2: ఇంతకు ముందు వేసిన పసుపునే పసుపు దవ్వగానే పక్కకు తీస్తాం. మంచి విత్తనాన్ని సేకరించి నీడలు ఆరబోసి దాని మీద పసుపు ఆవు కప్పి ఉంచుతాము. ఈ పంట మళ్ళీ వచ్చేదాకా ముక్కలు పోసి

0: విత్తనం కోసం తయారు చేసుకుంటాం కదా, అట్లా రెండు మూడు చేస్తాం, అట్లా చేసి విత్తనానికి ఉపయోగించుకుంటాం.
1: అంటే ఒక ఎకరానికి ఎంత విత్తనం అవసరం అవుతుంది?
0: ఒక ఎకరానికి సుమారుగా 8 నుంచి 10 క్వింటాల విత్తన దుంపలు కొమ్మలు అవసరమవుతాయి. కొమ్మలు 8 నుంచి 10 క్వింటాలు. సొంత విత్తనం కాబట్టి అంత ఖర్చు ఏమి ఉండదండి, మన పాత పసుపే వాడుకుంటాం కదా. ఈ విత్తనాలు ఎంపిక చేసుకుని దృఢంగా ఉండి చీడబీడలు లేని ఆరోగ్యమైన కనీసం 2-3 కన్నులు ఉన్న దుంపలను ఎంచుకుంటాము. విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి, దీన్ని బట్టి మన దిగుబడిలో తేడా కనబడుతుంది. అందుకే ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకుంటాము. అయితే దుంపకులు తెగులు రాకుండా విత్తే ముందు 1 లీటర్ నీటికి 3 గ్రాముల మాంకోజెబ్ లేదా కార్బన్ డిజమ్ కలిపిన ద్రావణంలో దుంపలను 30 నిమిషాలు నానబెడతాం. నానబెట్టి నీడలో ఆరబెడతాం. తర్వాత నాటుకోవడానికి సిద్ధమవుతాయి.
1: అయితే విత్తనం మీరు సొంత విత్తనమే వాడుకుంటున్నారు, అలాగే విత్తన శుద్ధి కూడా చేస్తున్నామని చెప్తున్నారు. మరి పసుపు విత్తడానికి ముందు నేలను ఏ రకంగా తయారు చేసుకోవాలి? తయారు చేసేటప్పుడు దుక్కిలో ఏ ఎరువులు వాడుతూ ఉండాలి?
0: ఈ పసుపుకు ముఖ్యమైనది నేల. ఇది నీరు నిల్వ ఉండకుండా బాగా ఇంకే గర్భ నేలలు, ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు అత్యంత అనుకూలమైనవి. భూమిలో సేంద్రియ కార్బనం ఎక్కువగా ఉండాలి. నీటి నిల్వ ఉండే బంకమన్ను చౌడు నేలలు దీనికి పనిచేయి, నీళ్లు ఇనికిపోవాలన్నట్టు. దుక్కి చేసుకున్నాం కదా, ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 200 కిలోల వేప పిండి, 2 కిలోల ట్రైకో డెర్మ విరిడి వేసి కలపాలి. రసాయన ఎరువులు నేల స్వభావాన్ని బట్టి సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని భాస్వరం ఎరువులను ఖచ్చితంగా వేస్తాము. భాస్వరం మొత్తం ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. నత్రజని పొటాషును 3-4 దఫాలుగా నాటిన 30 రోజులు, 60 రోజులు మరియు 90 రోజులు, లాస్ట్కు 120 రోజులకు అందించాలి. 4 దఫాలుగా అందిస్తే దుంప బాగా రావడానికి అవకాశం ఉంటుంది.
1: మరి శ్రీనివాస్ గారు, ఇప్పుడు పసుపు పంటలో కంచె పంటగా కంది పంట, అలాగే అంతర పంటగా మొక్కజొన్న పంట సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదా, మరి వీటికి సంబంధించిన ఎరువులు ఏ మోతాదులో వాడుతుంటారు?
0: వేరేగా అవసరం లేదు. ఈ పసుపు పంటకి ఏదైతే ఇస్తామో వీటికి కూడా అవే కలిపేస్తాం. మొక్కజొన్నకు ఈ కందికి కూడా అవే ఎరువులు వేస్తాం. సపరేట్ గా దానికి వేరే మందులు వేయాల్సిన అవసరం ఏమి లేదు. అయితే ఇందులో మొక్కజొన్న కంది వేస్తాం కదా, ఇట్లా ఒక్క పంటలో 3 పంటలు తీయడం వల్ల లాభం ఎక్కువ ఉంటుంది. చేత చేస్తాం కాబట్టి దాంట్లోనే లాభం ఎక్కువ ఉంటుంది మొక్కజొన్న ఈ కందికి.
1: మరి ఒకే సమయంలో మీరు 3 పంటలు సాగు చేస్తున్నామని చెప్తున్నారు కదండి, మరి కలుపును నివారించడానికి మీరు ఎలాంటి పద్ధతులు పాటిస్తున్నారు?
0: ఈ పసుపు పంటకు మేము గడ్డి మందులు అట్లాంటివి ఏమి కొట్టము, కూలీలతోటే కలుపు తీపిస్తాం. ఎందుకంటే ఆ గడ్డి తీపిచ్చినప్పుడు భూమి వదలగై దుంప బాగా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మేము మందులు వాడము, కూలి వాళ్ళతోటే కలుపు తీపిస్తాము. మొక్కజొన్న కంది పంట ఏదీనికి కూడా మంది కొట్టాం, గడ్డి మందు ఏమి కొట్టాం.
1: అయితే ఈ దుంప ఏపుగా పెరగడానికి మీరు ఇంకా ఏ ఎరువులు వాడుతూ ఉంటారు?
0: ఈ నత్రజని పొటాషు ఖచ్చితంగా 4 దఫాలుగా వాడతాం. పసుపు నాటినాక 30 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 90 రోజులు, చివరిగా 120 రోజులకు ఖచ్చితంగా అందించాలి. అప్పుడే పసుపు పంటకు దిగుబడి బాగా వస్తుంది.
1: అలాగే ఈ పంటకి ఏ పురుగులు తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది, నివారణకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?
0: ఈ పసుపు పంటలో చీడపీడలు ఎక్కువగా ఉంటాయి, దుంపకులు తెగులు ముఖ్యమైనది. ఎందుకంటే ఈ దుంపలు చీడపీడలు ఎక్కువ దానికే ఆకర్షిస్తాయి. పసుపు పంటకు ఇది ప్రధాన సమస్య. ఎక్కువ నీళ్లు పెట్టడం వల్ల ఈ దుంపకులు తెగులు వస్తుంది. మేము నివారణకు ట్రైకోడెర్మా విత్తన శుద్ధి చేసుకుంటాం ఫస్ట్. ఈ తెగులు లక్షణాలు కనిపిస్తే మెటలాక్సిల్ ప్లస్ మాంకోజెట్ 2.5 గ్రాముల లీటర్ నీళ్లలో తడిసేలా పిచికారీ చేస్తాం. రెండోది ఏంటంటే ఆకుమచ్చ తెగులు. ఆకులపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రోపికోనజోల్ 1 మిల్లీలీటర్ లేదా మ్యాంకోజెబ్ వేస్తాం. అదన్నా ఇదన్నా 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తాం. ఇక మూడోది దుంప తొలిచే పురుగు. ఈ పురుగు ప్రధాన సమస్య దీంట్లో. పసుపులో మొత్తం పంట అనేది చేస్తుంది. దిగుబడి తగ్గడానికి ఈ దుంప తొలిచే పురుగు లేదా దీన్నే కాండం తొలిచే పురుగు కూడా అంటారు. అయితే దీని నివారణకు క్లోరాంటానిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు పంపుతోటి పిచికారీ చేస్తాం. దీనివల్ల దుంప తొలిచే పురుగు తగ్గుతుంది.
1: మరి పసుపు పంటలు వర్షాకాలంలో సాగు చేస్తూ ఉంటారు కదా రైతులందరూ, మరి దీనికి నీటి తడులు ఏ రకంగా ఇవ్వాల్సి ఉంటుంది? అంటే మీరు ఇందాక అన్నారు ఎక్కువ నీళ్లు పెట్టినప్పుడు దుంపకులు వచ్చే అవకాశం ఉంటుంది, పంట దిగుబడి అనేది తగ్గుతుంది అని అంటున్నారు కాబట్టి, మరి నీటి తడులు అనేది ముఖ్యమైన అంశం కాబట్టి మరి నీటి తడులు ఏ రకంగా ఇవ్వాలంటారు?
0: నీటి యాజమాన్యానికి వస్తే నా

0: నాటిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. ఒకవేళ వర్షం పడితే అవసరం లేదు, వర్షం లేనప్పుడు ఖచ్చితంగా నాటిన వెంటనే ఫస్ట్ తడి ఇవ్వాలి. ట్రిప్ ఉన్న వాళ్ళకు ట్రిప్ ద్వారా కూడా వేసుకోవచ్చు. అయితే మేము నీటి తడులు ఇస్తాం, ట్రిప్ లేదు. ట్రిప్ ద్వారా వేస్తేనేమో ఎరువులు ఆదా అవుతాయి, నీటి పారిస్తేనేమో కొంచెం ఎక్కువ ఎరువులు అవసరం అవుతాయి. పసుపు పంటకు ఎక్కువగా ఎరువులు అవసరం, అంతర కృషి చాలా అవసరం దీనికి. ఎందుకంటే కలుపు సమస్య ప్రధానంగా ఉంటుంది, దీనివల్ల దిగుబడులు చాలా తగ్గే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం వర్షభావం పరిస్థితి బాగా ఉన్నది, ఎల్నినో ప్రభావం అంటారు. ఈ పసుపు పంటకు వర్షాలు తగ్గినాక కూడా 10-12 తడులు ఇవ్వాల్సి ఉంటుంది. తేమ శాతం చూసి తడులు ఇచ్చుకోవాలి. అట్లానే ఎక్కువ నీళ్లు పెట్టినా కూడా దుంపకులు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ నీటి తడులు తేమ శాతం చూసుకుని ఇచ్చుకుంటాం. ఈ వరికి కూడా చాలా కష్టంగా ఉంది వర్షాలు లేకుండా. ఈ వర్షాలు పడితేనే నెక్స్ట్ పంటకు ఏమన్నా ఆధారం ఉంటుంది.
1: మరి విత్తే విధానం ఏ రకంగా ఉంటుంది? అంటే కొందరు రైతులు బెడ్ పద్ధతి ద్వారా సాగు చేస్తున్నారు, కొందరు కాలువల పద్ధతి ద్వారా సాగు చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ పద్ధతిలో సాగు చేస్తున్నారు ఈ పసుపు పంటని?
0: బెడ్ పద్ధతులు అయితే చేస్తలేము, వేరే వాళ్ళు చేస్తారు. కానీ మేమైతే ఇప్పటికీ మన బోధే పద్ధతులను సాగు చేస్తున్నాం, పాత పద్ధతులనే. బెడ్ పద్ధతి ఇంకా చాలా బాగుంటుందని తెలుసు, నెక్స్ట్ అదే చేయడానికి ప్రయత్నం చేస్తాం మేము కూడా. ఈ పద్ధతి ద్వారా అధిక వర్షాలు పడినా నీరు ఉండకుండా సులభంగా బయటకు పోయి దుంపకులు రాకుండా ఉంటుంది. ఎందుకంటే మా నాన్న వాళ్ళకి ఇట్లా అదే పద్ధతి పాటిస్తారు కాబట్టి అట్లనే ఇప్పటికి నడుస్తుంది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ అట్లా చేద్దామని అనుకుంటున్నాం.
1: ఈ పంట 9 నెలలకు చేతికొస్తుంది కదా, మరి తవ్వేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అట్లానే ఉడకబెట్టే విధానం ఏ రకంగా ఉంటుంది?
0: పసుపు కోత రకం బట్టి 8 నుంచి 9 నెలల టైం పడుతుంది. అయితే ఎట్లా గుర్తించాలంటే జనవరి ఫిబ్రవరి వచ్చేటప్పటికి ఈ ఆకులు పసుపు రంగులోకి మారుతాయి, అప్పుడు మనకు కొంచెం పసుపు దుంప విరిగిందని గుర్తించాలి. ఈ దశలో నీటి తడులు ఆపి తవ్వకం ప్రారంభించాలి. ఈ పసుపు దుంపలను తవ్విన 2-3 రోజుల్లోనే ఉడకబెడతాం. ఈ 2-3 రోజులనే ఉడకబెట్టడం పూర్తి చేయాలి. సరిగ్గా ఉడకబెడితేనే పసుపుకు మంచి రంగు సువాసన ఎక్కువ నిల్వ సామర్థ్యం లభిస్తుంది. ఎట్లా ఉడకబెడతామంటే ఆధునిక పద్ధతి ఇప్పుడు ఇవి వచ్చినాయి, స్టీమ్ బాయిలర్ డ్రమ్ములు. స్టీమ్ బాయిలర్ పద్ధతిలో ఆవిరి పట్టడానికి సాధారణంగా 45-60 నిమిషాలు పడుతుంది. తల్లి దుంపలను గడ్డలను పిల్ల కొమ్ముల కంటే 10-15 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది ఉడకబెట్టడానికి. అయితే పసుపు సరిగ్గా ఉడికిందో లేదో ఎట్లా గుర్తించాలంటే ఎక్కువ ఉడకబెడితే రంగు నల్ల పడుతుంది, ఎక్కువ ఉడకబెట్టదు. తక్కువ ఉడికితే దుంపలో పచ్చదనం ఉండి బూజు పడుతుంది. సరైన పక్వతను ఇలా పరీక్షించాలి. ఇట్లా ఏళ్ళతోటి నొక్కినప్పుడు ఇట్లా వెన్నలాగా మెత్తగా రావాలి, అయితే అప్పుడు ఉడికిందని గుర్తించవచ్చు. అయితే ఇట్లా మెత్తగా ఉడికినప్పుడు ఎండబెట్టాలి. ఎట్లా ఎండబెట్టాలంటే ఉడికిన పసుపును వెంటనే తీసి శుభ్రమైన సిమెంటు కల్లాల్లో లేదా టార్పిలిన్ పట్టాలపై 5-7 సెంటీమీటర్లు మందంగా పలుసగా వరవాలి. ఎండబెట్టే సమయం ఎప్పుడంటే మంచి ఎండ ఉంటే 10-15 రోజుల పాటు ఎండబెట్టాలి. దుంపలు అన్ని వైపులా సమానంగా ఎండటానికి 2-3 సార్లు రోజు కింద మీద చేయాలి. రాత్రి వేళల్లో మంచు తగలకుండా పట్టాలని కప్పిస్తే ఈ పసుపు మంచి నాణ్యత ఉంటుంది. తేమ శాతం ఎండు పసుపులో 8-10% మించకూడదు. కొమ్మును విరిసి తప్పుకోమని సప్పుడైతే అది మంచిగా ఎండినట్లని అర్థం. ఎండిన తర్వాత పాలిషింగ్ డ్రమ్ములో వేసి పాలిష్ పడతాం. ఇక సహజమైన మెరుపు వస్తుంది పాలిష్ పట్టినప్పుడు. మంచి రంగు వచ్చినప్పుడే మార్కెట్లో మంచి డిమాండ్ ఉండి మంచి ఆదాయం వస్తుంది.
1: శ్రీనివాస్ గారు, మరి ఒక ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది, ఖర్చు ఏ విధంగా ఉంటుంది?
0: ఈ ఖర్చు చూసుకున్నట్లయితే ఈ పశువుల ఎరువుకి చాలా ఖర్చు అవుతుంది. 8-10 టన్నుల పశువుల ఎరువు వేస్తేనే పసుపు పంటకు పెట్టుబడి వస్తుంది, లేకపోతే రాదు. ఖచ్చితంగా వాడతాం. కూలీల ఖర్చు అవన్నీ ఓంగా ఎకరానికి 20-25 క్వింటాల పసుపు దిగుబడి వస్తుంది. కూలీల ఖర్చు ఎక్కువ అవుతుంది పసుపు పంటలో, కలుపు సమస్య ఎక్కువ ఉంటుంది, ఖర్చు ఎక్కువ ఉంటుంది.
1: పసుపు పంటకు మార్కెట్ ఏ రకంగా ఉంది, అంటే మీరు అనుకున్నంత రేటు మీకు గిట్టుబాటు అవుతుందా, లేకపోతే ఇంకా తక్కువ ఉందంటారు?
0: అనుకున్న అయితే సీజన్ల మట్టుకు అనుకున్నట్టు లేదు, ధర పెరిగింది ఇప్పుడు. కానీ ఇప్పుడు ఆల్రెడీ అమ్మేసినాం కదా, ఆ సీజన్లో కొంచెం తక్కువ ఉంది. 10,000 పైన ఉంటే మాకు పెట్టిన పెట్టుబడికి ఆదాయం వస్తుంది. అయితే ఎకరానికి మాకు 20-25 క్వింటాలు ఎండు పసుపు వస్తుంది ఎండినాక. అయితే పచ్చిది అయితే 100 క్వింటాల నుంచి 120 క్వింటాల వస్తుంది, ఎండినాక 25 క్వింటాల అవుతుంది ఎకరానికి. ఇక మేము సీజన్లో అమ్మినప్పుడేమో 9,000 10,000 అట్లుండే.

0: ఇప్పుడు ప్రస్తుతానికి పాదారు వేరు ఉంది, ఇప్పుడు బాగా ఉంది, కానీ అప్పటికి అమ్మేసినాం కాబట్టి మళ్ళా పంటకు ఏమన్నా రేటు పెంచితే అది ఇదే రేటు ఉన్నా కూడా మాకు చాలా గిట్టుబాటు అవుతుంది పంటకు. ఈ పసుపులో లాభం వచ్చిన నష్టం వచ్చిన ఇది మా పంట అంటే లక్ష్మీదేవి లెక్క. చేనులకు పోతే పసుపు కనబడితేనే చేనులకు వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అందుకోసం ఈ పసుపును అసలు వదిలిపెట్టాము. ప్రతిసారి లాస్ వచ్చినా లాభం వచ్చినా ఖచ్చితంగా చేస్తాం. లక్ష్మీదేవిలాగా ఎక్కువ ఆదాయం వచ్చేది కూడా పసుపు పంటలోనే. ఖర్చు ఉంటుంది, ఎక్కువ ఆదాయం కూడా వస్తుంది. ఈ అంతర పంటగా ఈ మొక్కజొన్న వేస్తాం కాబట్టి అవి ఇవి కొంచెం కవర్ అవుతాయి.
1: శ్రీనివాస్ గారు మరి పసుపు పంట సాగు గురించి రైతు సోదరులకు చక్కటి వివరాలు అందించారు. మరి మీకు ఆకాశవాణి తరఫున అలాగే రైతు సోదరుల తరఫున ధన్యవాదాలు.
0: ధన్యవాదాలండి.
1: మీరింతవరకు పసుపు పంట సాగు గురించి ధరపల్లి మండలం దమ్మన్నపేట గ్రామ యువ రైతు పెదంగంటి శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు ఎం శశిరేఖ. పంట పొలాలు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు రైతన్న జలపైలం ముచ్చట్లు వింటారు. రవి,
2: ఓ రవి, అయ్యో గిట్లా కూకున్నావు, చెట్టు కింద నొక్కోడివి.
3: లలితక్క రారారా.
2: ఏమో తింటున్నావు కూసోని?
3: ఏం లే లలితక్క, మక్కంకి తింటున్నా.
2: బానే తీరిక వేసుకొని వచ్చిరావు మరి పొలాలకు.
3: పనేం లేకపోయా.
2: ఆవుగాని రవి, నువ్వేమో మక్క బుట్ట తినబడుతూ మరి ఏడికెళ్ళి తెచ్చినావు, ఓళ్ళ చేనకెళ్ళి తెచ్చినావు.
3: ఏది మనం లచ్చేయలేడా? లచ్చేసేలకేం తీసుకొచ్చిన లలితక్క.
2: అవు లచ్చేయ చేనులో నీళ్లున్నాయా? మక్క పంట వేసిరాళ్ళు.
3: అవు కదా, నీళ్ళేవని చెప్పేసి మొన్ననే కదా ఆయన మళ్ళా బోర్ తోపించుకున్నాడు, మక్క పంట వేసుకున్నాడు.
2: లోతు లోతు అనుకుంటా అందరికి ఇట్లా బోర్లేస్తే భూతల్లి ఏమైతుంది అసలు? ముందట ముందట ఏమైతుందో, ఏమేం ఘోరాలు చూడన్నో ఏమో, ఇప్పటి నుంచే భయం పట్టుకున్నది. భూకంపాలు గిందు కోసమే అత్తయేమో రవి.
3: నువ్వు చెప్పింది నిజమే లలితక్క, నీళ్ళేవని చెప్పి మళ్ళా మనం బోర్ తోగుకుంటా పోతే నీళ్ళు మొత్తం కిందికి దూడబడతాయి. మనం ఇట్లా వేసుకుంటూ పోతే నీళ్ళు కూడా ఉండయి. మన బోర్లు ఎట్లయినా నీళ్ళేవని చెప్పేసి నేను ఒక మంచి ఆలోచన చేసుకున్నా. పూర్ణక కడిగిన గిది పరిస్థితి పూర్ణక అంటే, రెండు బర్లు కొనుక్కో, డైరీ పెట్టుకో, ఇంటి దగ్గర నీకు పైసలు ఖర్చులు వెళ్తాయి, నీకేం పరిచయం కాకుండా ఉంటది ఈ కాలం అంతా అన్నది. అట్లని చెప్పి నేను పూర్ణక వస్తా అన్నది. ఆమె కోసం నేను ఎదురు చూస్తున్నా.
2: అవునా రవి? ఇగో నీళ్ళే లేకపోయే మనం ఎంత కష్టపడితే ఏం లాభం చెప్పు. పూర్ణక చెప్పింది అయితే నిజమే రవి. నేను కూడా కొంటా కొంటా అననుడే ఉన్నది. పూర్ణక చెప్పినప్పుడల్లా కొంటాను అంటున్నా గానీ కొనుడే లేదు.
3: నువ్వు నాకు కూడా ఇదే మాట చెప్పినావు లలితక్క, నిరుడు కొంటా అంటివి మళ్ళా పత్తలేవు, మళ్ళీ ఇప్పుడు అనేసరికేమో ఇప్పుడు మళ్ళా కొంటా అంటావు. ఆ డ్వాక్రా గ్రూప్ అంటావు, దాంట్లో లోన్ వస్తుంది అంటావు, కొనుడు మాత్రం అయితే కొనవు.
2: ఏ లేదు రవి, ఇంకా 2 నెలలు అయితే లోన్ వస్తుంది మాకు, ఖచ్చితంగా కొంటా నేను ఈసారి బర్లైతే.
3: సరే నువ్వు కొంటా అంటున్నావు మంచిదే, మరి అసలు ఎట్లా చేయాలా, ఏడుకోవాలా, ఏం అడుచుకోవాలా, మనం ఎట్లా చేసుకోవచ్చు చూద్దాం.
2: నేను కూడా కూసుంటే ఇక పూర్ణక్క వచ్చేదాకా, పూర్ణక్కను అడగాల మరి. ఇలా
3: ఖాళీగా ఏం చేస్తావు లలితక్క? ఇగో కంకిత్త తిను.
2: రవి తీయగున్నాయి మంచి మక్క బుట్టలు అయితే. ఆగు పూర్ణక్క రానే బట్టే.
4: మస్తు కూర్చొని ముచ్చట్లు పెడుతున్నారు ఇద్దరు. పనులు లేవు ఏం లేవు, బాగా తీరిక దొరికింది ఇద్దరికి. ఏం చేస్తున్నారేంటి ఇద్దరు?
2: అయ్యో పూర్ణక్క తీరికనా ఇంకేమన్నా? ఇగో శేనికాడి నీ కట్టెలున్నాయి తీసుకుపోదామని వచ్చిన. ఇగో రవి గిట్ల ఒక్కోడు చెట్టు కింద కూర్చొని మక్క బుట్ట తింటున్నాడు అయితే ఏమైంది గిట్ల ఊకున్నాడని అడిగితే, ఇక పూర్ణక్క వస్తానదంటే ఇక మేం కూకున్నాం. నీకోసమే చూస్తున్నా, మీ నువ్వు రానే వస్తుంది.
4: రైతులంటే కష్టపడాలి, కష్టపడి పని చేసుకుంటేనే 4 పైసలు మనకు కళ్ళకు కనిపిస్తాయి, 4 మనం అన్నం పెట్టగలుగుతాం. మీరు ఇట్లా కూర్చొని మీరే తింటే ఇంకా పనులు ఎవరు చేయాలి చెప్పు.
3: పూర్ణక్క అందుకోసమే కదా నీతో మొన్నొచ్చిన అడిగితే, వానలు లేవు పూర్ణక్క, మరి ఇప్పుడు ఏం చేయాలని నువ్వే చెప్తావు సలహా.
4: అదే 4 బర్రెలు కొనుక్కుంటా అని అన్నావు, అదే విషయం కదా నువ్వు అనేది.
3: గంతే బరాబర్.
4: మరి ఇంతకి లలిత ఏమంటుంది?
3: లలితక్క ఎప్పుడు ఒక తీరు ఉండదు కదా, నిరుడు ఒక మాట ఉంటది, ఇప్పుడు ఒక మాట ఉంటది, నువ్వే అడుగు పూర్ణక్క నాకు తెలియదు.
4: సరే ఏంటి లలిత, నువ్వేం ఆలోచన చేస్తున్నావు, మరి నువ్వు కూడా మాతో వస్తావా తెచ్చుకోవడానికి?
2: ఇగో పూర్ణక్క మీతో వస్తాగానే నేను 2 నెలలు అయినాక తీసుకుంటా. ఇగో 2 నెలలు అయితే మాకు డాక్రా గ్రూప్ లా లోన్ వస్తుంది, లోన్ రాగానే తీసుకుంటా పూర్ణక్క. ఇక ఇగో నీళ్ళే లేకపోయే, నీళ్ళు లేవు ఏం లేవు, పంటలు ఏం వేసుకోవాలో ఏం పండాలి, ఇక ముందట ముందట ఎట్లుంటదో ఏమో, ఇప్పుడు వచ్చేదేమో ఎండాకాలమా ఎట్లుంటది ఏం కథ. మరి ఇంత బర్రెలు కొనుక్కొని ఇంటి ముందట పెట్టుకుంటే చేతిలో 4 రూపాయలు అని ఉంటే, ఇక కష్టపడంది అయితే పైసలు చూడమాయ మనం. అందుకని నేను కూడా కొందామనే అనుకుంటున్నా గానీ, ఇక 2 నెలలు అయితే గానీ నాకు చేతికి పైసలు రావు, పైసలు వచ్చినాక ఖచ్చితంగా తీసుకుంటా.
4: మంచి ఆలోచనలు చేస్తావు లలిత, కానీ కొంచెం టైం అనేది తీసుకుంటావు ప్రతి దానికి. ఏం చేద్దాం? మరి రవి అనుకున్నట్టు డైరీ పెట్టాలనుకుంటున్నాడు గాని దానికి సంబంధించిన కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి కదా. ముందే బర్రెలను తీసుకొచ్చుకొని పెట్టుకుంటే మళ్ళీ అది కష్టమైపోతుంది, ఎట్లా చేయాలి ఏం కథ ఏం తెలియకపోతే ఎట్లా. కాబట్టి ముందే మనం అన్ని వివరాలు తెలుసుకోవాలి. మరి వాళ్ళ దాని

0: గురించి మాట్లాడదాం మీతో అనే వచ్చినా నేను.
1: ఆవు పూర్ణక్క, గన్ కోసం కదా నీకోసం ఎదురు చూస్తున్నా.
0: ఆవు మరి పూర్ణక్క, అవి బర్రెలు తీసుకొచ్చుకొని పానం మీద పెట్టుకునే కంటే మరి ముందు అవి ఇట్లకి ఏం చేయాలా, ఎట్లా చూసుకోవాలా, ఎట్లా ఉంచుకోవాలి.

0: ప్రాణం మీద పెట్టుకునే కన్నా అన్ని విషయాలు తెలుసుకున్నాక పెట్టుకుంటే బాగుంటది. మరి అవును గాని రవి, నువ్వు కూడా డైరీ అనుకుంటున్నావు గానీ ఏమేమి విషయాలు నువ్వు తెలుసుకున్నావు ఇంతకి చెప్పు.
1: ఇగో మొన్న టీవీలో చూసిన, రేడియోలో కూడా విన్నా, గట్లనే మన పుస్తకాన్ని కూడా చదివినా. మనం డైరీ పెట్టాలంటే ఏమేం చేయాలంటే ముందుగా భూమిని చూసుకోమన్నారు. మనం తీసుకున్న పశువుల సంఖ్యను బట్టి మనం భూమిని చూసుకోవాలి. రేపు పొద్దుగాల మనకు మంచి లాభం వచ్చింది అనుకో, ఇంకా బాగా పశువులు పెంచుకుంటాం. మనం పెంచుకున్నప్పుడు భూమి కావాలి. అందుకోసమే ముందు అవసరాలు ఏవైతే ఉంటాయో ఆ అవసరాలు మనం ఫస్ట్గా చూసుకోవాలి. కాబట్టి భూమిని మనం ముందే అద్దులు వేసుకుని పెట్టుకుంటే తర్వాత అయినా మనకు వనకొస్తుంది. గది ఒక్కటి నేను మంచిది అవినా.
0: బానే చెప్పినావు రవి, ఇంకా ఏం తెలుసుకున్నావు?
1: ఇంకోటి పూర్ణక్క, మేత విషయంలో కూడా నేను కొన్ని జాగ్రత్తలు చదివినా. ఎట్లా అంటే మనం ఇచ్చే మేత పైననే పాల ఉత్పత్తి ఉంటది, పాల రాబడి ఉంటది. ఒకవేళ మనం పెడదంతి అని చెప్పేసి ఒక వారం రోజులు మనం పెట్టకుండా ఉన్నామంటే మనకు నెక్స్ట్ వారం కల్లా తెలిసిపోతుంది, ఆ పాల దిగుబడి తగ్గిపోతుందట. ఇప్పుడు మనకు ఎట్లయినా పంట పొలాలు లేవు, దానికోసం చెప్పి ఇప్పుడు మనము చాలా మంది డైరీలో ఏం చేస్తారంటే బయట నుంచి కొనకచ్చుకుంటారట, కెమికల్తో తయారు చేసిన దానాన్ని కొనకచ్చుకుంటారట. ఈ వెట్టుడితో ఏమవుతుందంటే జీవానికి నష్టమవుతుందంట. అట్లని చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ కింద గడ్డి విత్తనాలు, మరి మనకు మేతకు కావాల్సిన విత్తనాలు ఇస్తారట. ఆ విత్తనాలు తెచ్చుకుని పొలంలో వేసుకుంటే కొన్ని నీళ్లతోనే మనకు మంచిగా వస్తుందట, అది మేపుకుంటే మంచి బలం ఉంటుందట.
0: రవి పూర్ణం కస్తది అన్ని విషయాలు అడుగుదామని అంటే నువ్వు గినిగాన విషయాలు తెలుసుకున్నావు. మస్తు షరైపోబడతీవి రవి, ఇక మళ్ళనేమో నాకు ఏం తెలియదు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడతావు.
1: అగో ఓ మాట అనుకుంటే గుడ్డి ఉంటామా లలితక్క, మనం కూడా కొంత కింత తెలుసుకోవాలి కదా.
0: ఏ నిజమే రవి, నువ్వు చెప్పింది అయితే మంచి విషయాలు అన్ని తెలుసుకున్నావు రవి. దాంతో పాటే నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా కొన్ని ఉన్నాయి. ఈ పశువుల కొట్టాలనేవి చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, అది అన్నిటికన్నా ముఖ్యమైన విషయం. అవి శుభ్రంగా ఉంచుకోకపోతే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు వస్తాయి. నువ్వు తెలుసుకున్నట్లే కరెక్టే గాని పశువులు కొట్టమే కాకుండా మనం గడ్డి వేసుకోవడానికి సపరేట్ గా ఒక స్థలం ఉంచుకోవాలి, మళ్ళా నీళ్లకి కూడా ప్రత్యేకమైన వసతి ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి. అట్లనే పశువుల కొట్టాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి, గాలి అనేది బాగా వీసేటట్టు చూసుకోవాలి. అట్లనే మళ్ళీ పశువుల శాలల్లో ఈ బూజులు దుమ్ము ఇవన్నీ లేకుండా మంచి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఈ దోమలు ఈగలు అనేవి అయితే మరీ విపరీతం అయిపోతున్నాయి. మీకు తెలుసో తెలియదో గానీ సీతాఫలం ఆకులు ఈ వేపాకులు ఉంటాయి కదా, కొట్టాలలో గట్టేసుకుంటే అంతగనం ఈగలు దోమలు రావట. తెలుసా రవి నీకు విషయం?
1: లేపుర్నక్క, గీ ముచ్చటైతే నేను ఇండ్లే.
0: సరే అయితే ఇది మరి చేసి చూస్తే కదా మనకు కూడా తెలుస్తుంది. మనమైనా ఎవరో చెప్పింది వినడమే గాని తెలుసుకుంటే మంచిదే కదా. ఈ పసుపు ఒకటి, ఎల్లిగడ్డ రసము, మళ్ళీ ఫినాయిల్, ఉప్పు నీళ్లు, సున్నం పొడి ఇవన్నీ కూడా మనము కొట్టాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇంకేంటంటే ఈ కొట్టాలలో ఎలుకలు, జిల్ల పురుగులు, అవి ఇవి పురుగులు ఏమో ఇంకా ఏవో రకరకాలు వస్తూనే ఉంటాయి, పెండ అది ఉంటది కాబట్టి శుభ్రం చేసుకోవాలి ఎప్పటికప్పుడు మనం. దానికి మనం ఈ ఫినాయిల్, డెట్టాలు ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మరి ఎప్పటికప్పుడు వారంకి ఒకసారి అన్నా గానీ శుభ్రంగా కడుక్కుంటే బాగుంటది. ఈ కొట్టాలు శుభ్రంగా ఉంచుటే కాదు పశువులను కూడా మనం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, అయితేనే మనకి మంచి పాలు అనేవి దొరుకుతాయి. పశువుని కడిగేటప్పుడు మనం కాళ్ళు, కడుపు, డొక్కలు, పొదుగు, ఇంకా వెనుక భాగము, తోక ఇవన్నీ కూడా శుభ్రంగా కడగాలి. అది కూడా ఎట్లా కడగాలి రవి తెలుసా? ఈ పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం గాని లేదంటే ఈ క్లోరిన్ ద్రావణంతో గాని పొదుగుని మంచి శుభ్రం చేసుకుని పొడిగుడ్డతో తుడిచి పాలు తీయాలి. అప్పుడప్పుడు కొన్ని పశువులకి అంటువ్యాధులు కూడా వస్తూ ఉంటాయి, ఇట్లాంటి అంటువ్యాధులు వచ్చినటువంటి పశువులను కూడా మనం వేరు చేసుకోవాలి. వాటితో పాటు ఈ ఆరోగ్యంగా ఉన్న వాటిని కూడా పెట్టినామంటే మళ్ళీ వాటికి కూడా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి వాటిని సపరేట్ గా ఉంచాలి. ఇకపోతే ఆరోగ్యంగా ఉన్న వాటికేమో మనం ఎప్పటికప్పుడు టీకాలు కూడా వేయించుకోవాలి. ఈ టీకాలు అనేది మర్చిపోయినామంటే మళ్ళీ వాటికి ఏదన్నా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కొట్టాలు శుభ్రంగా ఉంచుడు, పశువులు శుభ్రంగా ఉంచడమే కాకుండా మేత కూడా శుభ్రంగా ఉంచాలి. రవి వింటున్నావా?
1: అవుపూర్ణక్క, నేను మొన్న రేడియోలో విన్నా, పశువుల మేత ఎట్లేయాలంటే పశువు బరువును బట్టి అది ఇచ్చే పాలను బట్టి మనం దానికి మేత వేయాలంట. గట్లనే పూర్ణక్క మనం శాస్త్రీయంగా కూడా మేత ఇవ్వాలంట. ఎట్లంటే ఒక్కొక్క పశువుకి 5 నుంచి 7 కేజీల ఎండు మేత, అట్లనే 35 నుంచి 40 కేజీల పచ్చి మేత, ఇంకా 3 కేజీల దాన ఇవ్వాలంట. గట్లిస్తే పశువు ఆరోగ్యంగా ఉంటదట.
0: పూర్ణక్క నువ్వు ఇప్పుడు చెప్తివి కదా కొట్టం శుభ్రంగా ఉంచాలని అన్నావు, మరి దాన కూడా శుభ్రంగా పెట్టాలని అంటివి పశువుకు, మరి ఇంకేమేం చెయ్యాలా? మేత వేసేటప్పుడు మనం కొన్ని మెళకువలు తెలుసుకోవాలి, ఏంటంటే ఎట్లా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఏ టైంలో పెట్టాలి, ఎంత పెట్టాలి, అట్లాంటి కొన్ని వివరాలు తెలుసుకోవాలి మనం. పాలు తీసిన తర్వాత మనం మేపాలంట, పాలు తీసే ముందట మేపద్దంట. ఈ పాలు తీసిన తర్వాత మేపాలి, అట్లనే ఈ నీళ్లు, కుడితి, దాణాలు పాలు పిండడానికి 1 గంట ముందు పెట్టాలి. అయితే అవి తిన్నాక పాలలో పోషకాలు అనేవి మంచిగా ఉంటాయి అన్నమాట. అట్లనే ఇంకో విషయం ఏంటంటే ఈ పాలు పితికేటప్పుడు ఎండుగడ్డి

0: కూడా వేయొద్దంట. అట్లనే మనం ఎక్కువ పాల దిగుబడి రావాలి అంటే ఈ పాడి పశువులకు మనం ఏం చేయాలంటే మంచి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారాన్ని పెట్టాలి. మనమే మంచి సమతులమైనటువంటి ఆహారాన్ని తయారు చేసుకుని పశువులకి మేపినట్లయితే గనక ఈ దిగుబడి అనేది మంచిగా వస్తుంది అనమాట. మనకి పశువులకి ఒకటే రకమైన దాణా ఇయ్యద్దు అనమాట. రకరకాల దాణాలు మనం వాడితే గనక మంచి పోషకాలు అనేవి పశువులకు లభిస్తాయి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ మొలాసిస్, యూరియా ఇట్లాంటి కలిపి దాణాన్ని నానబెట్టి వాటికి మేపుతూ ఉంటారు. అట్లా చేయొద్దంట అసలు. ఇప్పుడు మనమేమో రసాయన ఎరువులు వాడుతున్నాం పొలాలలో, మరి అట్లాంటి దాణాన్ని కూడా మనము ఈ పశువులకు పెట్టినట్లయితే గనక మనకి పాలు కూడా విషం అయిపోతాయి. సేంద్రీయ ఎరువులతో పండించుకున్నటువంటి గడ్డిని మనం పశువులకు పెట్టుకున్నట్టయితే గనక పాలు కూడా శుభ్రంగా దొరుకుతాయి, అట్లనే మంచి పోషక విలువలు కూడా అందులో ఉంటాయి.
1: పూర్ణక్క, బర్రెలు తెచ్చడం మంచిగానే ఉన్నది, కొట్టాలు తెచ్చడం మంచిగానే ఉన్నది, దాణా తెచ్చడం మంచిగానే ఉన్నది, గానీ నాకైతే పాలే విండ రాదు. మా ఆయనకు విండొస్తుంది అనుకుంటా పూర్ణక్క, చిన్నప్పుడు అయితే విండినా అని చెప్పిండు, గాని మరి ఎట్లా విండాలా, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలా తెలుసో తెలదో మరి ఆయనకు. మనం నాకు చెప్పు, నేను చెప్తా ఆయనకు.
0: లలిత, పాలు విండేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. నీకేమో పాలు విండరాదంటున్నావు, కానీ నేర్చుకోవచ్చు, ఏముంది, తొందరగానే వచ్చేస్తుంది. మీ ఆయనకు వచ్చి అంటున్నావు కాబట్టి ఒక 4 రోజులు నువ్వు చూస్తావంటే నీకు కూడా వచ్చేస్తుంది. పాలు విండే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మార్కెటింగ్ చేయాలంటే మరి పాలు శుభ్రంగా ఉంటేనే బాగుంటుంది. పాలు విండే వాళ్ళు మంచి శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. పాలు విండేటప్పుడు వెంట్రుకలు కూడా పడతా ఉంటాయి పాలల్లో, కాబట్టి మనం తలకి టోపీ గానీ లేకపోతే తలపగ గానీ పెట్టుకోవాలి. అట్లనే అంటువ్యాధులు ఉన్న వాళ్ళు కూడా పాలను అసలు తీయద్దంట. పాలు తీసే ముందట చేతులు శుభ్రంగా కడుక్కొని పొడిగుడ్డతోని తుడుచుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారు లలిత, ఈ పాలు తీసేటప్పుడే దగ్గుతుంటారు, తుమ్ముతుంటారు, మళ్ళీ సిగరెట్లు కాల్చుడు, చుట్టాలు బీడీలు ఇట్లాంటివి కాల్చడం. ఆడవాళ్ళు అయితే ఇక పాన్లు నములుతా ఉంటారు, కొంతమంది నములుకుంటా కూడా పాలు తీయొద్దంట. పాలల్లో చెమట చుక్కలు పడకుండా జాగ్రత్తగా తీయాలి పాలు. శుభ్రంగా స్నానం చేసుకుని వచ్చి పిండుకుంటే ఇంకా మంచిది.
1: పూర్ణక్క, నువ్వైతే ఎప్పుడు కష్టపడాలా కష్టపడాలా అని అంటావు, గాని బర్రెలు తెచ్చుకున్నాం అనుకో, ఇక పాలు విండేటప్పుడు ఉంటది ఇక చూడు. పాలు విండేదందుకు 2 గిన్నెలు కావాలా, అవి మళ్ళా క్యాన్లలో పోస్తారు, మళ్ళా కొలత పావులు ఉంటాయి, మళ్ళా పెరుగు తోడేసుడు, పెరుగు గిన్నెలు ఇంట్లోనే తోమి తోమి ఆస్తకి వస్తున్నది అంటే ఇంకా మళ్ళీ ఇవన్నీ తోముడే. మంచిగా నీళ్ళతో కడిగితే అయిపోతుంది కదా, ఇంకేమైనా పెట్టి తోముడు ఉంటది ఇంక వీళ్ళకు.
0: ఓ లలిత, నువ్వు పని పని అంటే ఎట్లా, నీళ్ళతో అడిగేస్తే పాల పని అయిపోతుంది ఒడిచిపోతుంది అనుకోవద్దు అసలు. పాల గిన్నెలన్నీ కూడా శుభ్రంగా తోమాలి ఎప్పటికప్పుడు, బూడిదతోని గాని లేదంటే మెత్తటి మట్టితోని గాని వేడి నీళ్లతోని గాని శుభ్రంగా గిన్నెలన్నీ ఏ రోజు ఆ రోజు కడుక్కోవాలి మనం. కొంతమంది ఏం చేస్తుంటారు తెలుసా, ఈ పాల గిన్నెలన్నీ కూడా ఏ పాలే కదా పిండుడే కదా అన్నట్టు ఏదో పాత గిన్నెలు సొట్టలు పడ్డాయి పాలు విండుతా ఉంటారు. అట్లా కూడా విండద్దు, శుభ్రమైన గిన్నెలు మంచి కొత్త గిన్నెలు పెట్టుకోవాలి మనం పాలకి. నువ్వు కూడా ఇవన్నీ ఖర్చు అనుకోకుండా ఇవన్నీ కొనుకొచ్చుకొని పెట్టుకో కొత్తవి. అంతేగాని ఇంట్లోనే అవి ఇవి ఒకటి వాడేస్తా అనే ఆలోచన చేయకు. పాలది పాలకు సపరేట్ గా పెట్టుకోవాలి గిన్నెలన్నీ కూడా. ఇప్పుడు ఖర్చుల ఖర్చు ఇక తెచ్చుకున్నామంటే ఒక్కసారి ఉండిపోతాయి వాటికి.
1: ఆవు పూర్ణక్క, ఇక ఖర్చుల ఖర్చులగా ఉంటాయి గిన్నెలు, వీటికి అవిటికి వేరు. కానీ పాలు పోసుడే కష్టమయ్యేటట్టుంది పూర్ణక్క. ఇప్పుడు మాకు అది కేంద్రం మస్తు దూరం ఉంది,
0: మంచి మూత పెట్టి పెడితే పాలు పాడు కాకుండా ఉంటాయి అన్నమాట. కొంతమంది ఏం చేస్తారండి, ఈ పాల క్యాన్లకు ఎండుగడ్డి పేపర్లు గుడ్డ పేలికలు మూత పెడతా ఉండాలన్నమాట మనం.
1: ఇక ఈ పంటలు విన్నారు.
2: పంట పొలాలు రైతు సోదరుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:45 కాస్తుంది. కాసేపట్లో ప్రకటించిన కార్యక్రమం వికసిత్ భారత్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45:20 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత భారత్ ఈనాటి కార్యక్రమంలో నషాముక్త భారత్ అభియాన్ ఈ పథకం గురించి సాయుధ దళాల రిజర్వ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం వింటారు.
1: మత్తు పదార్థాల వినియోగం వ్యక్తి ఆరోగ్యాన్నే కాదు

0: కుటుంబాన్ని, ఆర్థిక పరిస్థితులను, చివరికి సమాజ భవిష్యత్తును కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు బానిస కావడం అత్యంత ఆందోళన కలిగించేటువంటి అంశం. మత్తుకు దూరంగా ఉండే ఆరోగ్యవంతమైనటువంటి బాధ్యతాయుతమైన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న నషాముక్త్ భారత్ కార్యక్రమం ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతుంది. మత్తు పదార్థాలకు నో చెప్పడం మన ఆరోగ్యానికి, మన కుటుంబానికి, మన భవిష్యత్తుకు ఎస్ చెప్పడమే. ఈ నేపథ్యంలో నషాముక్త్ భారత్ లక్ష్యాలు, మత్తు పదార్థాల యొక్క దుష్ప్రభావాలు, యువతలో అవగాహన అవసరం, మత్తు నుంచి బయటపడేందుకు అందుబాటులో ఉన్నటువంటి సహాయ మార్గాలపై ఈ ప్రత్యేక కార్యక్రమంలో తెలుసుకుందాం. వాటి గురించి వివరించడానికి గాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్డ్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నటువంటి శ్రీ వేముల శ్రీనివాస్ గారు మన ముందున్నారు. ముందుగా నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్ చెప్పండి, నషాముక్త్ భారత్ అభియాన్ అంటే ఏంటంటారు?
1: నషాముక్త్ భారత్ అభియాన్ అంటే మాదక ద్రవ్యాలు, మద్యము తదితర వ్యసనాల నుంచి ప్రజల్ని దూరంగా ఉంచి ఆరోగ్యకరమైనటువంటి మరియు బాధ్యతాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించేందుకు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఇది. అయితే ముఖ్యంగా యువత, విద్యార్థులు, మహిళలు, పిల్లలను వ్యసనాల నుంచి, తర్వాత వాటి యొక్క దుష్ప్రభావాల నుంచి కూడా రక్షించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం అండి.
0: అంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ నషాముక్త్ భారత్ అనేటువంటిది కనుక చూసినట్లయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటారు?
1: ఈ యొక్క నషాముక్త్ భారత్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏంటంటే మాదక ద్రవ్యాల పట్ల కలిగేటువంటి శారీరక దుష్ప్రభావాలు, అట్లాగే మానసికంగా వచ్చేటువంటి దుష్ప్రభావాలు, అట్లాగే వాటి వలన వచ్చేటువంటి నష్టాలు, సామాజిక ఆర్థిక నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, తర్వాత వ్యసనానికి గురైన వారికి చికిత్స ఇప్పించడం, అట్లాగే పునరావాస సేవలపై సమాచారం అందించడం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం అనేది ప్రధాన లక్ష్యం అండి.
0: మరి ఈ మాదక ద్రవ్యాల వినియోగం వల్ల ఎలాంటి సమస్యలు అనేటువంటి వస్తాయంటారు?
1: సార్, ఈ యొక్క మాదక ద్రవ్యాల వల్ల చాలా నష్టాలు వస్తాయి. వీటి యొక్క వినియోగం వల్ల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసేటువంటి రోగాల బారిన పడతారు. అంటే ఆరోగ్యాన్ని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాయి. అట్లాగే శారీరక మానసిక సమస్యలతో పాటు కుటుంబ కలహాలు గాని, తర్వాత ఆర్థిక ఇబ్బందులు గాని, చదువులో వెనుకబడిపోవడం, ఉద్యోగంలో వెనుకబడిపోవడం, తర్వాత సామాజిక సంబంధాలు దెబ్బతినడం లాంటివి జరుగుతాయి. ఇట్లాంటి సమస్యలు బాగా ఏర్పడతాయి. తర్వాత కొన్ని కొన్ని సార్లు ఈ యొక్క వ్యసనం వల్ల ప్రాణాంతక పరిస్థితి కూడా దారితీస్తుంది. అంటే ప్రాణం పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్నమాట.
0: మరి యువత మాదక ద్రవ్యాలకు ఎందుకు ఆకర్షితులవుతున్నారంటారు?
1: ఈ యొక్క మాదక ద్రవ్యాలకు అలవాటు పడము, తర్వాత ఆకర్షితులు అనే దానికి చాలా కారణాలు ఉంటాయండి. మెయిన్ గా ఏంటంటే ఫ్రెండ్స్, చాలా మంది బ్యాడ్ ఫ్రెండ్స్ ఉంటారు. అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, మంచి వాళ్ళు ఉంటారు, బట్ దానిలో ఏంటంటే కొన్ని బ్యాడ్ అలవాట్లు ఉన్నటువంటి స్నేహితుల యొక్క ఒత్తిడి వల్ల, అంటే ఏం కాదు బాబు తీసుకుంటే మంచిగా ఉంటది, బాగుంటది, నువ్వు ఒకసారి ట్రై చేయి అనే టైప్ లో వీళ్ళు ఒత్తిడి ఇస్తూ ఉంటారు. తర్వాత కొందరు ఏం చేయాలంటే దాని ఏమున్నదో దీనిలో అనేటువంటి ఒక ఆసక్తి ఉంటారు అనమాట. ఆ ఆసక్తి కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేస్తారు అట్లా. తర్వాత కొందరు ఒత్తిడి చేయడం వల్ల దానికి లోబడతారు. తర్వాత కుటుంబ సమస్యల వల్ల, కొందరికి కుటుంబ సమస్యలు ఉంటాయి, వాటి నుంచి దూరం కావడానికి వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక దానికి అలవాటు పడతారు. అట్లాగే ఈ యొక్క నిషాలోకి వీళ్ళు వెళ్లడం అంటూ జరుగుతూ ఉంటాయి. తర్వాత మానసికంగా ఆందోళన ఉన్నప్పుడు గాని తప్పుడు ప్రచారం చేయడం వల్ల కూడా ఈ యొక్క వీటి యొక్క బారిన పడతా ఉంటారు. అట్లాగే అందుకే యువతకు సరైనటువంటి మార్గదర్శకత్వం, క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, కుటుంబం మద్దతు ఎంతో అవసరం అవుతుంది.
0: అంటే ఇప్పుడు తల్లిదండ్రులు గాని తమ పిల్లల్లో ఈ వ్యసనానికి సంబంధించినటువంటి లక్షణాలను ఎలా గుర్తిస్తారు, ఎలా గుర్తిస్తే బాగుంటుందంటారు?
1: అంటే ఎప్పుడైతే ఈ యొక్క మత్తు పదార్థాలకు అలవాటు పడతారో ఆ పిల్లల్ని గుర్తించడం సులభమే అవుతుంది. అంటే కొంచెం స్పెషల్ గా కనబడతారండి వీళ్ళు. ఈ యొక్క పిల్లల్లో ప్రవర్తనలో మార్పులు వస్తాయి. అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు అంటారు, రెగ్యులర్ గా ఉండేటట్టుగా కాకుండా ఒకేసారిగా చేంజ్ అవుతారు పిల్లలు. తర్వాత చదువు మీద ఆసక్తి తగ్గిపోవడము, తర్వాత స్నేహితుల విషయంలో కూడా గోప్యత పాటిస్తారు అనమాట. అంటే సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ఏం చేస్తారు అనేది తెలియకుండా జాగ్రత్త పడతా ఉంటారు. పదే పదే డబ్బుల గురించి ఫోర్స్ చేస్తూ ఉంటారు. ఇంట్లో తల్లిదండ్రులను కూడా డబ్బులు కావాలి, అది కావాలి, ఇది కావాలి అని ఫోర్స్ చేస్తూ ఉంటారు. లేకుంటే డబ్బులు ఇవ్వకుంటే మేము చచ్చిపోతాం అని చెప్పి కూడా బెదిరిస్తూ ఉంటారు. ఇట్లాంటి చాలా అవుతాయి. తర్వాత నిద్రలో గాని ఆహారపు అలవాట్ల విషయంలో గాని చాలా మార్పులు మనం గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సంకేతాలను కూడా తల్లిదండ్రులు గమనించాలి. అయితే అనుమానం వచ్చినటువంటి వెంటనే నిందించొద్దు. పిల్లల్ని నిందించకుండా ప్రేమతో మాట్లాడడం అనేది చాలా ముఖ్యం అండి.
0: మరి ఇప్పటికే ఈ వ్యసనానికి గురైనటువంటి వ్యక్తి ఆ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటారు? బయటపడడం అనేటువంటి

0: జరుగుతుందా? అది సాధ్యమేనా?
1: ఖచ్చితంగా బయటపడవచ్చు అండి. ఇది సాధ్యమైనటువంటి పనే. వ్యసనం ఒక తీవ్రమైన సమస్య అయినప్పటికీ కూడా సరైనటువంటి వైద్య చికిత్స, తర్వాత కౌన్సిలింగ్, కుటుంబ సహకారం, తర్వాత పునరావాసం కలిగించడం, ఇట్లాంటి యొక్క పనులు చేయడం వల్ల మనం ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క వ్యక్తి లోపల ఒక సంకల్పం ఉండాలి. నేను ఈ యొక్క వ్యసనం నుంచి బయటపడాలి అనేటువంటి ఒక సంకల్పం ఉంటేనే అది మెయిన్ గా పనిచేస్తుంది. అంటే మనం ఏదో బయట నుంచి ప్రెషర్ చేయడం వల్ల మారేటువంటి వ్యవహారం కాదు ఇది. ఆ యొక్క వ్యక్తిలో మంచి సంకల్పం ఉంటే అవుతుంది. తర్వాత ఇతరులు కూడా సహాయం చేయాలి, సహాయం అతను కూడా కోరుకోవాలి. నేను మారాలి అనేటువంటి ఒక ఇతరులు నాకు హెల్ప్ చేస్తే నేను మారుతా అన్నటువంటి సహాయం అతను కోరుకోవాలి. సహాయం కోరడం అనేది బలహీనత కాదు, అది మార్పు వైపుకు వేసేటువంటి మొట్టమొదటి అడుగు అన్నమాట.
0: మరి ఈ వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర ఏంటంటారు?
1: ఈ యొక్క వ్యసన విముక్తిలో కుటుంబం యొక్క పాత్ర చాలా కీలకం అండి. వ్యసనానికి గురైనటువంటి వ్యక్తిని అవమానించడం గాని, ఒంటరిగా వదిలేయడం గాని, ఒంటరిగా చేసేసి మనం నిందిస్తే ఏమైతుంది అంటే సమస్య మరింత జటిలమైతుంది, సమస్య మరింత పెరిగే అవకాశం ఉంటది అన్నమాట. దాన్ని మనము ప్రేమతోటి, ఓర్పుతోటి మాట్లాడి, అవసరమైతే వైద్య చికిత్స అందించి, కౌన్సిలింగ్ చేయడము, తర్వాత ఎవరన్నా డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లడము, మంచి కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరకు తీసుకువెళ్లడం చేస్తే అది మనము వ్యసనం నుంచి మనం దూరం చేసిన వాళ్ళం అవుతాము. చికిత్స పూర్తి అయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు నిరంతరం అతన్ని గమనిస్తూ ఉండాలి, ప్రోత్సహిస్తుండాలి. అంటే మంచి మార్గం వైపు కొనడం అని అతన్ని మనం ప్రేరేపణ చేస్తూ ఉండాలండి. అట్లయితే మనం ఈ యొక్క ఈ వ్యసనం నుంచి మనము విముక్తులను చేయవచ్చు. దానిలో కుటుంబ పాత్ర చాలా ఉంటది.
0: మరి ముఖ్యంగా పిల్లల విషయంలో, యూత్ విషయంలో గనక చూస్తే అది అతి ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలలు అనేటువంటి విషయంలో ఈ మాదక ద్రవ్యాల వాడకం అనేటువంటిది ఎక్కువగా జరుగుతా ఉన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం. అంటే విద్యార్థుల నుండి యువత వరకు మాదక ద్రవ్యాలను విరివిగా వినియోగించడం అనేటువంటిది జరుగుతా ఉంది. మరి దీనికోసం, దీన్ని తగ్గించడానికి, దీన్ని అధిగమించడానికి పాఠశాలలు, కళాశాలలు ఏ విధంగా సహకరించాలంటారు?
1: పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి క్రమం తప్పకుండా అవగాహన కల్పించాలండి. రెగ్యులర్ గా దాని గురించి అవగాహన కల్పించాలి. క్రమం తప్పకుండా ఈ యొక్క అవగాహన కార్యక్రమం చేస్తేనే వాళ్లకు అర్థమయ్యేటువంటి విధానంగా ఉంటుంది, అర్థమవుతుంది కూడా. ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా కౌన్సిలింగ్ చేయాలి అప్పుడప్పుడు. అలాగే ఆటలాడించడము, వాళ్లకు ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలలో కొందరికి ఇంట్రెస్ట్ ఉంటాయి, కొందరికి డాన్సింగ్ అంటే ఇష్టం ఉంటది, కొందరికి డ్రాయింగ్ అంటే ఇష్టం ఉంటది, కొందరికి సాహిత్యం అంటే, సంగీతం అంటే ఇష్టం ఉంటది, కొందరికి పాటలు పాడడం అంటే ఇష్టం ఉంటది. అట్లాంటి వాటిలలో మనం ప్రోత్సహిస్తా ఉండాలి. ప్రోత్సహిస్తున్నప్పుడు ఏమైతే అంటే వీళ్ళు అనవసరంగా వేస్ట్ గా ఉండేటువంటి టైం ను వీటి మీద కేటాయిస్తారు. అప్పుడే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత ఈ యొక్క విద్యార్థులకు ఆ యొక్క దుష్ప్రభావాలకు లోను కాకుండా చక్కగా డిసిప్లిన్ గా ఉంటారండి. అట్లాగే యూత్ క్లబ్లు గాని, కొంచెం సానుకూలమైనటువంటి కార్యక్రమాలు గాని మనం చేయడానికి మనం ప్రోత్సహించాలి. విద్యార్థుల లోపల సమస్యలను ముందుగానే గుర్తించి తగిన సహాయం అందిస్తే మనము పాఠశాలల్లో, తర్వాత స్కూళ్లలో చేసిన వాళ్ళం అవుతామండి.
0: ఈ మాదక ద్రవ్యాల నివారణలో సమాజం పాత్ర ఏ విధంగా ఉండాలంటారు?
1: మెయిన్ గా సమాజం పాత్రే ఉంటుందండి. ఒక ప్రభుత్వము ఒక శాఖదే కాదు ఇది బాధ్యత. ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ బాధ్యత నిర్వర్తించాలి. ఉపాధ్యాయులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, అట్లాగే యువజన సంఘాలు గాని, స్థానిక సంస్థలు గాని, తర్వాత పోలీస్ శాఖ, మీడియా అందరూ కూడా కలిసి పనిచేస్తేనే ఈ యొక్క మాదక ద్రవ్యాల నివారణ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరు చేస్తే కాదండి. పోలీస్ శాఖనే వచ్చేసి ఈ పట్టుకోవాలి, మాదక ద్రవ్యాలను లోపల పెట్టాలి, మాదక ద్రవ్యాలను వాడుతున్న వాళ్ళని లోపలేయాలి, అమ్మే వాళ్ళని లోపలేయాలని కాదు. ప్రతి ఒక్కరు, అంటే ఒకవేళ ఒక టీచర్ కు గనక ఇట్లాంటి విషయం తెలిసిందనుకోండి, అతను ఏం చేయాలి? ఇమీడియట్ 112 కు ఫోన్ చేయాలి. ఇప్పుడు మాది వరంగల్ కమిషనరేట్ ఉంది, ఆ వరంగల్ కమిషనరేట్ గారికి, అంటే పోలీస్ శాఖలో 112 కు చేస్తే అది డైరెక్ట్ గా సిపి మేడం గారికి వెళ్తుంది. మేడం గారు ఇట్లాంటి విషయాలలో చాలా ముందున్నారు. ఈ విషయంలో ఖచ్చితంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.
0: రేడియో ద్వారా ప్రజలకు, నేటి యువతకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటంటారు?
1: ఈ యొక్క అక్రమ రవాణా చేసే వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు మత్తు పదార్థాలను డైరెక్ట్ గా ఇంజెక్షన్లో, లేకుంటే టాబ్లెట్లో, లేకుంటే ఏదో వినియోగించేటువంటి ఏదో అనుకుంటాము, బట్ అవి చాక్లెట్ల రూపంలో కూడా పిల్లలకు అలవాటు చేసే అవకాశం ఉంది. తర్వాత స్కూళ్ల పక్కనే ఉంటాయి ఏది, పాన్ షాపులు, తర్వాత గుట్కాలు అమ్ముతా ఉంటారు, సిగరెట్లు అమ్ముతా ఉంటారు. అవి స్కూల్ దగ్గరనే ఉండడం వల్ల ఏమైతే అంటే పిల్లలకు అలవాటు అయ్యేటువంటి అవకాశం ఉంటది. పిల్లలు ఏదో ఒకటి కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో

0: రకంగా అలవాటు చేయడానికి ఒక చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ లో ఏముంటది అంటే లైట్ గా అలవాటు అయ్యేటువంటి ఒక డ్రగ్ కలిపి ఉంటది అనమాట. అది తినడం వల్ల ఏమైతే ప్రతిసారి అక్కడికి వచ్చి చాక్లెట్ కొనుక్కోవడం అంటూ చేస్తారు. దాని వల్ల ఏం చేస్తారంటే పిల్లలు తల్లిదండ్రుల్ని ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసి నేను అదే చాక్లెట్ తింటాను అనే అలవాటుగా మారుతుంది. మారడం వల్ల ఏమైతుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ మత్తు పదార్థాల వినియోగం అనేది జరుగుతూ ఉంటది. ఇట్లా మత్తు పదార్థాలు ఈ విధంగా పిల్లలకు చేరుతా ఉంటాయి. వాటిని నివారించడానికి మనము ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మనము 112 ఫోన్ చేసి మనం తెలియపరచాలి, అందరి సహాయం కోరాలి. మాదక ద్రవ్యాలనేటి సమస్యలకు పరిష్కారం కానే కావండి, అవే మరిన్ని సమస్యలకు కారణమైతే. ముఖ్యంగా యువత తమ యొక్క శక్తిని విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి కోసం, ఉపాధి మరియు సృజనాత్మక కోసం, ఆ యొక్క కార్యక్రమాల కోసం వాళ్ళ యొక్క శక్తిని మళ్లించాలి తప్ప వ్యసనానికి బలి కాకూడదు. వ్యసనానికి నో చెప్పాలి, ఆరోగ్యకరమైనటువంటి జీవితానికి మనం ఎస్ చెప్పాలి. ఈ యొక్క నశాముక్త భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలండి. వ్యసనం ఉన్నటువంటి వ్యక్తిని దూరం చేయడం కాదు, వ్యసనం నుంచి బయటపడేందుకు మనం చేయుతనివ్వాలి. మనందరి బాధ్యత, మన కుటుంబం కోసం, మన సమాజం కోసం, మన దేశ భవిష్యత్తు కోసం నశాముక్తి భారత్ నిర్మాణానికి మనం అందరం కూడా కలిసి పనిచేద్దామండి.
1: మరి ఈ మత్తు పదార్థాలకు బానిస కావడం ఒక వ్యక్తి సమస్య కాదు, అది మొత్తం కుటుంబాన్ని, సమాజాన్ని ప్రభావితం చేసే సమస్య. మత్తులో చిక్కుకున్న వారికి అవగాహన కల్పించి అవసరమైనటువంటి సహాయం అందించడం కూడా మనందరి బాధ్యత. మత్తుకు దూరం, ఆరోగ్యానికి చేరువ, నశాముక్తి భారత్ మనందరి బాధ్యత. ఆరోగ్యవంతమైనటువంటి యువత, బలమైన కుటుంబాలు, మత్తు రహిత సమాజం, ఇదే మన లక్ష్యం. నశాముక్తి భారత్ కోసం అందరూ కూడా కలిసి అడుగులు వేయాలని తమ యొక్క అభిప్రాయాలు చెప్పినందుకు గాను వారికి ఆకాశవాణి వరంగల్ కేంద్రం తరఫున మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
2: మీరింతవరకు నశాముక్తి భారత్ అభియాన్ ఈ విషయమై సాయుధ దళాల రిజర్వ్డ్ అదనపు డిప్యూటీ కమిషనర్ శ్రీ వేముల శ్రీనివాస్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ మోతే చిరంజీవి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమైంది. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు.

కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మీరు విన్న పాట ఉప్పెనా సినిమా కోసం జావీద్ అలీ పాడిన పాట విన్నారు. శ్రోత మీరు వింటున్నారు 103.2 మెగాహెర్ట్జ్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై సినీ గీతాలు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

0: ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే, ఆకాశాన్ని నిజామాబాద్ లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880 కి కాల్ గాని వాట్సాప్ మెసేజ్ గాని ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్ కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
5: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9440004837.
6: బాలభారతి బాలబాలికల కదంబ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 8:30 మీ ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 MHz పై. తప్పక ట్యూన్ చేసుకోండి.
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
8: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా, కంటి సమస్యలు,
7: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
8: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
7: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
8: ద్వారకా నగర్, నిజామాబాద్.
7: సెల్ 9032323258.
9: ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఈ నెల 8వ తేదీ మంగళవారం ఉదయం 8:30 మార్పు ఈ శీర్షికన రూపకం ప్రసారమవుతుంది. తప్పకుండా వింటారు కదూ.
10: శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 8:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం అవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్టు, రెటినా సమస్యతో బాధపడుతున్న వారు, వీళ్ళ గురించి ప్రముఖ నేత్ర వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేశారు. రేపు ఉదయం 8:30 గమనిక విన్నారు. శ్రోతలకు మరో గమనిక, రేపు ఉదయం 8:00 డాక్టర్ శ్రీనాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, నోటి దుర్వాసన, ఇంప్లాంట్ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనాయక్ గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేశారు. శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి పాట పుష్ప సినిమా కోసం సుప్రీత్ పాడిన పాట విందాము.

0: విన్నపాట మజిలి సినిమా కోసం చిన్మయ శ్రీపాద పాటను పాడి విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: దరమాండ్ షాప్
2: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు
1: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్
2: ఏకైక కంపెనీ షోరూమ్
1: దరమాండ్ షాప్,
2: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.
3: అలనాటి మేటి సినీ గీతాల కార్యక్రమం మధు

0: సోమవారం నుండి శుక్రవారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు మన ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై వినండి, ఆనందించండి. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
1: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

విన్న పాట బ్రహ్మాస్త్ర సినిమా కోసం సిద్ధ శ్రీరామ్ పాడిన పాట విన్నారు. విన్న పాటతో సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. ఇప్పుడు విందాం జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: శ్రోతలకు గమనిక, ఈ నెల 9వ తేదీ బుధవారం ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో గుండె వ్యాధి లక్షణాలు, నివారణ, చికిత్స గురించి ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దీపక్ రెడ్డి గారు తగిన సలహాలు, సూచనలు తెలియజేస్తారు. డెంగ్యూ వ్యాధి లక్షణాలు, వాటి నివారణ గురించి గమనికి విన్నారు.
3: నాకు మంచి కాలేజీలో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
4: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా

లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవాలి.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో జానపద గేయాలు విన్నారు. ఇంతటితో జానపద గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45 కావస్తుంది. కాసేపట్లో హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.

విన్న పాట అందమే ఆనందం సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడినప్పుడు విన్నారు. తరువాత వినబోయే పాట చిల్లెలి కాపురం సినిమా కోసం పి సుశీల ఎస్పి బాలు గారు పాడిన పాట.

విన్న పాట పచ్చని సంసారం సినిమా కోసం పి సుశీల ఘంటసాల పాడిన పాట విన్నారు. మధుర గీతాల్లో తర్వాతి పాట పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది సినిమా.

విన్నపాట పంతులమ్మ సినిమా కోసం ఎస్పి బాలు గారు పాడిన పాట విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ AIR మొబైల్ యాప్.

విన్న పాట. అమరదీపం సినిమా కోసం పి సుశీల రామకృష్ణ పాడిన పాట విన్నారు. తరువాత వినబోయే పాట ప్రేమలు పెళ్లిళ్ళు సినిమా కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట.

విన్న పాట మా దైవం సినిమా కోసం పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. మధుర గీతాల్లో తర్వాత పాట ఘంటసాల పి సుశీల పాడింది.

మెరిన పడతో ఈ నటి మధురగీతల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.